ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత వైలోక్యం మంగళం గురు ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత వైలోక్యం మంగళం గురు మాత సమస్త జగతాం.

శ్రీమన్నరందగరుడాదిభిరక్షితాంబే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీపద్మనాభ పురుషోత్తమవాసుదేవ వైకుంఠమాధవ జనార్దన చక్రకరాళి శ్రీమత్సింహశరణాగతపారిజాత శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. కందదర్పదర్పహరసుందర దివ్యమూర్తే కాంతాకుజాంబురు పదకుమల దృష్టే కళ్యాణ నిర్మల గుణ

ಅಧಿಕ

ಕಲದೇವರೋಪೋಚಿ ಪ್ರತಿಫಲ್ಲಿ ಕಾಸು ಕಥಾ ವಸುದೇವ.

వందే జగన్మాతరం. స్వామి సుశీల సులభాశ్రీవేంకటేశరణే శ్రీవేంకటేశరణం శరణం ప్రపద్యే.

భవాంగనసగోచరసౌ కుమార్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. లక్ష్మీం సీతదను రూప నిజానుభావనీలాది దివ్య మహిషీ కదపల్లవానా. ఆరుణ్య సంక్రమణ కిల సాంద్రరాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం

శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే విష్ణోపదే పరమయితి చుదిత ప్రశంసౌ యోమద్భవసైవోగ్యతయా ప్యుపాతౌ భూయస్తదేకితభవాయి తరణ ప్రదిష్టౌ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశకారభినాత్వయైవ యౌవనశ్చితౌ స్వచరణౌ

శ్రీవేంకటేశరణీర్ణపుష్పేంకటాభరణాయ ఆనందిఖిల మనోనయనోత్తరయితో శ్రీవేంకటేశరణపద్యే ప్రాయ జనతా ప్రథమావగాహ్యౌ మాతు సనాతిశోరమృతాయ మానవ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరైః సత సేవ్య పదాంబుజేన సంసారతారక దయాకృదృగంచలేన సౌమ్యోపయంతృమునినామ పదర్శితౌ తే శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరైః సత సేవ్య పదాంబుజేన సంసారతారక దయాకృదృగంచలేన సౌమ్యోపయంతృమునినామ పదర్శితౌ తే శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే శ్రీషశ్రియాఘటికయాత్మదుపాయ భావే ప్రాప్యే మయి స్వయముపేయతయా సురంత్యా నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం శాంతిం కరో వృషగిరీశ న జాతు మహ్యం శ్రీషశ్రియాఘటికయాత్మదుపాయ భావే ప్రాప్యే మయి స్వయముపేయతయా సురంత్యా నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తారు, మళ్ళీ శరీరంలోకి రాకుండా చేసేవాడు గురువు ఒక్కడే. అందుకే గురువు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏదుందో దానితో తుల్యమైంది ఇవ్వగలిగిన వాళ్ళు ఇంకెవ్వరు లేరు. కాబట్టి స సూర్యాయ, ముందు సూర్యభగవానుడికి నమస్కారం గురువు గారికి. మహేంద్రాయ, ఇంద్రుడికి నమస్కారం. ఇంద్రుడు ఇంద్రియములలో కొన్నింటికి అధిపతి అయి ఉంటాడు, కాదు కాదు పైన దేవలోకానికి అధిపతి అయి ఉంటాడు. ఆయన అనుగ్రహం కావాలి, ప్రత్యేకించి చేతికి ఆయన అధిపతి ఇంద్రుడు. ఈ చేత్తోనే కదూ ఇవ్వాలి ఉంగరం, ఈ చేత్తోనే కదూ పుచ్చుకోవాలి ఆభరణం. కాబట్టి సూర్యాయ మహేంద్రాయ, బాహ్యమునందు మహేంద్రుడికి నమస్కారం. పవనాయ, ఇక్కడ చాలామంది పెద్దలు ఏమన్నారంటే పవనాయ అంటే వాయువుకి నమస్కారం చేశాడన్నారు. కానీ మళ్ళీ వెంటనే క్రింది శ్లోకంలో కూడా పవనాయాత్మయోనయే తన తండ్రి అయిన వాయువుకని ఉంది. కాబట్టి రెండు మాటలు నమస్కారం ఉండదుగా. కాబట్టి ఇక్కడ పవనాయ అన్న మాటకి పూయతే స్వజ్ఞానేన యోగి బృందం స భగవాన్ ప్రత్యక్తత్వ రూపో రామ, రాముడికి నమస్కారం ఇక్కడ వాయు శబ్దం చేత. ఎందువల్ల అంటే పూయతే స్వజ్ఞానేన యోగి బృందం స భగవాన్, కేవలం శ్రీరాముడు కాదు ఒక్క రామశబ్దం వాయు శబ్దం చేత ప్రతిపాదింపబడుతుంది. కాబట్టి రాముడికి నమస్కారం, ముందు శ్రీకారం లేదు. శ్రీకారం లేకపోతే ఏమైంది? సీతాసహితుడైన రాముడికి కాదు ఒక్క రాముడికి నమస్కారం. ఇది ఉపాసనలో దోషం. సనాతన ధర్మంలో మీరు ఏ మూర్తిని ఉపాసన చేసినా శక్తి పక్కన ఉన్న మూర్తికే చెయ్యాలి. శక్తి పక్కన లేనటువంటి ఏ మూర్తికి మీరు దైవంగా పూజ చేయడం కుదరదు, అలా చేయకూడదు కూడా, అది దోషం ఉపాసనలో. అందుకే రాముడికి పూజ చేస్తే శ్రీరాముడిగాని, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మలు, శివ పార్వతులు జంటగా శక్తితో కలిసి ఉన్నవాడికే పూజ తప్ప ఒక్క రాముడికి పూజ చేస్తే మీరు తట్టుకోలేరు, ఇబ్బందులు వస్తాయి. అందుకే ఎప్పుడు శ్రీరామ అంటాం కానీ రామ అను, రామ అని రాస్తామా శ్రీరామ అని రాస్తామా? శ్రీరామ అని రాస్తామా? శ్రీకారమే సీతమ్మ తల్లి, అందుకే ఆ సీతమ్మ తల్లే పార్వతీదేవి. శ్రీయన గౌరినాభరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి అంటారు తిక్కనగారు విరాట పర్వంలో. ఆ లక్ష్మీయే గౌరీ, ఆవిడే శక్తిస్వరూపం. అందుకే శ్రీ సూక్తం అంటే అమ్మవారు శక్తిస్వరూపం. అందుకే పార్వతీదేవికి చేసినా, లక్ష్మీదేవికి చేసినా, సరస్వతీదేవికి చేసినా శ్రీ సూక్తంతోటే. శ్రీరాముడి పక్కన వస్తే శక్తి సహితుడైన రాముడు, శ్రీ పక్కన లేకపోతే ఒక్క రాముడికి నమస్కారం సీతమ్మను వదిలిపెట్టినట్టు. ఇది ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? లంక దాకా తీసుకెళ్ళింది. సీతమ్మ దర్శనం, సీతమ్మ తల్లి దర్శనం చేయించాల. మళ్ళీ ఎప్పుడు దిద్దుబాటు, మళ్ళీ ఇంకో నమస్కారం. నమోస్తు రామ యసలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, ఆవిడికి కూడా నమస్కారం. అప్పుడు అశోకవనం కనపడింది. ఉపాసనా వైక్లభ్యాన్ని దిద్దుతుంటుంది. మన ఆరాధన ఎలా ఉండాలో, మనం ఎలా ఆరాధన చేయాలో నేర్పుతుంది. మరి శంకరాచార్యులు వారికి గుడి ఎలా కట్టారండి? ఆయనకి పక్కన శక్తి ఉండదుగా, పెళ్లి చేసుకోలేదుగా, అది గురుస్వరూపమయ్యా. అందుకే ఆయనకి పూజ చేస్తే పంచల్ చాపులు ఇవ్వడమును, ఆయనకి సెంటులు కొట్టడము, స్ప్రేలు కొట్టడమును, రాజోపచారాలు చేయడమును, లేకపోతే మామూలు ఉపచారాలు అన్నీ ఆయనకి ఇవ్వరు. ఆయనకి ఇస్తే సత్యదండం, రుద్రాక్షమాల, విభూతి, ఆ తర్వాత ఏదో కాషాయ వస్త్రం ఇవిస్తాం. ఆయన జ్ఞానమును బోధించినటువంటి గురువు కాబట్టి ఒక గురువుకి గురు పూజ చేయొచ్చు. కానీ ఒక గురువుని తీసుకొచ్చి, గురువు ఈశ్వరుడు, ఎందుకని బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, అది ఆయన స్థాయి. నువ్వు ఉపాసనకి ఈశ్వరోపాసన చెయ్యాలని కూర్చుంటే మాత్రం పూజలో నువ్వు సశక్తి స్వరూపుడైన వాడికే పూజ చేయాలి. పక్కన అమ్మవారు ప్రకటనంగా స్త్రీ రూపంలో అమ్మవారు పక్కన కూర్చున్న మూర్తికి పూజ చెయ్యాలి తప్ప.

0: అసలు అమ్మవారి రూపంతో స్త్రీ పక్కన లేని మూర్తిని ఈశ్వరుడిగా పూజ చెయ్యకూడదు. నేను చెప్పట్ల, సుందరకాండలో ఉంది, సుందరకాండ తీర్పు అంతేది. కాబట్టి స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే, చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం. ఎందుకని, మహానుభావుడు అసలు సృష్టికర్త కదండి ఆయన, ఆయనే కదా, ఆయన అనుగ్రహం ఉంటే కదా ఏ అస్త్రములకు కట్టుబడడు అని ఆయన అనుగ్రహం. భూతేభ్యశ్చ అంజలిం కృత్వా సమస్త భూతములకు నమస్కారం. ఎందుకని, ఏమో సీతాన్వేషణంలో రామకార్యంలో నాకు ఎవరెవరు తోడుపడాలో అందరికీ నమస్కారం. భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకార గమనేమతిం. కొంతమంది పెద్దలు అన్నారు, కాదయ్యా ఇందులో చమత్కారం కూడా ఉంది. హనుమ యొక్క పుట్టిన దగ్గర నుంచి పెరుగుదల వరకు నేను పుట్టిన పుట్టుక సార్థకత పొందాలంటే నాకు ఈ సీతాదర్శనం వల్లనే అసలు నా పుట్టుకకి సార్థకత అన్న స్మరణ అంతర్లీనంగా ఉందన్నారు. ఎందుకని, స సూర్యాయ, పుట్టగానే సూర్యుడి వంక వెళ్ళాను. స సూర్యాయ మహేంద్రాయ, ఇంద్రుడు నన్ను దవడ మీద కొట్టాడు, కింద పడ్డాను. పవనాయ, మా నాన్నగారు కోపం వచ్చి ఆప్చేసారు సమస్త భూతాలకి వాయుని. స్వయంభువే, బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి వరాలిచ్చారు. అప్పుడు నన్ను భూతేభ్యశ్చంజలిం కృత్వా సమస్త భూతములు సంతోషించాయి, దేవతాగణములు నాకు వరాలిచ్చాయి. దీని వలన నేను ఏ అనుగ్రహాన్ని పొందానో ఈ అనుగ్రహములన్నీ సీతాదర్శన రూపంలో నన్ను అనుగ్రహించుగాక, ఫలవంతమగుగాక, అలా కూడా ఉంది ఇందులో అన్నారు. నేను మీతో మనవి చేశాను కదండి, బహుభంగిమల ఎలా మీరు ఆలోచించగలిగితే అలా మిమ్మల్ని అమృతప్రాయుల్ని చేస్తుంది అది. అంజలిం ప్రాముఖ కృత్వా పవనాయ ఆత్మయోనయే తతోహి వృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఆయన వెళ్ళవలసినది దక్షిణ దిక్కుకి, దక్షిణ దిక్కుకి వెళ్ళవలసినటువంటి వారు దక్షిణ దిక్కుకి ఎదురుగా నిలబడ్డారు. ఇప్పుడు అటు కదా ప్రయాణం, అటు ఎగరాలి, అటు ఎగరాలి కదా అని ఆ దిక్కుకు మాత్రం నమస్కారం చేయకూడదు. ఎందుకని, ఆ దిక్కుకు అధిపతి యమధర్మరాజు గారు. కాబట్టి నమస్కారం చెయ్యవలసి వచ్చి దేవతానుగ్రహం నీకు కావాలి, అది నీకు ఇహమునందు సమస్త భోగములు ఇవ్వాలంటే ఒక్క సంధ్యావందనంలో చేసే దిగ్దేవతా నమస్కారం తప్ప ఇంకా ఎప్పుడూ దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఆయన దక్షిణ దిక్కుకి వెళ్ళవలసి ఉన్నా దక్షిణాన్ని చూస్తూ నమస్కారం చేయలేదు. అంజలిం ప్రాముఖ కుర్వన్, తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు. తూర్పుకి తిరిగి పూజ చేసినా, తూర్పుకి తిరిగి నమస్కారం చేసినా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు దేవతానుగ్రహాన్ని కోరుకున్నారు కాబట్టి ఆయన తూర్పుకి తిరిగి నమస్కారం చేశారు. అప్పుడు పవనాయత్మయోనయే, తను ఎవరి కుమారుడో ఆ పవనునకు, వాయుదేవునకు కూడా నమస్కారం చేశారు తండ్రికి. చేసి బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం. బాహువుల చేత, చరణముల చేత అంటే చేతులతో పాదములతో కూడా ఆ పర్వతాన్ని బాగా నొక్కారు, పీడించారు. పాదములతో ఇలా దట్టించడం కుదురుతుంది కానీ చేతులతో వంగి నొక్కలేదు కదండి, మరి చేతులు ఎలా పనికి కుదురుతాయి అంటే, మీరు ఒకటి గమనించండి, శక్తి తాడనం చేసేటప్పుడు అంటే కాళ్ళతో బాగా నొక్కేటప్పుడు చేతులు కూడా అంటాం. చేతులు ఇలా అంటే మీరు బాగా నొక్కగలరు, చేతులు ఉపయోగించకుండా కాళ్ళు ఒక్కటే ఇలా అనండి, మీరు అలా అనలేరు ఇంకా. అంత చేతులు ఊపకుండా నడవండి చూస్తాను, అదేంటి అలా నడుస్తున్నాడని అంటారు. చేతులు ఊపుతూ నడిస్తేనే వేగంగా నడవగలరు, పరస్పర సంబంధం ఉంటుంది. అంటే అంత శక్తితో పీడించారు, గట్టిగా నొక్కారంటే మహర్షి ఎంత సునిశ్చిత ప్రజ్ఞతో చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా మీకు ఆ దర్శనాన్ని కృప చేస్తున్నారో చూడండి. సచ చాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమశాతయత్. ఆయన ఆ పర్వతాల్ని గట్టిగా పాదాలతో నొక్కారట. నొక్కేటప్పుడు ఇప్పుడు ఆ పర్వతం ఇలా కిందకి దిగింది ఆయన యొక్క పాదముల యొక్క ఒత్తిడికి. అది ఇలా కిందకి దిగితే చెట్లు ఒక్కసారి కదిలేయలేగా, మరి పర్వతం కదిలితే చెట్లు కదలవండి, అకస్మాత్తుగా ఇది కుంగింది అనుకోండి వేదిక, ఇవన్నీ కదులుతాయా కదవా, నేను కూడా కదులుతాను కదా. కాబట్టి అది కుంగింది, చెట్లన్నీ కదిలేయి, చెట్లన్నీ కదిలితే చెట్లు ఏం చేస్తాయి, పువ్వులన్నీ వదిలేసాయి, అన్ని పువ్వులు కింద పడ్డాయి. ఇప్పుడు కొండా పువ్వులతో నిండిపోయింది, అనుకోని విధంగా ఈయన కూడా పుష్పాభిషేకంలో తరిచిపోయారు. కొండ మీద ఉన్న పువ్వులతో కూడిన కొండ అన్నట్టు ఈయన ఉన్నారు. అలా నొక్కారు, మొదట నొక్కినప్పుడు చెట్లు కదిలాయి,
1: సత్య చాలా

స్వామి హనుమ పర్వతాన్ని పీడిస్తే ఒక్కసారి నీటి ధారలు కారాయట ఆ పర్వతం నుంచి. అంటే జలపాతములు, నీటి కయ్యలు ఉంటాయి కదండి, అవి బాగా నొక్కుని ఒక్కసారి ఆ పైకి తన్నైందనమాట జల తన్ని, ఆ నీరంతా కూడా ఉబికింది. గిరినా పిడ్యమానీన పిడ్యమానాని పర్వత పర్వశః సర్వశః గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై. ఆయన గట్టిగా పర్వతాన్ని ఇంకా నొక్కారు. ఒక మాట నొక్కి విడిచిపెట్టగా మళ్ళీ ఎగరడం కోసమని, పర్వతం నొక్కడం ప్రయోజనం కాదు, ఆ 100 యోజనములు వెళ్ళడానికి సరిపడనంత వేగాన్ని పుంజుకోవడానికి ముందు సిద్ధపడుతున్నారు. ఒక విమానం ఉందనుకోండి, టేక్ ఆఫ్ అని ఉంటుంది, వెళ్ళిపోవాలి ఆకాశంలోకి. వెళ్ళిపోవాలి అంటే అకస్మాత్తుగా ఉన్నదన్నట్టు ఇలా ఎగరదు, ముందు వేగంగా భూమి మీద పరిగెత్తి మెల్లిగా భూమి నుంచి ఇలా ఏటవాలుగా ఆకాశంలోకి లేస్తుంది. లేచి తాను కావలసిన ఎత్తుకు వెళ్ళానన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అలా నిలబడి అలా ప్రయాణం మొదలు పెడుతుంది. వేగంగా భూమి మీద పరిగెత్తి భూమిని విడిచిపెట్టినట్టు పర్వతం నుంచి ఎగిరే ముందు పర్వతాన్ని బాగా ఒక్కసారి తొక్కి చూస్తున్నారు ఆయన. ఇంకా ఎగురుతారనమాట. కాబట్టి ఇప్పుడు ఇంకొక మాట తొక్కారు గట్టిగా. తొక్కితే గిరినా పిడ్యమానేన పిడ్యమానాని సర్వశః గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై. పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి ఆ పర్వతంలో. ఆ గుహల్లో పెద్ద పులులు, సింహాలు ఇలాంటివన్నీ పడుకున్నాయి. ఎప్పుడైతే గట్టిగా నొక్కారో ఆ గుహలు ఇలా మూసుకుపోయాయి. మూసుకుపోతుంటే ఒక్కసారి పైనున్న బండలు కింద పడుతుంటే ఆ పడుకున్నటువంటి జంతువులు ఒక్కసారి గుహలోంచి దూకి బయటకు వచ్చాయి. బయటకు వచ్చేటప్పుడు కొన్ని రాగలిగాయి, కొన్ని లోపలుండిపోయాయి, కొన్నింటికి నడుము వరకు వచ్చేటప్పటికి నొక్కేసింది గుహ. ఇవన్నీ వికృతంగా పెద్ద పెద్ద అరుపులు అరిచి పరిగెడుతున్నాయి. ఒక్కసారి మహేంద్రగిరి అంతా కూడా క్రూర మృగముల యొక్క అరుపులతో నిండిపోయింది. తాస్తథా సవిశైర్దష్టాః కుపితైస్తైర్ మహాశిలాః జజ్వలు పావకోదీప్తా బిబిదుశ్చ సహస్రధా. ఇంకా గట్టిగా నొక్కారు. ఈసారి పర్వత గుహలైపోయి పావుల యొక్క కలుగులు మూసుకుపోయాయి. ఇప్పుడు ఆ పావుల కలుగులు ఇంతంత కన్నాలే కదండి ఉంటాయి. ఆ కన్నాలు మూసుకుపోతుంటే పావులు, అయ్యి బాబాయ్ పుట్ట కదిలిపోతుందని ఒక్కసారి ఆ పుట్టలోంచి బయటకు వచ్చేయబోయి సగం వచ్చే పుట్ట మూసేసుకుంది. మూసేసుకునేటప్పటికి ఆ బాధతో అవి ఆ పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద శిలల్ని కాట్లు వేసాయి. కాట్లు వేస్తే వాటి నోట్లోంచి వచ్చినటువంటి అగ్నిహోత్రానికి ఆ రాళ్ళు రాళ్ళకి తగిలి ఆ పక్కనే అగ్నిహోత్రాన్ని ఉపశమింపజేయగలిగినటువంటి ఔషధులు ఎన్నో ఉన్నా ఇన్ని పాములు ఏకకాలంలో కరవడంతో ఆ మహేంద్రగిరి పర్వతం అంతా కూడా పెద్ద అగ్నిజ్వాల బయలుదేరింది. ఒక యోగి యొక్క స్థితి ఎందు కలిగేటటువంటి యోగాంతర్గతమైనటువంటి రహస్యములు. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరుతూ యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషజ్ఞాన్యపి నాగానాం నశే కుష్ నశే నశే కుష్యమితం విషం. ఆ పాములు కాట్లు వేస్తే ఉపశమింపచేయగలిగినటువంటి ఔషధులు ఆ పర్వతం మీద ఉన్నా అవి ఆ అగ్నిహోత్రాన్ని చల్లార్చలేకపోయాయి. ఇప్పుడు ఆయన ఒక్కసారి బయలుదేరడానికి ఇంకా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు. అక్కడ విద్యాధరులు పానపాత్రలు పెట్టుకుని ప్రియురాళ్లతో కలిసి కూర్చుని మంచి భోజనాలు మాంసాలు తింటూ మద్యపానం చేస్తూ కూర్చుని ఉన్నారు. ఎప్పుడైతే పర్వత శిఖరాలు కదిలిపోయాయో అయ్య బాబోయ్ ఏదో ఉపద్రవం వచ్చిందనుకుని వాళ్ళు కాంచన పాత్రలు, వాళ్ళు తెచ్చుకున్న బంగారు వరలలో పెట్టుకున్న ఖడ్గాలు కింద పెట్టి ప్రియురాళ్ళని ఎడంచేత్తో కౌగిలించుకొని తాను తింటూ ఆవిడికి పెడుతూ ఏదో సంతోషిస్తున్నారు. వాళ్ళు పర్వతం కదిలిపోయేటప్పటికి అమ్మ బాబోయ్ ప్రమాదం వచ్చిందని కాంచన పాత్రలు వదిలేశారు, కత్తులు వదిలేశారు. ప్రియురాళ్ళని మాత్రం సంకలో పట్టుకుని ఒక్కసారి పైకి ఎగిరిపోయారు. పైకి ఎగిరిపోయి వాళ్ళు ఆకాశంలో నిలబడి చూస్తున్నారు అక్కడి నుంచి. ఏం జరిగింది ఇంత ఒక్కసారి ఈ పర్వత శిఖరములన్నీ కదిలిపోతున్నాయి, ఏమిటి కారణం అయి ఉంటుంది అని ఆ విద్యాధరులు తమ ప్రియురాళ్లతో కలిసి చూస్తున్నారు. చూస్తుంటే చూస్తున్నప్పుడు గిరినా దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తు ఆకాశే వీక్షాంచకృష్య పర్వతం. ఆ ఆకాశంలో నిలబడినటువంటి వారు బ్రద్దలైపోతోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ మహేంద్రగిరి పర్వతాన్ని చూస్తున్నారు. నేషపర్వత సంకాశో హనుమాన్ మారుతత్మజ తితీశతి మహావేగ సముద్రం మకరాలయం. ఒక పర్వతం పర్వతం నుంచి బయలుదేరుతోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ హనుమ మొసళ్లతో కూడినటువంటి

ఆ సముద్రం మీద ఎగరడానికి సిద్ధపడుతున్నారు అపారమైన వేగంతో. రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి ప్రాప్తుమిచ్చతి. ఏమి మహానుభావుడయ్యా, ఈయన రాముని కొరకు వానరుల కొరకు తను ఇంత కష్టపడుతున్నా తను ఇంత క్లేశపడుతున్నా పట్టించుకోకుండా రామకార్యం కోసం వానరుల కోసం 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఎంతటి మహాపురుషుడు అని ఆ విద్యాధరులందరూ కీర్తిస్తున్నారు. దుధివేచ సరోమాణీ చకంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహాని వతోయద బాహూ సంస్తంభయామాస మహాపరిగసన్నిభౌ సపాదచ కపి కట్యాం చరణౌ సంచుకోచచ మార్గమాలోకయన్ దూరాత్ ఊర్ధం ప్రణిహితేక్షణ రుదోద హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఆయన ఇంక బయలుదేరడానికి సిద్ధపడి 2 పాదములను ఆ పర్వత శిఖరాలకి గట్టిగా తొక్కిపెట్టారు. ఒక్కసారి మోకాళ్ళు వంచారు, బలాన్ని తొడల్లోకి బాగా లాక్కుంటున్నారు, నడుము సన్నం చేశారు, ఊపిరి బాగా తీసి కుంభకంలో బిగబట్టారు, గుండెని ఊపిరి నిండా నింపి ఆ వాయువుని కుంభించారు. కుంభించి ఇక బయలుదేరడానికి సిద్ధంగా 2 చేతులు ముందుకి చాపారు. ఆ తోకని ఒక్కసారి పైకెత్తి ఇలా ఊపారు. ఆ తోకని నేలకేసి ఠపీమని కొట్టారు. 2 కన్నులతోటి అదే పనిగా ఆకాశంలోకి తాను వెళ్ళవలసినటువంటి మార్గం వంక చూస్తున్నారు. ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకుని ఉన్నాయి. సన్ననైనటువంటి నడుం, బిగించబడినటువంటి పరిఘల్ లాంటి బాహువులు, అలా నిలబడి ఇక ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి స్థితిలో కింద ఉన్నటువంటి వానరులందరూ ఆశ్చర్యంగా ఆయన మూర్తిని చూస్తున్నారు. ఆయన ఒక్కసారి కిందకి చూశారు. చూసి వాళ్లతో అంటున్నారు, యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తత్తద్దమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకత్మజాం అనేనైవిహి వేగేన గమిష్యామి సురాలయం బద్వా రాక్షస రాజానం ఆనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహాం యేష్వామి సహసీతయా ఉత్పపాతాధ వేగేన వేగవాన విచారయన్ సుపర్ణ వివచాత్మానం మేనేజ కపికుంజర. ఆయన అక్కడ ఉన్నటువంటి వానరులతో అంటున్నారు, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ రామచంద్రమూర్తి తన ఎడమ చేతితో బంగారు కోదండాన్ని పట్టుకుని వింటినారి విప్పి తన కోదండం కింద కట్టి ఆ వింటినారిని ఆకరణాంతము లాగి విడిచిపెట్టేటటువంటి బంగారు బాణము ఏ విధంగా ప్రయాణించి లక్ష్యం మీద పడుతుందో మధ్యలో ఆగదో అలా నేను కూడా లంకా పట్టణాన్ని చేరిపోతాను, చేరిపోయి రామకార్యాన్ని సాధిస్తాను. ఇప్పుడు నాదా బలం రాముడి చేతి నుంచి విడువబడినటువంటి బాణం యొక్క బలం రాముడి బలమా? రాముడి బలం బాణంలోకి ఎడుతుంది. రామబాణం కార్యాన్ని సాధిస్తే అది రామబాణం గొప్పతనం కాదు, రాముడి గొప్పతనం. రాముడి పరాక్రమం బాణంలోకి వెళ్ళింది. అలా నేను 100 యోజనముల దూరాన్ని వెడుతున్నాను అంటే అది నా గొప్ప కాదు, రామచంద్రమూర్తి గొప్ప. అది ఆయన భక్తి. కాబట్టి యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత్తద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకత్మజాం అనేనైవి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజానాం ఆనయిష్యామి రావణం సర్వదా కృత కార్యోహామేష్వామి సహసీతయా. నేను ఇది ధృతి అంటారు, అంటే మొక్కవోని పట్టుదల, చిదిరిపోకుండా గుండె నిబ్బరంతో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ. నేను ఇక్కడి నుంచి బయలుదేరి కాంచన లంకను చేరుకుని 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా రావణ పాలిత అయినటువంటి లంకాపట్టణాన్ని వెతికినప్పుడు నాకు సీతమ్మ తల్లి జాడ కనబడకపోతే లంకాపట్టణం నుంచి బయలుదేరి స్వర్గలోకానికి ఎడతాను, అక్కడ కూడా వెతుకుతాను. సీతమ్మ తల్లి జాడ అక్కడ కూడా కనపడకపోతే మళ్ళీ లంకాపట్టణానికి వచ్చి 10 తలల పురుగు రావణాసురుణ్ణి పట్టి ఈడ్చి తీసుకొస్తాను. తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వతం మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదారవిందముల యందు పారేసి వాడితో చెప్పిస్తాను ఎక్కడ దాచాడో సీతమ్మని. కాబట్టి సర్వధాకృత కార్యోహాం యేష్వామి సహసీతయ, అవసరమైతే రావణునితో సహా లంకాపట్టణాన్నంతటిని పెళ్లగించి తీసుకొస్తాను. నా బలం అటువంటిది. అటువంటి ప్రజ్ఞతో బయలుదేరుతున్నాను, మీరు బెంగపెట్టుకోవద్దన్నారు. ఒక్కసారి ఆ పర్వత శిఖరముల మించి
దీని మీద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఒక ఆయన ఈ వేగం ఈ వెళ్ళినటువంటి దాని మీద ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు.

ఇచ్చారు. ఖచ్చితంగా అలా వెళ్ళే వాళ్ళు వేగాన్ని పుచ్చుకునేటప్పుడు అలాగే పెడతారు. సుందరకాండలో చెప్పింది ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ దృష్ట్యా 100కి 100 రూపాయలు నిజమని. ఆ పర్వత శిఖరం నుంచి ఆయన ఎగిరి వెడుతున్నప్పుడు మహానుభావుడు ఊరువే గోద్ధితా వృక్షా ముహూర్తం కపిమన్వయు ప్రస్థితం దీర్ఘమద్వానం స్వబంధుమివ బాంధవా తామూరు వేగోన్మథితా సాలాశ్చాన్యేన గోత్తమా అనుజగ్ముర్మహా అనుజగ్ముర్ మహమామంతం సైన్యాయువ మహీపతిం. ఆయన వెడుతున్నప్పుడు ఆయన యొక్క తొడల వేగానికి ఆ పర్వత శిఖరముల మీద పెరిగినటువంటి పెద్ద పెద్ద చెట్లు కూడా కూకటి వేళ్లతో పెకలింపబడి ఆయనతో వెళ్ళిపోయి. చూడండి, వేగంగా వెళ్ళిపోతుంది అనుకోండి ఒక వాహనం, చిన్న చిన్న కాగితం ముక్కలు అవి కూడా వెళ్ళిపోతాయి దాని వెనకాల. అలా ఆయన ఎంత వేగంతో ఎగిరారంటే ఆ వేగానికి పెద్ద పెద్ద వృక్షములు పెకలింపబడ్డాయి, చిన్న చిన్న చెట్లు పెకలింపబడ్డాయి. ఇన్ని ఒక్కసారి చెట్లు పెకలింపబడి ఆయన వెనకాల వెళ్ళిపోతుంటే ఎలా ఉందంటేట, రాజు వెంట సైన్యం వెడుతున్నట్టు ఉంది. అంత వేగంతో మహానుభావుడు బయలుదేరారు, బయలుదేరి వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు అంత వేగంతో ఆకాశ మార్గంలోకి పుంజుకున్నారేమో, ఆ వేగంతో ఆయన ఒక్కసారి ఆకాశంలోకి వచ్చి ఇలా నిలబడితే ఇక్కడి నుంచి చూసే వాళ్ళకి ఆయన ఎలా కనపడుతున్నారోట, తస్యాంబర గతౌ బాహు దదుషాతే ప్రసారితౌ పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. 5 తలలు కలిగినటువంటి పాము ఎలా ఉంటుందో, ఆకాశంలో 5 తలల పాము పెడుతుంటే ఎలా ఉంటుందో, అలా తన 2 చేతులు ఇలా చాపి వెళ్ళిపోతున్నటువంటి హనుమ 5 తలల పాము పెడుతోందా అన్నట్టుగా పెడుతున్నారట. పిబన్నివ బభౌ చాపీ సూర్మిమాలం మహర్ణవం పిపాస వివచాకాశం దదృశేష మహాకపి. ఆయన ఆకాశంలో వెళ్ళిపోతుంటే ఆకాశాన్ని ఈయన తాగేస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు, అంత వేగంతో వెళ్ళిపోతున్నారు. తస్య విద్యుత్ ప్రభాకారే వాయు మార్గానుసారిన నయనే విప్రకాశేతే పర్వతస్థావివానలౌ. అలా వెడుతున్నప్పుడు బాగా చీకటిగా ఉన్నప్పుడు ఒక పర్వతం దగ్గర నిలబడి చూస్తే దూరంగా పర్వత గుహలో 2 కొరవులు కాలుతున్నాయి అనుకోండి, ఆ వెలుగుతున్న 2 మంటలు చీకటి గుహలో ఎలా కనపడతాయో, ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి హనుమ యొక్క 2 కళ్ళు పచ్చగా మిరిసిపోతూ అలా కనపడుతున్నాయి. అంటే ముందు నుంచి చూపించారు. పింగే పింగాక్షముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుశీషం ప్రకాశేతే చంద్ర సూర్యా వివోదితౌ. ఆయన ఆ లాంగూల చక్రం అంటారంటే సూర్యుడు చుట్టూ పరివేశం కడుతుంది, ఇలా చక్రంలా కట్టి మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఇల్లు కట్టాడంటుంటారు చిన్నతనంలో, చంద్రుడు ఇల్లు కట్టాడంటుంటారు, చంద్రుడు గూడు కట్టాడంటుంటారు. అలా ఆయన ఇలా ఎగురుతున్నప్పుడు ఆయన పృష్ఠభాగం నుంచి ఆయన తోక ఇలా పైకి లేచి ఆయన తల దగ్గరికి ఇలా వస్తే మధ్యలో ఉన్నటువంటి తేజోమూర్తి అయిన హనుమ లాంగూల చక్రం మధ్యలో ఉన్నటువంటి సూర్యుడా అన్నట్టుగా ఉన్నారట. వెనక నుంచి చూస్తే ఆయన మహానుభావుణ్ణి ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబభౌ సంధ్యయా సమభిస్పృష్టం యదా తత్ సూర్యమండలం. వెనక నుంచి చూసినప్పుడు బ్రద్దలైన జేగురు పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన పృష్ఠభాగం. ముందుకొచ్చి చూస్తే ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబభౌ, ఆ ముఖము ఆ ముక్కు ఇవన్నీ ఎర్రగా సంధ్యారుణ కాంతులతో ఉండేటటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో అటువంటి స్థితిలో ఉన్నారు. ఉండి తస్య వానరసింహస్య ప్లవానస్య సాగరం కక్షాంతరగతో వాయు జీమూత ఇవగజ్యతి. ఆయన వేగంగా వెళ్ళిపోతుంటే ఆ 2 చేతులు ఇలా పెట్టి వెడుతున్నారేమో, ఈ బాహుమూలములలోంచి గాలి విపరీతమైన వేగంతో వెడుతుంటే ఒక రకమైనటువంటి మేఘగర్జన లాంటి ధ్వని లాంటి ధనుస్తోంది ఆకాశంలో. అలా వెళ్ళిపోతున్నారు. తిమివక్ర జుషా కూర్మ దృశ్యంతే వివృతాస్తథ వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరినాం. ఆయన యొక్క తొడల వేగానికి సముద్రంలో ఉండేటటువంటి నీరంతా చాప చుట్టినట్టుగా చుట్టబడి ఒక్కసారి పైకి లేచి ఆ కెరటాలు మళ్ళీ ఇలా పడిపోతున్నాయి. పడిపోయినప్పుడు మమ్మల్ని ఎప్పుడూ ఎవ్వరూ చూడరు కదా అనుకుని ఆ సముద్ర గర్భంలో పడుకున్నటువంటి తిమింగలాలు మొసళ్ళు తాబేళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా ఒక్కసారి ప్రపంచానికి కనపడ్డాయిట. ఎందుకని, సముద్రం అంతా చాప చుట్టినట్టు పైకి లేచింది, లేచి ఆ కెరటం విరిగి పడిపోతుంది ఆయన వెళ్ళిపోతున్నప్పుడు. ఇక్కడ ఉన్నవన్నీ కనబడుతున్నాయి, మళ్ళీ ఆ జలరాశి పడిపోయి వెనక్కి వచ్చినప్పుడు ఇవన్నీ కప్పబడుతున్నాయి.
అలా వెళ్ళిపోతున్నాయట మహర్షి.

మనిషి ఎంత గొప్ప ఉపమానం వేస్తారంటే, వస్త్రాపకర్షకైనైవ శరీరాణి శరీరినాం. నిద్రపోతున్నాడు అనుకోండి, నిద్రపోతున్నటువంటి వ్యక్తి మీదకి గాలి విపరీతమైన వేగంతో ప్రసరిస్తే ఆయన ఒంటి మీద ఉన్న బట్ట తొలగిపోతే, గోప్యముగా ఉండవలసిన అవయవములు కనపడితే ఎలా ఉంటుందో అలా ఎప్పుడూ కనపడకుండా సముద్రంలో ఉండేటటువంటి జంతువులు ఆ సముద్రం చాప చుట్టినట్టు చుట్టబడి పైకి లేస్తే కనపడ్డాయి. అంత వేగంతో వెడుతున్నారు. ప్లవమానంతు తందృష్టమా ప్లవంగం తరితం తదా మనర్షు పుష్పవర్షాణి దేవ గంధర్వదానవాహ. ఆయన వెడుతున్న వేగాన్ని, రామకార్యం మీద ఆయనకున్న నిష్ఠని చూసినటువంటి దేవతలు ఎంతో సంతోషించి ఆ పైనుంచి ఆయన మీద పుష్పవృష్టిని కురిపించారు. పైనుంచి పుష్పవృష్టి, కింద నుంచి ప్రాణులన్నీ చూస్తున్నాయి. దేవ యక్షవ గంధర్వ కిందిర కింపురుషాది గణాలన్నీ నిలబడిపోయాయి ఆకాశంలో. ఏమి వేగం, ఏమి అద్భుతం, ఏమి రామకార్యం గురించిన పట్టుదల, ఏమి మహానుభావుడు, ఏమి ప్రయాణం, శ్లాఘిస్తున్నారు. తస్మిన్ ప్లవక శార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకులమానార్ధి చింతయామాస సాగర సాహాయ్యం వానరేంద్రస్య ఇది నాహం హనుమత కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధిత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. సముద్రం తనలోనే ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని, బంగారు పర్వతం వంక చూసి అందితే, ఎంత వేగంతో వెళ్ళిపోతున్నాడో చూడు మహానుభావుడు. అంత వేగంతో వెడుతున్నాడే రామకార్యం మీద. ఆయన వెడుతున్నప్పుడు నీవు నాలో ఉన్నావు బంగారు పర్వతానివి, నీ మీద చెట్లున్నాయి, దానికి కందమూలాలున్నాయి, పళ్ళున్నాయి, తేనెపట్లున్నాయి. నువ్వు ఒక్కసారి పైకి లేచి అంత అలసట పొంది పెడుతున్నటువంటి స్వామికి విశ్రాంతినివ్వద్దు. అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి 60,000 మంది సగరులు భూమి మీద తీసినటువంటి గోతులలో వచ్చి నిలబడినటువంటి నీటి విడుదల ఏర్పడినటువంటి కారణం చేత నాకు సాగరమని పేరు. నేను ఇక్ష్వాకు వంశం వల్ల ఏర్పడ్డాను. అటువంటి నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి కార్యం మీద పెడుతున్నటువంటి హనుమకి ఆతిథ్యం ఇవ్వద్దు. కాబట్టి సముద్రాన్ని నేనేమిస్తాను? నేను నాలో ఉన్న రత్నాలు పుచ్చుకుంటాడా, ముత్యాలు పుచ్చుకుంటాడా, ఉప్పు నీరు తాగుతాడా? నీ దగ్గర అయితే కందమూలాలున్నాయి, తేనెపట్లున్నాయి. మహానుభావుడు ఒక్కసారి పర్వతం మీద దిగి కాస్త తేనె తాగి పళ్ళు తిని వెడతారు. కాబట్టి ఇవ్వద్దు. కాబట్టి లే. హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసప్తమం తమిహాసుర సంఘానాం పాతాళ తలవాసినాం దేవరాజ్ఞ గిరిశ్రేష్ట పరిగస్సన్ నివేశిత. నువ్వు ఒకనకొకప్పుడు ఇంద్రుడు నీ రెక్కలు తెంపేద్దామని వజ్రాయుధం ప్రయోగిద్దామనుకున్న సమయంలో ఎగిరి వచ్చి సముద్రంలో పడ్డావు. పడితే వెళ్ళి పాతాళలోకం నుంచి రాక్షసులు ప్రతిరోజు పైకొచ్చేటటువంటి ద్వారానికి అడ్డంగా పడ్డావు. ఇంద్రుడు అనుకున్నాడు, పోన్లే, కదిలితే నీ చంపేస్తానని కదలదు, కదలకుండా బిలానికి అడ్డం పడింది కాబట్టి ఇంకా రాక్షసులు పైకి రారు, ఉపకారం జరిగింది కదా అని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. రెక్కలున్నా ఎగరకుండా నువ్వు అందులో పడున్నావు ఇన్నాళ్ళ నుంచి. ఇప్పుడు బయటికెడితే ఇంద్రుడు రెక్కలు తెంపేస్తాడేమో అన్న భయాన్ని పక్కన పెట్టు. అంతటి మహానుభావుడు వచ్చినప్పుడు ఆయనకి ఆతిథ్యం ఇవ్వకపోతే ఇంకెందుకు మన ఇద్దరం ఉండి ప్రయోజనం ఏమిటి? ఎందుక కందమూలాలు, ఎందుక తేనె? అటువంటి వాడికి ఇచ్చిన ఆతిథ్యం ఏదో అదే ఆతిథ్యం. కాబట్టి లే పైకి. తిర్యగుర్ధమదశ్చైవాసక్తిస్తే శైలవర్ధితం తస్మాత్ సంచోదయామిత్వాం ఉత్తిష్ట గిరిసత్వమా. ఒక్కసారి పైకి లే, నీకు శక్తి ఉంది, నువ్వు పైకి లేవగలవు, నిలువుగా పెరగగలవు, అడ్డంగా పెరగగలవు, పక్కలకి పెరగగలవు. తిర్యగుర్ధ మదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు అలా పెరగగలవు కాబట్టి ఆ మహానుభావుడికి ఆతిథ్యం ఇయ్యి. కురు సాచివ్యమస్మాకం నన కార్యమతిక్రమేత్ కర్తవ్యమృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. ఆయనకి నహ, నాకు మాకు ఉపకారం చేయడం కోసం ఆలస్యం లేకుండా నువ్వు హనుమకి ఉపకారం చెయ్యాలి, ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలి. కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయ్యేత్. మహానుభావులకి కోపం ఎందుకు వస్తుందో తెలుసా? చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చేయకపోతే వస్తుంది. కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా ఏమనుకోకండి, మీరు వచ్చినప్పుడు నేను పిలవలేకపోయాను, ఎక్కడ ఉన్నాను సముద్రంలో అంటే బాగుండదు, లేవాలంతే. కాబట్టి లే, ఆలస్యం చేయక, వెళ్ళిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు మహానుభావుడు, ఉంటాడా, వెళ్ళిపోతాడు మళ్ళీ వేగంగా, అందుకని ఆయనకి తొందరగా ఆతిథ్యం ఇవి అన్నారు. అలా ఇస్తే కాకుత్సస్యాన్ నృశంసస్యంచ నృశంసంచ మైథిల్యాశ్చ వివాసనం శ్రమంచ ప్లవగేంద్రస్య సమీక్ష్యోత్తా ధాతుమర్హసి. అక్కడ శ్రీరాముని యొక్క కష్టాన్ని, ఆయన సీతమ్మ కనపడలేదని పెట్టుకున్న బెంగని రా

రాముని ఎడబాటు చేత సీతమ్మ తల్లి పొందుతున్నటువంటి దుఃఖాన్ని, హనుమ యొక్క కార్యభారాన్ని గుర్తించు. ఇటువంటి పరిస్థితుల్లో రాముడు సీతమ్మ కనపడలేదని బాధ పెట్టుకుని ఉన్నాడు, సీతమ్మ రాముడి నుంచి దూరమైందని బాధ ఉంది. వాళ్ళిద్దరి బాధ తీర్చడానికి ఇంత బాధ కోర్చి ఆయన విడుతున్నాడు. మనం ఇటువంటి అప్పుడు ఆతిథ్యం ఇవ్వకపోతే కాల్సనా, మన దగ్గర శక్తి ఉండి కాబట్టి లే పైకి లే అంది. హిరణ్యనాభోమైనాకో నిశమ్య లవణాంభస ఉత్పపాత జలాత్ తూర్ణం మహాద్రుమలతాయుత. ఆయన పెద్ద పెద్ద చెట్లతో, లతలతో, తేనెపట్లతో, కందమూలాలతో, బంగారు శిఖరాలతో ఆ మైనాకుడు సముద్రంలోంచి ఒక్కసారి పైకి లేచాడు. ఇప్పటి వరకు సముద్రం కనబడుతోంది, అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకి లేచాయి. తనకి ఇష్టమైన చెట్లు, తేనెపట్లు, పళ్ళు, కందమూలాలు అన్నీ కనబడ్డాయి. దదర్శయామాస శృంగాణి సాగరే నియోజిత శాతకుంభ నిభై శృంగై సకిన్నర మహోరగై. పాములతోటి, చెట్లతోటి ఉన్నటువంటి ఆ బంగారు శిఖరాలు అకస్మాత్తుగా సముద్రంలోంచి పైకొస్తే చూసినటువంటి హనుమ అనుకున్నారట, మధ్యేలవణతో యస్య విఘ్నోజమితి నిశ్చిత. ఉప్పు సముద్రంలోంచి ఏమిటి, బంగారు శిఖరాలు పైకి రావడం ఏమిటి, కాబట్టి ఇది ఖచ్చితంగా విఘ్నమే. నేను రామకార్యం మీద వెడుతున్నప్పుడు ఆ కార్యము జరగకుండా చూడడానికి ఎవరో నాకు అడ్డొచ్చారనుకున్నారు సరే అనుకుని వురసాపాతయామాస జీవూతమివ మారుత. ఒక్కసారి తన వక్షస్థలంతో కొడితే ఆ పర్వత శిఖరాములు చూర్ణములై కింద పడిపోయాయి. అప్పుడు ఆ పర్వతం అనుకుందిట, సతథ పాతితస్తేన కపినా పర్వతోత్తమ బుద్ధ్వాతస్య కపేర్ వేగం జహర్షత ననందచ. అబ్బా ఏమి వేగమయ్యా మహానుభావ, వెళ్ళిపోతావేమో అని గభాలన పైకి లేస్తే అంత వేగంతో కొట్టావు గుండెలతో, కోట్ట చూర్ణములై కింద పడిపోయాను, ఎంత వేగమయ్యా అని పొంగిపోయిందిట ఆ పర్వతం. మానుషం ధారయన్ రూపమాత్మన శిఖరే స్థిత. మనుష్య రూపాన్ని పొంది తన శిఖరం మీద తానే నిలబడ్డాడు మైనాకుడు. నిలబడి దుష్కరం కృతవాన్ కర్మ తమిదం వనరోత్తమ నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. చాలా దుష్కరమైనటువంటి కార్యాన్ని చేస్తున్నావు మహానుభావ వనరోత్తమ హనుమా, నువ్వు నిపత్య మమ శృంగేషు ఒక్కసారి నా శిఖరాల మీద దిగు, విశ్రమస్వ యథాసుఖం కాసేపు విశ్రాంతి తీసుకుని సుఖాన్ని పొందవయ్యా. కృతీచ ప్రతికర్తవ్యం యేష ధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్త సమ్మానమర్హతి తదిదం గంధవత్స్వాదు కందమూల ఫలం బహు తదాస్వాద్య హరిశ్రేష్ట విశ్రాంతోనుగమిష్యసి. సముద్రుడు నన్ను ప్రేరేపించాడు నీకు ఉపకారం చెయ్యమని, నీకు ఆతిథ్యం ఇమ్మని, కాబట్టి ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగి కందమూలములు తిని తేనె తాగి విశ్రాంతి పొంది మళ్ళీ బయలుదేరన్నారు.

చాలామంది రైతులు తమ కుటుంబాలని పోషించుకోవడానికి పశువులని చేపలని పెంచుతారు. కానీ తక్కువ భూమి ఉండటంతో వారి పశువులకి సరిపోయేంత ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. కాన్సన్ట్రేట్ ఫీడ్లో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. అది మాంసం, పాలు, గ్రుడ్లు, చేపల ఉత్పత్తిని పెంచుతుంది. కానీ

0: கரிதேனது. అదృష్టవశాత్తు చెరువు నీటిలో తేలుతూ చాలా త్వరగా పెరిగే అజోలా అనే చిన్న మొక్క ఒకటి ఉంది. అజోలా గాలి నుంచి నత్రజనిని సేకరించి తన ఆకుల్లో నిల్వ చేసుకుంటుంది. ధాన్యాలు పచ్చని దాణాలో కన్నా ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణం వల్లనే గాక చిన్న జాగాలో సులువుగా వేగంగా పెరుగుతుంది కాబట్టి అజోలా దాణాకి ఒక మంచి అదనపు చేర్పు అవుతుంది. అజోలా నత్రజనిని సేకరిస్తుంది కాబట్టి చక్కటి ఎరువు కూడా. అజోలా సాగు గురించి నేర్చుకునే ముందు దాని లాభాల గురించి దక్షిణ భారతదేశంలోని తమిళనాడుకు చెందిన కొందరు రైతులు చెప్పేది విందాం. అజోలాలో ప్రోటీన్లు ఎక్కువ, నూనె పిప్పి కన్నా చవకగా తేలికగా దొరుకుతుంది కాబట్టి ఖర్చు తగ్గుతుంది. అజోలాలో ప్రోటీన్లు ఎక్కువ, ముఖ్యంగా ఆవులకి తేలికగా అరుగుతుంది. అది దాణా మాత్రమే కాదు, జైవిక ఎరువు కూడా. అజోలా గాలి నుంచి నత్రజనిని సేకరిస్తుంది. పొలంలో వాడినప్పుడు పంట పెరగడానికి ఆ నత్రజనిని అందిస్తుంది.
1: నైట్రజన్ ఉరించి పైరుకు కొడుకుది.
2: ఒక
0: తివాచీల అజోలా పెరిగి ఎండను అడ్డుకుంటుంది. దాంతో వరి పొలంలో ఉండే చిన్న కలుపు మొక్కలు పెరగవు.
1: అజోలాంగిరి ఒక మిదవై తావరం. ఇది
3: అజోలా పేరుతూ వారంలో రెండింతలు అయ్యే మొక్క. అది చాలా వేగంగా పెరుగుతుంది కాబట్టి మాకు దాణా, ఎరువు త్వరగా అందుతాయి. రైతులు అజోలాను పెంచడం చాలా తేలిక. దానివల్ల మాకు దాణాకి, ఎరువులకి అయ్యే ఖర్చులు తగ్గుతాయి.
1: ఎలా వ్యవసాయం ఇది చేయదా ఉర చెలవు కట్టుపడతలాం, తీవన చెలవు కొరకెలాం.
0: నేల మీద పెరిగే అనేక మొక్కల్లా కాకుండా అజోలా నీళ్ల మీద తేలుతూ చిన్న చిన్న వేళ్లు కలిగి ఉంటుంది. నీళ్లు లేకపోతే అజోలా తొందరగా చనిపోతుంది. కాబట్టి ఎప్పుడూ నీళ్లుండాలి. ఇప్పుడు అజోలాని ఎలా పెంచాలో చూద్దాం. ఇరుగు పొరుగు రైతుల నుంచి గాని, మీ స్థానిక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నుంచి గాని అజోలా మొక్కలు తెచ్చుకోవచ్చు. కొన్ని వ్యవసాయ పరిశోధనా సంస్థలు, శిక్షణా కేంద్రాలు కూడా అజోలాని సరఫరా చేస్తాయి. నీళ్లతో సహా దాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో తేలికగా ఇంటికి తీసుకువెళ్లవచ్చు. అజోలా చెరువు తయారీకి పాక్షికంగా నీడపడే చోటును ఎంచుకోవాలి.
1: ఇంత అజోలాకు ముఖ్యమా 30% సన్లైట్ పోదు.
0: అజోలాకి కనీసం 30% ఎండ కావాలి. ఎక్కువ ఎండ అజోలాని చంపేస్తుంది. ఒక చెట్టు కింద అజోలాని పెంచితే నీడ కోసం వేరే ఏమీ కట్టక్కర్లేదు.
1: ఒక మరత్ అడియిల ఇది నామ చెయ్యం పోదు. అదికి తేవయాన నిడలం కడచడం, తేవయాన వెలిచమం కడచడం.
0: అయితే చింత చెట్టు కింద అజోలాని పెంచకూడదు. దాని క్రింద అది సరిగ్గా పెరగదు. మీరు ప్రతి సంవత్సరము అజోలాని పెంచాలంటే చిన్న కాంక్రీట్ ట్యాంకులు కట్టవచ్చు. చాలా ఏళ్ల క్రితం కేవలం ఒక ప్లాస్టిక్ షీట్ని వాడి అజోలాని పెంచడం ఎలా మొదలుపెట్టారో వీరాస్వామి గారు మనకి చూపబోతున్నారు. మీకు కావలసిన దాణా మోతాదుని బట్టి కొలను సైజుని నిర్ధారణ చేసుకోవచ్చు. కొలను కోసం మట్టిని తవ్వి నేలని చదును చెయ్యాలి. వీరాస్వామి గారి భూమి ఇసుక వంటిది కాబట్టి నీళ్లు అందులోకి ఇంకిపోకుండా తవ్విన చోట ఆయన ఒక ప్లాస్టిక్ షీట్ని పరుస్తున్నారు. కొలను కనీసం 20 సెంటీమీటర్ల లోతు ఉండేట్లు చూసుకోండి. ఒకవైపు చిల్లు ఉన్న పాత ప్లాస్టిక్ షీట్ని వీరాస్వామి మళ్లీ వాడుతున్నారు. నీళ్లు కారిపోకుండా ఆయన షీట్ని కొద్దిగా మడిచారు. తవ్విన మట్టిని షీట్ మీద ఒక పొరలా పరవాలి. మట్టి విడిపోవడానికి కొద్దిగా నీళ్లు పోయాలి.

0: ఒక గమేళాతో కంపోస్ట్ ని తెచ్చి పోషకాలు అందించడానికి దాన్ని సమంగా చల్లండి. మీ అజోలా దాణాలో చేరతగని తేలుతూ ఉండే మొక్కల్ని తొలగించాలి. అజోలా బాగా పెరగడానికి భాస్వరం అవసరం. భాస్వరం అందించడానికి రాతి భాస్వరాన్ని గాని వర్మి కంపోస్ట్ని గాని వాడవచ్చు. ఇక్కడ వీరాస్వామి అరగమేళాడు వర్మి కంపోస్ట్ని నీళ్లలో సమానంగా కలుపుతున్నారు. లభ్యమవుతున్న పోషకాలని పెంచడానికి పేడ మిశ్రమాన్ని కూడా కలిపితే అజోలా త్వరగా పెరగగలదు. పేడ మిశ్రమం కనీసం కొద్ది రోజుల ముందరిదై ఉండాలి. తర్వాత కొలను లోతు 10 సెంటీమీటర్లకి చేరేలా నీళ్లు నింపాలి. ఇది అజోలా మొక్కల కురస వేళ్లు స్వేచ్ఛగా తేలడానికి దోహదం చేస్తుంది. దినుసులు స్థిరపడేందుకు కొలనుని 2 నుంచి 3 రోజులు వదిలిపెట్టాలి. ప్రతిరోజు తేలుతున్న మొక్కల్ని తొలగిస్తే నీటి ఉపరితలం మీద అజోలా స్వేచ్ఛగా పెరగడానికి తోడ్పడుతుంది. మూడు రోజుల తర్వాత గుప్పెడు అజోలాని కొలనులో వదలాలి. చేతులతో దాన్ని మృదువుగా ముక్కలు చేస్తే అది త్వరగా పెరుగుతుంది. రెండు వారాల తర్వాత కొలను అజోలాతో నిండిపోతుంది. ఇక మీరు దాన్ని కోయవచ్చు. మీటర్ వెడల్పు 2 మీటర్ల పొడవు ఉన్న కొలను నుంచి రోజుకి 1/2 కిలో అజోలాను సేకరించవచ్చు. ఎల్లప్పుడూ కొలనులో 1/3 వంతు అజోలాని వదిలిపెడితే అది మళ్లీ వేగంగా పెరుగుతుంది. అజోలా వేళ్లు మట్టిలో పెరగకూడదు కాబట్టి నీటి మట్టం 10 సెంటీమీటర్లకి తగ్గకుండా చూసుకోవాలి. చిన్న వేళ్లు తేలేలా ఉంచితే అజోలా కోయడానికి తేలికగా, పశువులు మేయడానికి శుభ్రంగా ఉంటుంది. కొలనుని రోజూ కలియబెడుతుంటే మట్టిలోని పోషకాలు నీళ్లలో కరిగిపోతాయి. అప్పుడు వాటిని తేలే వేళ్లు తేలికగా పీల్చుకోగలుగుతాయి. మన అజోలా త్వరగా పెరగడానికి ఇంకొన్ని పోషకాలను చేర్చాలి. ప్రతి పక్షం రోజులకి రాతి భాస్వరాన్ని గాని వర్మి కంపోస్ట్ని గాని కలిపితే అజోలా తొందరగా పెరుగుతుంది. అజోలాలో భాస్వరం కొరతని ఎరుపు ఊదా రంగుల్లోకి మారేదాని ఆకుల వలన గుర్తించవచ్చు. అదనంగా కొద్దిగా పాతబడిన పేడ మిశ్రమాన్ని ప్రతి 2 వారాలకొకసారి కలపాలి. అజోలా బాగా పెరుగుతున్నప్పుడు రోజుకొకసారి లేదా రోజు విడిచి రోజు దాన్ని కోస్తుండాలి. కొలనుని సంరక్షణ లేకుండా ఎక్కువ రోజులు ఉంచవద్దు. అలా అయితే అజోలా మొక్కలు త్వరగా పెరిగి ఒకదాన్నొకటి నొక్కేసి చనిపోతాయి. వీరాస్వామికి ఆవులు, మేకలు, గొర్రెలు, చేపలు ఉన్నాయి. తన పశువులన్నిటికీ అజోలాని వాడటానికి ఆయన 4 మీటర్లు బై 5 మీటర్ల కొలతలతో 2 అజోలా కొండలని కట్టించారు. ఆయన ఈ 2 కొలనుల నుంచి రోజుకి 10 కిలోల అజోలాని సేకరిస్తారు. అజోలాని మీ పశువులకి పెట్టడానికి ముందు పేడవాసన పోయేలా దాన్ని శుభ్రంగా కడగాలి.
1: అజోలా ఒక చవకైన దాణా. దాన్ని కాన్సన్ట్రేట్ ఫీడ్తో కలిపితే మా ఖర్చులు తగ్గుతాయి. మిల్లు దాణాకి మేము అజోలా, నీళ్లు కలిపి ఆవులకు పెడతాం. దాన్ని అవి చాలా ఇష్టంగా ఎక్కువ మోతాదుల్లో తింటాయి. అది తేలికగా అరుగుతుంది కూడా.

0: இயற்கையான சத்துக்கள் இருக்கு.
1: అప్పుడు ఇల్లనా వేరు అసలావి
2: మేకలకు పెట్టే ముందు అజోలా మీద కొద్దిగా ఉప్పు చక్కెర చల్లుతాం. అవి పాలు ఎక్కువ ఇస్తాయి, వాటి పిల్లలు బాగా ఎదుగుతాయి. రెండు భాగాల వరి పొట్టుకి ఒక భాగం అజోలాని కలిపి చేపలకు పెడతాను. దీని ఖర్చు తక్కువ, నూనె పిప్పి ఖరీదు ఎక్కువ. ఖర్చు తగ్గించుకోవడానికి, రాబడిని రెట్టింపు చేసుకోవడానికి అజోలా చాలా అవసరం.
3: இந்த ஃபுட் ரொம்ப அவசியம்.
2: இப்படி அஜோலா குறித்து மனம் நேர்ச்சுக்கிறது ஒக்கசாரி சமீட்சிதம். ப்ரோட்டீன்லு எக்கூக உண்டாய் காபட்டி அஜோலா பசுலக்கு சேப்பலக்கு பெட்டதகின சக்கட்டி தானா. కొంతమేర నీడ ఉన్న చోట మీ అజోలా కొలను తయారు చేయండి. మంచి ఎరుగుదలకి మట్టి, కంపోస్ట్, పాత పేడ మిశ్రమం, భాస్వరాన్ని కలపండి. అజోలా తేలగలిగేలా నీటి మట్టాన్ని కనీసం 10 సెంటీమీటర్లుగా ఉంచాలి. రోజూ కోయాలి. సాంద్రత పెరిగితే అది చనిపోతుంది. పశువులకి పెట్టే ముందు శుభ్రంగా కడగాలి. మీ అజోలా కొలను గురించి శ్రద్ధ వహిస్తే చక్కటి నాణ్యమైన దాణాని రోజూ అందుకుంటారు. పైగా అందుకు మీకు ఎక్కువ ఖర్చు కూడా కాదు.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: చెవి పూట ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్చే పల్లవి. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధించిన చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. కిడ్నీ జబ్బులంటే ఎవరో పెద్దలకు ఎప్పుడో వృద్ధాప్యంలో వస్తాయని అనుకోవడం సహజమే, కానీ నిజానికి మూత్రపిండాల సమస్యలు పిల్లలకు కూడా రావచ్చండి, పుట్టుకతో కూడా రావచ్చు. కొన్ని సమస్యలైతే పిండ దశలోనే ఆరంభం కావచ్చు. ఇలాంటి సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కిడ్నీలకు నీరు పట్టడం. పిల్లల్లో ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ముందే గుర్తించి చికిత్స చేయించడం చాలా అవసరం. మన శరీరం ఒక భారీ కర్మాగారం. ఇందులో నిరంతరం రకరకాల జీవక్రియలు జరిగిపోతూనే ఉంటాయి. ఈ క్రమంలో శరీరంలో ఎన్నో రకాల మలినాలు కూడా తయారవుతుంటాయి. వీటిని బయటకు పంపించడంలో 3 అవయవాలు కీలక పాత్ర పోషిస్తుంటాయండి. అవి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు మరియు చర్మం. ఈ 3 ముఖ్యమైన విసర్జన అవయవాలు. మళ్ళీ వీటిలో కూడా 90% మలినాలను విసర్జించేది మూత్రపిండాలే. ఇవి సజావుగా పనిచేస్తుంటేనే మిగతా శరీర వ్యవస్థలన్నీ సమర్థంగా ఉంటాయి. అందుకే వీటికి అంత ప్రాముఖ్యం ఉంటుంది. మనందరం గుండెకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటాం. తరచూ మై స్వీట్ హార్ట్, లవ్లీ హార్ట్ అంటుంటాం, కానీ మన గుండె అంత సమర్థంగా పనిచేయాలన్నా మూత్రపిండాలు కీలకమే. ఉదాహరణకు మనం ఇంటి నుంచి, పరిసరాల నుంచి చెత్తా చెదారం మలినాలను తొలగించకుండా ఉండిపోతే ఏమవుతుంది? కొద్ది గంటల్లోనే మన ఇంట్లో అంతా దుర్వాసన వస్తుంది. అలాగే మన శరీరం కూడా విసర్జన వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోతే నానా రుగ్మతల పాలవుతుంది. అందుకే మూత్రపిండాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా పసికందుల్లో, చిన్నపిల్లల్లో వచ్చే మూత్ర సమస్యలను త్వరగా గుర్తించడం, వెంటనే వాటిని చక్కదిద్దడం చాలా అవసరమండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరి పిల్లల్లో తలెత్తే మూత్రపిండ సమస్యల గురించి తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్, ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. పిల్లలకు పుట్టుకతో వచ్చే రుగ్మతల్లో మూత్రపిండాలకు సంబంధించినవి కూడా ఎక్కువగానే కనబడుతూ ఉంటాయి. కొందరు పిల్లలకు అసలు గర్భంలోనే మూత్రపిండాలు తయారవ్వకపోవచ్చు. పుట్టుకతో ఒకవైపు లేదా రెండు వైపులా మూత్రపిండాలు ఉండకపోవచ్చు. దీన్నే రీనల్ ఏజినెసిస్ అంటారు. ప్రతి 1000 మంది పిల్లల్లో ఒకరు ఒక కిడ్నీ లేకుండా పుట్టచ్చు. కానీ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా ధైర్యంగా ఉండటం అవసరం. ఒక్క మూత్రపిండం ఉన్నా అది సజావుగా పనిచేస్తుంటే సాధారణ జీవితం గడపచ్చు. కాకపోతే ఆ ఉన్న ఒక మూత్రపిండం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి వారు నొప్పుల మాత్రలు అంటే పెయిన్ కిల్లర్స్ వంటివి వైద్యుల సలహా లేకుండా అస్సలు తీసుకోకూడదు. అలాగే పుట్టుకతో వచ్చే కిడ్నీ సమస్యల్లో కిడ్నీల్లో నీటి తిత్తులు ఏర్పడడం, వాటి కారణంగా మూత్రపిండాలు సరిగ్గా తయారవ్వకపోవడం, డిన్ ప్లాస్టిక్ కిడ్నీ, సిస్ట్ డిసీజ్ ఆఫ్ కిడ్నీ కూడా తరచుగా చూసేవే. రెండిట్లోని మూత్రపిండం సరిగ్గా ఏర్పడదు, కాబట్టి మూత్ర విసర్జన కూడా సరిగ్గా అవ్వదు. మూత్రపిండాల్లో పెద్ద పెద్ద నీటి తిత్తుల్లాంటివి తయారవడం వల్ల కడుపులో ఒక కణితిలా ఏర్పడుతుంది. పసిబిడ్డల కడుపులో గడ్డ ఏర్పడడానికి 2 అతి ముఖ్య కారణం ఇది. చూడడానికి ఇది మూత్రపిండాల్లో నీరు చేరినట్టుగా కూడా.

పరంగా వస్తుంది. ఇది కూడా పొత్తి కడుపులో కంచిలా తగులుతుంది. దీనివల్ల రక్తపోటు కూడా పెరుగుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే మరణించే అవకాశాలు కూడా చాలానే ఉంటాయి. కిడ్నీలో ఇటువంటి తిత్తులు ఉంటే కాలేయంలో కూడా తిత్తులు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరి హైడ్రోనెఫ్రోసిస్ లక్షణాలు, వాటికి కారణాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
1: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇప్పుడు మనం హైడ్రో

నెఫ్రోసిస్ లక్షణాల గురించి అయితే తెలుసుకుందాం. దీన్ని చాలా సార్లు తల్లి గాని వైద్యులు గాని గుర్తిస్తారు. దగ్గు జ్వరం వంటి సమస్యలతో వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు సాధారణ పరీక్షలు చేస్తే ఇది బయటపడుతుంది. కడుపులో గట్టిగా కణితిలా తగులుతూ ఉంటుంది. బిడ్డకు స్నానం చేయించినప్పుడు తల్లి పొట్టరుద్దుతుంటే కడుపులో ఏదో గడ్డలా ఉందని అనుమానించి వైద్యుల వద్దకు తీసుకువెళుతూ ఉంటారు. ఇక కడుపు నొప్పి కూడా వస్తుంది. సాధారణంగా 4 నుంచి 5 ఏళ్ల పిల్లల్లో మూత్రపిండాల సమస్య నొప్పితో బాధపడుతుంటాయి. ఈ నొప్పి బొడ్డు చుట్టూ లేదా బొడ్డుకి కాస్త దూరంగా వస్తుంది. నొప్పి తీవ్రంగా కాకుండా ఓ మోస్తారుగా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి నొప్పి రాత్రులు వస్తుంటే తప్పక వైద్యుల్ని సంప్రదించాలి. ఇక మూత్రంలో రక్తం కనబడుతుంది. మూత్రపిండం వాచి ఉండటం వల్ల దాని మీద కొద్దిగా ఒత్తిడి పడినా చిన్న దెబ్బ తగిలినా రక్తం వస్తుంది. తరచుగా ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. నొప్పికి కారణం ఏమిటన్నది తెలుసుకునేందుకు ఎక్స్రే తీస్తే కొందరిలో కిడ్నీలో రాళ్లు కూడా కనబడుతూ ఉంటాయి. ఈ రాళ్లు కూడా మూత్రానికి అవరోధంగా తయారై హైడ్రోనెఫ్రోసిస్ కు కారణం కావచ్చు. ఓకే లిజనర్స్, ఇప్పుడు మనం కారణాలు తెలుసుకుందాం. పుట్టుకతోనే పైనుండి అదనంగా లేదా అసహజంగా రక్తనాళాలు మూత్రనాళాల మీద ఒత్తిడి పెరగడం వల్ల మూత్రం బయటకు పోకుండా ఆగిపోయి సమస్య తలెత్తచ్చు. నాళాలు వంకరైపోవడం, అతుక్కుపోవడం వల్ల కూడా మూత్రం బయటికి రాదు. వీటితో పాటు ధమనులు, సిరలు సరిగ్గా ఏర్పడక ఒకటికొకటి కలుసుకుని కూడా మూత్రం రాకుండా చేస్తాయి. మూత్రనాళంలోని సున్నిత కండరాలు ఉండాల్సినన్ని ఉండకుండా తక్కువగా ఉంటే ఆ ప్రాంతం క్రమబద్ధంగా ఒదిగి ఉండదు. అందువల్ల వృక్కత్రోణి ఆకృతి చెడిపోయి గరాటుల వంపుగా వాలుగా ఉండదు. దీంతో లోపల మూత్రం తయారైనా కూడా అది సరిగ్గా బయటికి రాదు. దీనికి ఫలితంగా అక్కడ మూత్రం చేరి మూత్రపిండం లావుగా అయ్యి హైడ్రోనెఫ్రోసిస్ వస్తుంది. మూత్రనాళంలో పిలకలు, ముడతలు ఉండొచ్చు. కారణం ఏదైనా ఇలా మూత్రం లోపలే ఉండిపోవడం వల్ల ఆ ఒత్తిడికి మూత్రపిండాల లోపల కీలకమైన వడపోత పనిచేస్తుండే సున్నిత భాగం దెబ్బతింటుంది. దీంతో వడపోత సరిగ్గా జరగక కిడ్నీ వైఫల్యం వస్తుంది. ఓకే లిజనర్స్, ఇప్పుడు మనం దీనికి చికిత్స ఎలాగో తెలుసుకుందాం. పుట్టిన పిల్లల్లో హైడ్రోనెఫ్రోసిస్ ఉన్నట్టు గుర్తిస్తే ముందు మూత్ర విసర్జన ఎంతో కొంత మెరుగయ్యేలా చూడడం అవసరం. మూత్రపిండం పనితీరును మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తారు. బిడ్డకు ఎటువంటి లక్షణాలు, బాధలు లేకపోతే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా మూత్రపిండాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. తరచుగా పొత్తి కడుపు, అల్ట్రాసౌండ్ పరీక్ష మాత్రం చేసి చూస్తూ ఉంటారు. ఒకవేళ రోగి పరిస్థితి బాగాలేకపోతే కిడ్నీ దెబ్బ తినకుండా చూసేందుకు మూత్రాన్ని మళ్లించే నెఫ్రోస్టమీ ప్రక్రియనైతే చేస్తారు. దీనిలో నేరుగా వృక్కధూనిలోకి చిన్న గొట్టాన్ని ప్రవేశపెట్టి మూత్రం బయటికి వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత కూడా తరచుగా కిడ్నీ పనితీరు పరీక్షలు చేస్తూ పనితీరు మెరుగైనప్పుడు పొత్తి కడుపు తెరిచి గాని లేదా ఎండోస్కోపీ ద్వారా గాని ఆపరేషన్ చేసి లోపాన్ని సరిచేస్తారు. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈ రోజు మనం కిడ్నీల గురించి అయితే తెలుసుకుందాం. నేటి సమాచారం మీ ఆరోగ్య జీవనశైలిలో మంచి మార్పులు తీసుకురాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్, స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి హాస్పిటల్స్ కి అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
2: కడుపు నిండిపోయింది బంగారం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సంతృప్తికరణను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0818162234545.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: రెడి విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని కలిసి ఉంటే కలదు సుఖం అనే పాఠం వింటారు.
2: పిల్లలు, మీరు ఎప్పుడైనా ఆపదలో ఉన్నవారికి సహాయం చేశారా? చేసినట్లయితే మీకు తెలిసే ఉంటుంది ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎంత ఆనందం ఉంటుందో. ఒక్కోసారి మన విరోధులెవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు వారికి మనం సహాయం చేస్తే వాళ్ళు మనకు స్నేహితులైపోతారు. ఇలా ఒకరికొకరు సహాయం చేయడం, ఆపదలో ఆదుకోవడం వంటి గుణాలు మనుషులలోనే కాదు జంతువులలో కూడా ఉంటాయి. అదెలాగంటారా? ఈ కథ వినండి, మీకే తెలుస్తుంది. అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తూ ఉన్నాయి. ఆ జంతువుల్ని

0: వేటాడటానికి ఓ రోజు వేటగాళ్ళు వచ్చారు.
1: ఒరే రాముడు, ఒరే రాముడు,
2: చెప్పరా,
1: ఇవాళ మనం బయలుదేరిన వేళ విశేషం ఏమీ బాగాలేదురా.
2: అదేమిట్రో, ఎన్నడూ లేనిది వేళా విశేషం అంటున్నావు, ఏం జరిగింది ఏమిట్రా?
1: ఇంకా ఏం కావాలరా, పొద్దుటి నుండి అడవంతా గాలిస్తున్నావా?
2: అవును.
1: ఏది, ఒక్క జంతువు కూడా కనబడలేదు.
2: ఒరే భీముడు, నీకు భీముళ్ళ శరీరం ఉందే గాని ఆలోచించే శక్తి లేదురా.
1: అదేంట్రా?
2: అదిగో అటు చూడు.
1: ఎటు?
2: ఇటు కాదురా, అటు పెద్ద మర్రి చెట్టు ఎందుకు చూసావు?
1: చూశాను.
2: ఆ మర్రి చెట్టు తొర్రలో అడవి పిల్లి ఉండడం ఖాయం. వల తీసి ఆ చెట్టు చుట్టూరా వెయ్యి. ఆ పిల్లి బయటికి రావడు, వలలో చిక్కుకోవడు.
1: ఒరే రాముడు, ఒరే, అప్పుడే ఆ పిల్లి దొరికినట్టు అంత ఆనంద పడిపోతావేంట్రా? వల వెయ్యని,
2: తొందరగా వెయ్యిరా, గబుక్కున అడవి పిల్లి వెళ్ళిపోతే కష్టం.
1: ఇదిగో వల పట్టుకో.
2: అదిగో,
1: ఇగో చెట్టుకి ఇటు దిక్కు నుండి నేను, అటు దిక్కు నుండి నువ్వు,
2: అలాగే
1: పట్టుకుని పోదాం పదా.
2: అదిగో, రే గట్టిగా బిగించు, అసలే అడవి పిల్లి బలంగా ఉంటుంది.
1: గట్టిగానే బిగించానరా, అడవి పిల్లే కాదు, అడవి ఏనుగు వచ్చినా చిక్కిపోవాల్సిందే.
2: సరే పద, చీకటి పడింది, ఇంటికి వెళ్ళిపోదాం.
1: పొద్దున్నే వచ్చి అడవి పిల్లిని పట్టుకెళ్దాం.
2: అల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్లల్ల

0: ఆహా, ఈ ఉదయం ఎంత ప్రశాంతంగా ఉంది! ఈ అడవికంతటికీ పెద్ద చెట్టు ఈ మర్రి చెట్టే. చెట్టు తొర్రలో నివసించే అడవి పిల్లిని నేనొక్కదాన్నే. ఆహా, ఏమి నా భాగ్యం! ఎలుకలను వేటాడే హక్కు నా ఒక్కదానికే ఉంది. ఈ చెట్టు కింద ఉన్న పొదలో దూకి ఎలుకలను వేటాడుతాను. అమ్మో, నేను ఎలుకలను వేటాడాలని బయలుదేరితే వేటగాడి వలలో చిక్కుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఓరి దేవుడో, నన్ను రక్షించండి బాబోయ్, నన్ను రక్షించండి.
1: ఎవరు? ఓహో, అడవి పిల్లిగారా, నన్ను రక్షించండి అని అరుస్తుంటే ఎవరబ్బా అనుకున్నాను. వస్తా.
0: ఇదిగో ఎలుక మిత్రమా, నేను ఆపదలో చిక్కుకున్నాను. దయచేసి ఈ వలను కొరికి నన్ను రక్షించు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోను.
1: ఏమిటేమిటి, అడవి పిల్లిగారు ఆపదలో చిక్కుకున్నారా? నేను రక్షించాలా? నేను నిన్ను రక్షిస్తే నువ్వు నన్ను ఖచ్చితంగా భక్షిస్తావు కదా.
0: లేదు మిత్రమా, నిన్ను భక్షించను. మనిద్దరం స్నేహితులం. ఒట్టు, దయచేసి ఈ వలను కొరికి నాకు ప్రాణభిక్ష పెట్టు. వేటగాడు వస్తే నన్ను చంపి తీసుకెళ్తాడు.
1: ఈ వింత శబ్దం ఎక్కడి నుంచి వస్తుందబ్బా? అమ్మో గుడ్లగూబ, ఇది ఈ చెట్టు మీదకు వచ్చిందేమిటి? ఆ, నన్నే చూస్తుంది. అంటే ఇది నా కోసమే వచ్చినట్టుంది బాబోయ్.
0: ఏమిటి ఎలుక మిత్రమా, అలా చెట్టుపైకి చూస్తూ నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు?
1: గుడ్లగూబ చూస్తుంటే భయంతో ఎలా పారిపోవాలా అని ఆలోచిస్తున్నాను.
0: గుడ్లగూబ నిన్ను ఎత్తుకుపోయి చంపుతుందనా నీ భయం? గుడ్లగూబకు నేను చెప్తానులే, భయపడకు. ఇదిగో గుడ్లగూబ.
2: ఏమిటి అడవి పిల్లి?
0: నేను వేటగాడు వేసిన వలలో చిక్కి ఆపదలో ఉన్నాను. నాకు సహాయం చేయడానికి ఎలుక మిత్రుడు వచ్చాడు.
2: అలాగా, పిల్లి ఎలుక ఇంత స్నేహంగా ఉన్నాయి, ఏమిటబ్బా ఈ విడ్డూరమని చూస్తున్నాను.
0: మేమిద్దరం స్నేహితులం, మాలో జాతి వైరం లేదు. ఆపదలో ఉన్నప్పుడు మనం తెలివిగా ఆపద నుండి బయటపడాలి.
2: అవును మిత్రమా, మనలో మనం సహాయం చేసుకోవాలి. ఇదిగో ఎలుక మిత్రమా, ఆ వలను కొరికి మిత్రుణ్ణి కాపాడు.
1: అలాగే గుడ్లగూబ, వేటగాడు వేసిన వలను కొరికి పిల్లి మిత్రుణ్ణి రక్షిస్తాను.
0: ఎలుక మిత్రమా, నీది ఎంత మంచి మనసు! నేను నీ జాతికి ఎంత ద్రోహం చేసినా నా మొర విని నా ప్రాణాలనే రక్షిస్తున్నావు.
1: ఇది నా ధర్మం పిల్లి మిత్రమా. నీవు వలను కొరికి రక్షించమన్నప్పుడు ఆలోచించాను, కానీ గుడ్లగూబ కూడా మంచి మనసుతో స్నేహంగా మాట్లాడితే అందరం స్నేహంగా బతకవచ్చనుకున్నాను. ఎలుక

0: నీవు వలను కొరుకుతూ ఉండు. నేను ఈ చెట్టు మీద ఉండి వేటగాడు రావడం చూసి చెప్తాను, సరేనా?
1: గుడ్లగూబ, నేను నీకు ఎంతో ద్రోహం చేశాను. అయినా నేను ఆపదలో ఉన్నానని మంచి మనసుతో సహాయం చేస్తున్నావు. నీ మేలు కూడా మరువలేను సుమా.
0: గుడ్లగూబా, జాగ్రత్తగా చూస్తుండు. నేను వేటగాడు వచ్చేలోగా వలను కొరికి వేస్తాను.
2: పిల్లి దొరికింది జానా, పిల్లి దొరికింది జానా, పిల్లి దొరికింది జానా, పిల్లి దొరికింది జానా, పిల్లి దొరికింది జానా. అడవి పిల్లి దొరికింది, అడవి పిల్లి దొరికింది, అదృష్టం పండింది. పిల్లి దొరికింది జానా, పిల్లి దొరికింది జానా, పిల్లి దొరికింది జానా. రాముడు భీములము, రాముడు భీములము, వేటమ నా గళ్ళ మండి పిల్లి దొరికింది మన. పిల్లి దొరికింది జానా, పిల్లి దొరికింది జానా, పిల్లి దొరికింది జానా, పిల్లి దొరికింది జానా.
0: ఎలుకమిత్రమా, తొందరగా కాని, ఆ మాయదారి వేటగాళ్ళు వచ్చేస్తున్నారు.
1: ఆ వచ్చేస్తున్నారా? ఎలుకమిత్రమా, తొందరగా కాని, లేకపోతే నన్ను చంపేస్తారు.
0: నువ్వేం భయపడకు పిల్లిమిత్రమా, నేను కొరికేస్తున్నాగా. ఇదిగో ఈ ముక్క కొరికేస్తే అయిపోయింది. అయ్యో, తొందరగా కాని, వచ్చేస్తున్నారు.
1: తొందరగా కాని మిత్రమా.
0: అయిపోయిందిలే, నేను వలను కొరకగానే అందరం పారిపోదాం. వేటగాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అలాగే మిత్రమా, ముందు వలను కొరకాయి. కొరికేశా?
1: అమ్మయ్యా, వస్తాను మిత్రమా. ప్రాణభిక్ష పెట్టావు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మళ్ళీ కలుద్దాం గుడ్లగూబా.
0: అలాగే పిల్లిమిత్రమా. అదిగో వేటగాళ్ళు వచ్చేశారు, పారిపోండి.
3: ఒరేయ్ రాముడు, మనం వేసిన వల్ల రెండు అడవి పిల్లు ఉన్నాయనుకో, అబ్బా ఎంత హాయిగా
2: ఉంటుందంటావు. చూడరా, ఒకటి కాదు రెండు కాదు, మనం వేసిన వల్ల ముక్కలు ముక్కలుగా పడి ఉందిరా.
3: ఇదెలా జరిగిందిరా? అడవి పిల్లికి ఇంత ఆలోచన రాదు, చేతను కాదు. ఇది ఖచ్చితంగా ఎలుక కొరికినట్లుందిరా.
2: ఎలుకే కొరికింది, అయినా అడవి పిల్లికి ఎలుగు సహాయం చేయడం ఏమిట్రా?
3: అదేరా ఆపదలో ఆదుకోవడం అంటే.
2: ఏమోరా, ఎలుక కొరికినా పిల్లి కొరికినా వల ముక్కలయ్యింది, మన వేట నాశనం అయ్యింది.
3: సరే, ఇక్కడ ఈ ముక్కలైన వలను చూస్తూ బాధపడి లాభం లేదురా, ఇంటికి వెళ్దాం పద.
2: సరే అలాగే వెళదాం. ఒరే, ఇంకో వల అల్లి వేట మొదలెడదాం.
3: అయినా రాముడు, అడవిలో జంతువులన్నీ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాయిరా.
2: అవును రోయ్,
3: ఇక ముందు కూడా మన వేట అంత సాఫీగా జరగదేమోరా.
2: అయితే జంతువులు వేటాడడం మానేసి వేరే పని చూసుకుని బతకడం మంచిదంటావు.
3: ఈ పరిస్థితి చూశాక అదేమేలనిపిస్తోందిరా.
2: సరే మరి పోదాం, వేరే బతుకుదారి వెతుక్కుందాం పద.
3: పోదాం పద.
2: ఏం చేస్తావురా?
4: విన్నారా పిల్లలు,
5: అడవి పిల్లి ఆపదలో చిక్కుకుంటే ఎలుక ఎలాంటి జాతి వైరం చూపించకుండా ఎలా సహాయం చేసి పిల్లిని ఆపద నుండి రక్షించిందో. ఎలుకకు పిల్లి అంటే ప్రాణభీతి, గుడ్లగూబకు కూడా పిల్లి అంటే మహాభయం. అయినా ఎలుక, గుడ్లగూబ పిల్లిని రక్షించాయి. ఎదుటివారు ఆపదలో ఉంటే వారు ఎలాంటివారు, మన శత్రువులా మిత్రులా అని ఆలోచించకుండా సహాయం చేయాలి. కలిసి ఉంటే కలుగు సుఖం.
6: ఇప్పుడు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం వారి మరొక విద్యా కార్యక్రమం. 3వ తరగతి విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞాన పాఠం పొదుపు చేద్దాం నీరు.
7: నేల కోసం ఎంతసేపు ఈ పడిగాపులు.
8: ఏమిటో రాములమ్మ, ఇవాళ నల్ల వచ్చేట్టుగా లేదే.
7: ఇయ్యాలేంటి, రోజు ఇదే సమస్య. వారంలో వచ్చేదే 2 సార్లు, అది ఎప్పుడొచ్చేదో తెలిసావట్లేదు.
8: తిండికి లేకపోయినా పస్తులుండొచ్చు, కానీ నీళ్లు లేకపోతే ఎలా చెప్పమ్మా? అన్నిట్లోకి నీళ్లు కావాలి కదా, కనీసం ఇంటికి 4 బిందెలు నీళ్ళైనా సరిగా రావడం లేదు.
7: ఏం చెప్పమంటావు లచ్చమ్మ, ఎండలు మండిపోతున్నాయి. ఇది వరకు వానాకాలం ఎండాకాలం అంటూ ఉండేవి, మరి ఇప్పుడు ఏది ఎండాకాలమో ఏది వానాకాలమో కూడా తెలియటం లేదు.
8: అంతేనమ్మో, వాన రాకడా ప్రాణం పోకడా తెలియదు అన్నట్లు వర్షాలు ఎప్పుడొస్తాయో తెలియకపోయా, అందుకే బావుల్లో నీళ్లు ఎండిపోయా. ఇక బోరింగ్లు అంటావా? సరే సరే.
7: ఊళ్ళో బావులు ఎండిపోయినా, పూర్వం మున్సబు గారి ఇంట్లో బావిలో నీరు ఏటికేడాది సరిపోయేవి, మరి ఇప్పుడు గంటల తరబడి నిలబడినా 2 బిందెలు నీళ్ళు కూడా రావట్లేదు.

0: అంతేలమ్మా, పీతపకాలం. బ్రహ్మంగారు చెప్పినట్లు కలియుగాంతంలా ఉంది. బావులు ఎండిపోయా, మన ఊరికున్న నదీ ఎండిపోయా, చెరువులు ఎండిపోయా, ఏం చెప్తాంలేమ్మా.
1: ఏమైనా గ్రామంలో అంతా కలిసిగట్టుగా ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటే గాని ఈ సమస్య తీరేటట్లేదు. లచ్చమ్మ, అదిగో నల్ల వస్తున్నట్టుంది, పద పద వెళ్దాం.
0: వస్తున్నాయా? పద, మన విందలు పడదాం.

0: నిండమ్మా, సగం కూడా నిండలేదు.
1: ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికి తెలియజేయడం ఏమనగా, ఇవాళ సాయంకాలం 6 గంటలకు గ్రామంలోని రచ్చబండ కాడ సర్పంచ్ గారు మీటింగ్ పెట్టినారు గాన, అందరూ రావాలి.

0: సమస్త ప్రజలారా, ఈరోజు ఇక్కడ మనం అంతా ఎందుకు సమావేశమయ్యామంటే, మనం బ్రతకడానికి తిండి గుడ్డ కొంపాగోడు ఉంటే చాలదు. ముఖ్యంగా అదే ముఖ్యంగా కావలసింది నీళ్లు. గ్రామంలో నీళ్లు లేక జనం కటకటలాడిపోతున్నారు. ఈ సమస్య మనకి ఎన్నాళ్ళ నుంచో ఉన్నా ఈ సంవత్సరం మరీ క్లిష్టమైపోయింది. బావులు ఎండిపోయాయి, బోరింగులు ఎండిపోయాయి, చెరువులు ఎండిపోయాయి, మనకున్న నది కూడా ఎండిపోయింది.
1: అయితే ఏం చేయమంటారు సర్పంచ్ గారు?
0: అక్కడికే వస్తున్నా. నేను చెప్పేది ఏమిటంటే, ఈ గ్రామంలో కాస్త ఉన్నవాళ్ళంతా నల్లాలు వేయించుకున్నారు. వాటిల్లో కూడా నీళ్లు ఏదో లంకణాల తర్వాత పచ్చం పెట్టినట్లుగా వస్తున్నాయి, కానీ సరిగ్గా రావడం లేదు. ఇక బీదాబిక్కి చెరువుల దగ్గర, నదుల దగ్గర గుంటలు తవ్వి దాంట్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు.
2: అవునయ్యా, ఎంతో కష్టంగా ఉంది.
0: అందుకే మనమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ్ళటి నుంచి ప్రజలంతా నీటిని పొదుపుగా వాడాలి. ఓ పద్ధతి ప్రకారం నీళ్లు వాడుకోవాలి. అంతేకాకుండా అధికారులతో మాట్లాడి కొళాయిలో నీళ్లు రోజు గంటసేపు వచ్చేటట్లు చేస్తున్నాం. అందరూ నీళ్లు క్రమబద్ధంగా వాడుకోవాలి. ఇంకో విషయం, బీదాబిక్కి చెరువుల్లో నదుల్లో గుంటల్లో నీళ్లు త్రాగటం వలన రోగాలు వస్తాయి. కాబట్టి వాళ్ళకి కూడా సర్కారు వారి కొళాయిలు వేయిస్తున్నాం, దాంట్లో వచ్చే నీళ్లే వాడుకోవాలి.
1: ఓ, మీ ఆలోచన బేషుగ్గా ఉంది సర్పంచ్ గారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం.
0: అది సరే. ఇప్పుడు మనకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీటిని కూడా వృధా కాకుండా వాడుకోలేకపోతున్నాం. కారణం, మనలో చాలా మందికి కనీస చదువు క్రమశిక్షణ లేకపోవడం చేత. అందుచేత మనం ముందు చదువు నేర్చుకోవాలి. అందుకే చదువు గురించి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీరంతా అక్షరజ్యోతి సినిమా చూసి వెళ్ళండి.

0: దండాలండి సర్పంచ్ గారు.
1: నమస్కారం.
0: అరే రే, శనబాబు గారు కూడా వచ్చారే. పట్నం నుంచి ఎప్పుడు వచ్చారు శనబాబు గారు?
2: ఇవాళే వచ్చాను గంగులు, సెలవులు ఇచ్చారు కదా అందుకని వచ్చాను. గంగులు, నీతో పాటు వచ్చింది మనవరాలు కదూ?
0: అవును శనబాబు, మా మనవరాలే రాధ ఇయాలే పట్నం నుంచి వచ్చింది. వాళ్ళకు కూడా సెలవులు ఇచ్చారటగా.
1: ఏం గంగులు, ఏమిటి విశేషం? ఇవాళ అందరూ రక్త బండకాడ చేరారు.
0: ఏముంది సర్పంచ్ గారు, మేమా చదువుకోకపోయే, మాకున్నదల్లా రాత్రి బళ్ళో చెప్పే ఇషే జ్ఞానం మాత్రమే. అందుకే ఇయాల మీ కాడ కొన్ని విషయాలు తెలుసుకోవాలని వచ్చామండి.
1: ఏమిటా విషయాలు అడగండి. చిన్నబాబు ఉన్నాడు, మీ రాత కూడా ఉంది, వాళ్ళిద్దరూ పట్నంలో చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా మనకు తెలియని విషయాలు చెబుతారు.
0: ఆయ్ అదేనండి, నీళ్లు, నీళ్ల గురించండి.
1: చిన్నబాబు, నీళ్ల గురించి నువ్వు చదువుకుని ఉంటావు, నీకేం తెలుసునో కొంచెం మాకు చెప్పు.
2: అదా సరే, మా మాస్టర్ మాకు చెప్పింది చెబుతాను. అసలు ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నింటికి గాలితో పాటు నీరు కూడా అవసరం.
3: అవును చిన్నబాబు, భూభాగంలో 4వ వంతు నీరు ఆక్రమించుకునుంది.
2: అవును, బావులు, చెరువులు, నదులు, సముద్రాలు అన్నమాట.
0: మరి చిన్నబాబు గారు, బావులు, చెరువులు, నదులు, సముద్రాలు వాటిల్లోకి అసలు నీళ్ళు ఎలా వస్తాయండి?
2: ఎలాగంటే వర్షాలు కురుస్తాయిగా, ఆ నీరు వాటిలోకి చేరుతుంది.
3: ఆ నీటిని మనం త్రాగటానికి, స్నానానికి, వంట చేసుకోవడానికి, బట్టలు ఉతకడానికి, వ్యవసాయానికి, పట్నంలో పరిశ్రమలకి ఉపయోగిస్తాము.
1: అంటే మొక్కలు బ్రతకటానికి నీరు కావాలి, పంటలు పండించడానికి నీరు కావాలి, ఒకటేమిటి, సమస్త అవసరాలకి నీరు కావాలి.

0: అంతేనా?
1: అసలు ఈ వర్షాలు ఎలా వస్తాయి సీనబాబు గారు?
2: అదా, మన ప్రకృతిలో ఉండే సముద్రం, నదులు, చెరువులు మొదలైన వాటిలో నీరు వేసవికాలంలో వేడిని గ్రహించి నీటి ఆవిరిగా మారి పైకి పోయి మేఘాల రూపంలో మారుతుంది. వర్షాకాలంలో మేఘాల రూపంలో ఉన్న నీటి ఆవిరి చల్లబడి తిరిగి వర్షంగా పడుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం వర్షాలు కురుస్తుంటాయి.
1: మరి ఈ పడిన వర్షం నీటిలో మలినాలు, చెత్త, చెదారం కలుస్తాయి కదా, అవి తాగొచ్చా సినబాబు గారు?
3: తాత, వర్షం నీరు శుభ్రం చేసుకుంటే కానీ త్రాగకూడదు.
4: అదెలాగంటే సినబాబు?
3: అదెలాగంటే వర్షం నీరు చాలా స్వచ్ఛమైనది, కానీ నదుల్లోనూ చెరువుల్లోనూ మలినాలు, చెత్త, చెదారం కలవడం వలన వాటిని శుభ్రం చేసుకుని త్రాగాలి.
0: అది సరే చిన్నబాబు, నీటిని శుభ్రం ఎలా చేసుకోవాలో కూడా చెప్పండి.
2: అలాంటి అపరిశుభ్రమైన నీటిని శుభ్రం చేసుకోవడానికి కొన్ని పద్ధతులున్నాయి. అవి తేర్చడం, వడగట్టడం, క్లోరినేషన్ చేయడం అన్నమాట.
0: ఆ పద్ధతులను గురించి కూడా వివరంగా చెప్పండి, అంతా తెలుసుకుంటారు.
2: నే చెబుతా సర్పంచి గారు. కాదు కాదు, నే చెబుతా.
3: కాదు, నేను చెబుతాను.
0: అబ్బబ్బా, ఊరుకుంటారా? ఎవరో ఒకరు చెప్పండి.
2: ఫోన్లే చిన్నబాబు, నువ్వే చెప్పు. కాదు రాధా, నువ్వే చెప్పు.
3: సరే, నేను కొంచెం చెబుతాను, నువ్వు కొంచెం చెప్పు.
2: సరే, అయితే వినండి. మనం చెరువుల నుంచి, నదుల నుంచి తెచ్చుకున్న నీటిని తేర్చడం చాలా సులభం. ఇది ఎలాగంటే, బిందెలో కానీ కుండలో కానీ తెచ్చుకున్న నీటిలో చిల్లీ గింజ గంధాన్ని, అంటే చిల్లీ గింజను అరగదీస్తే వచ్చిన గంధాన్ని కలిపి నీటిని కొంచెం సేపు కదపకుండా ఉంచితే స్వచ్ఛమైన నీరు పైకి తేలుతుంది. మాలిన్యాలు కుండలో కానీ బిందెలో కానీ అడుగుకి చేరుకుంటాయి. పైకి తేరిన నీటిని నిరభ్యంతరంగా తాగొచ్చు.
5: మరి రెండో పద్ధతి వడగట్టడం. నీటిని మరగ కాచి చల్లారిన తర్వాత పల్చని గుడ్డతో వడగట్టడం వలన స్వచ్ఛమైన నీరు లభిస్తుంది.
3: మూడో పద్ధతి చిన్నబాబు చెప్పినట్లే క్లోరినేషన్ పద్ధతి. అంటే అపరిశుభ్రమైన నీటిలో బ్లీచింగ్ పౌడర్ను కలపటం వలన నీటిలోని మాలిన్యాలు, క్రిమికీటకాలు నాశనమవుతాయి. అందుకే బావుల్లోనూ చెరువుల్లోనూ మనం వాడే నీటిలో బ్లీచింగ్ పౌడర్ను కలపటం వలన స్వచ్ఛమైన నీరు లభిస్తుంది. ఈ పద్ధతినే క్లోరినేషన్ పద్ధతి అంటారు.
0: అవును కాదు గంగులు, మనం మన గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాలు సర్కారు వారు అదే తెల్లని పొడి జల్లుతుంటాం కదూ.
1: ఆయ్ అవునండి శ్రీనబాబు గారు, మరి మా బోటి వాళ్ళు వాడే పద్ధతి మరొకటి కూడా ఉందండి బాబు.
2: ఏమిటది?
1: అదేమిటంటే మూడు కుండల పద్ధతి అండి.
2: అదా గంగులు, అది కూడా నీటిని శుభ్రం చేయడానికి మంచి పద్ధతే. దీనిలో ఒకదానిపై ఒకటి వరుసగా చిల్లులు పొడిచిన మూడు కుండలను ఉంచి వడపోయడం ద్వారా స్వచ్ఛమైన నీరు పొందవచ్చు. రాధా, మా తాతకు కూడా ఇలాగే ఎన్నో సందేహాలు వస్తూనే ఉంటాయి. పద, మనం అలా చేల గట్లంబడి తిరిగొద్దాం.
3: సరే పద. తాత, మేము అలా తిరిగి వస్తాం.
1: అట్టాగే, ఇదిగో తొందరగా వచ్చేయండి.
0: ఈ రోజుల్లో చదువుకున్న పిల్లలకి మనం చెప్పాలా? గంగులు, నీ సందేహాలు తీరాయా?
1: చిన్న పిల్లలైనా చాలా చక్కగా చెప్పారండి, కానీ ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయండి. మరి తమరింట్లో ఏదో నీళ్ల ఫిల్టర్ ఉంది కదా అండి?
0: అవును, దాన్ని వాటర్ ఫిల్టర్ అంటారు. దీనిలో రెండు డబ్బాలు ఉంటాయి. డబ్బాలో కొవ్వొత్తు లాంటి ఫిల్టర్ క్యాండిల్స్ ఉంటాయి. పై డబ్బాలో నీళ్లు పోసినప్పుడు ఆ నీరు కింద డబ్బాలోనికి దిగి వాటిలో ఉండే మలినాలను క్యాండిల్స్ తమలోనికి తీసుకుంటాయి.
1: అట్టగండి.
0: ఈ విధంగా ఫిల్టర్ క్యాండిల్స్ ద్వారా నీరును వడగట్టి స్వచ్ఛమైన నీటిని పొందగలుగుతాం.
1: సర్పంచ్ గారు, గ్రామాల్లో మాట సరేనండి, మరి పట్టణాల్లో స్వచ్ఛమైన నీళ్లు ఎలా లభిస్తాయండి?
0: పట్టణాలలోను నగరాలలోను మలినాల నుంచి, రోగజీవుల నుంచి రక్షింపబడిన నీటిని ఇండ్లకు సరఫరా చేసే పథకాన్ని అమల్లో పెట్టారు. దాన్ని రక్షిత నీటి పథకం అంటారు. దీనిలో నీటిని సేకరించడం, తేర్చడం, వడకట్టడం, క్లోరినేషన్, ఆ తర్వాత పంపు చేయడం ద్వారా స్వచ్ఛమైన నీటిని

0: సరఫరా చేస్తారు.
1: సర్పంచ్ గారు, మరి కొన్ని దేశాల్లో నీళ్లు కొనుక్కుంటారంట కదండి.
0: అవును గంగులు, అంతేకాదు కొన్ని ఇతర దేశాల్లో సముద్రంలో ఉండి ఉప్పు నీటిని పరిశుభ్రం చేసి మంచి నీటిగా మార్చి తాగుతున్నారు.
1: అంటే చాలా కష్టమన్నమాట.
0: కష్టమేమిటి, ఇక ముందు ఇంకా గడ్డు కాలం వచ్చేటట్లుంది.
1: ఎందుకండి?
0: ఎందుకంటే మనకు లభించే నీరు చాలా తక్కువ, జలవనరులు తగ్గిపోతున్నాయి, భూగర్భంలో జలం భూమిలోకి వెళ్ళిపోతుంది. అందుకే మనకు లభించే ప్రతి నీటి బొట్టు చాలా విలువైనది.
1: ఆయ్, అంతే కదండి, మరి నిజమే.
0: అందుకే మన ఇళ్లలో కూరగాయలు కడిగిన నీటిని, పాత్రలు కడిగిన నీటిని కూడా పారబోయకుండా ఇంటిలో కుండీలలో మొక్కలకు పొయ్యాలి. ఎక్కువ చెట్లను పెంచితే వర్షాలు పడతాయి, వర్షాలు ఎక్కువ పడితే నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి.
1: అట్టాగండి, అయితే మన నీళ్ల సమస్య తీరిపోతుందన్నమాట.
0: అంతేగా మరి, అందుకే మనిషి గుణాన్ని నీళ్ల వాడకాన్ని బట్టి చెప్పవచ్చు అంటారు.
1: ఆయ్, అంతేనండి, మరి చాలా విషయాలు చెప్పారు సర్పంచ్ గారు. సెలవాండి మరి, వస్తామండి మరి.
0: మంచిది మంచిది.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని కలిసి ఉంటే కలదు సుఖం, పొదుపు చేద్దాం నీరు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
3: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: विष्णु FM 90.4
1: विजय गैस्ट्रो एंट्रोलॉजी एंड लिवर हॉस्पिटल भीमवरम डॉक्टर विजयानंद कुमार वेकिराजु MD DM गैस्ट्रो एंट्रोलॉजी गारी ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
3: నేను మీ విజయ. లిజినెస్ మరి రోజు క్యాలెండర్ పేజీని మరికొద్దిగా ముందుకు జరుపుతూ మరి జులై 11వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన విశేషాన్ని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి అంతర్జాతీయంగా చూస్తే 1987వ సంవత్సరంలో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని జనాభా పెరుగుదల వల్ల కలిగే పరిణామాలపై అవగాహన కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి

0: ఏటా ఈ జూలై 11వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటారు.
1: ఈ జూలై 11వ తేదీకి ఒక అత్యంత మహోన్నతమైన చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానాన్ని ఆధునీకరించి మూసీ నది వరదల నివారణకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి అద్భుతమైన జలాశయాలను నిర్మించిన సుప్రసిద్ధ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ 1877 జూలై 11వ తేదీన జన్మించారు.
0: ఈ కాలాన్ని మరి అంతర్జాతీయ సాంకేతిక మరియు వాణిజ్య రంగాల చరిత్రను పరిశీలిస్తే ఈ జూలై 11వ తేదీన ప్రపంచ కమ్యూనికేషన్ రంగాన్ని పూర్తిగా మార్చేసిన ఒక అద్భుతమైన మైలురాయి నమోదైంది. 2008 జూలై 11వ తేదీన యాపిల్ సంస్థ తన విప్లవాత్మకమైన ఐఫోన్ 3G ని ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త ఆవిష్కరణ మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని పెంచడమే కాకుండా యాప్ స్టోర్ సంస్కృతికి నాంది పలికి నేటి ఆధునిక స్మార్ట్ ఫోన్ యుగానికి మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ఒక బలమైన పునాదిగా నిలిచింది.
1: ఇక అంతర్జాతీయ సాహసాలు మరియు వైమానిక రంగ చరిత్రకు వస్తే ఈ జూలై 11వ తేదీన ఒక అద్భుతమైన రికార్డు సృష్టించబడింది. 2016 జూలై 11వ తేదీన రష్యాకు చెందిన ప్రసిద్ధ సాహసీకుడు ఫ్యోదర్ కొన్యుకోవ్ కేవలం ఒక హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టీ రావాలనే తన చారిత్రాత్మక ప్రయాణాన్ని ఆస్ట్రేలియా నుంచి ప్రారంభించారు. ఆయన కేవలం 11 రోజుల్లోనే ఈ సుదీర్ఘమైన ప్రపంచ యాత్రను విజయవంతంగా ముగించి వైమానిక సాహసాల చరిత్రలో అత్యంత వేగంగా బెలూన్ ద్వారా ప్రపంచాన్ని చుట్టిన వ్యక్తిగా సరికొత్త ప్రపంచ రికార్డ్ని నెలకొల్పారు.
0: ఇక మహానటుడు సిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయానికొస్తే ఆయన జూలై 11న జన్మించారు. తెలుగు చలనచిత్ర రంగాన మాయాబజార్లో శకునిగా, కన్యకా పరమేశ్వరి కథలో విష్ణువర్ధన మహారాజుగా తన విలక్షణమైన వాచకంతో హావభావాలతో మూల స్తంభంలా నిలిచిన అఖండ పౌరాణిక మరియు సాంఘిక నటుడు ఆయన.
1: ఇక ప్రసిద్ధ హాలీవుడ్ నటుడు యూలీ బోరిచోవిచ్ బ్రినర్ కూడా జూలై 11న జన్మించారు. ఆయన ద కింగ్ అండ్ ఐ చిత్రంలో అద్భుతమైన నటనకి గాను ఆస్కార్ అవార్డుని గెలుచుకుని తన గుండు శైలితో నాటి హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో ఒక సరికొత్త ట్రెండ్ని సృష్టించారు. కేవలం నటుడుగానే కాకుండా అద్భుతమైన మోడల్గా మరియు ఫోటోగ్రాఫర్గా అంతర్జాతీయ వేదికలపై తనదైన విలక్షణ ముద్ర వేసిన కళాకారుడు ఆయన.
0: ఇక అలానే ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు కార్టూనిస్ట్ రామకృష్ణ గారు జూలై 11న జన్మించారు. ఆయన తన 15 కార్టూన్ల ద్వారా, వ్యంగ్య రేఖా చిత్రాల ద్వారా సమాజంలోని సమకాలీన సమస్యలను మరియు రాజకీయ పరిణామాలని అత్యంత హాస్యాస్పదంగా, ఆలోచనాత్మకంగా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. మరి దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో కార్టూనిస్ట్ గా సేవలందిస్తూ తెలుగు కార్టూన్ రంగానికి సరికొత్త హుందతనాన్ని, విస్తృతిని చేకూర్చిన ప్రతిభావంతుడు ఆయన.
1: ఇక చలనచిత్ర దర్శకుడు, చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యుడు నారమల్లి డాక్టర్ శివప్రసాద్ గారు కూడా జూలై 11నే జన్మించారు. ఆయన రంగస్థలం మరియు సినిమా నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే దర్శకుడుగా పలు చిత్రాలను తెరకెక్కించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా సేవలందిస్తూ నటి పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర సమస్యలపై కేంద్రం దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో వినూత్నమైన వేషధారణలతో నిరసన తెలిపి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నేత ఆయన.
0: ఇక అలానే తెలుగు చలనచిత్ర రంగాన మెలోడీ బ్రహ్మగా పేరొందిన అఖండ సంగీత దర్శకుడు మణిశర్మ గారు జూలై 11న జన్మించారు. ఆయన 90ల దశకు నుండి టాలీవుడ్ లో దాదాపు అందరూ అగ్ర కథానాయకుల చిత్రాలకు అద్భుతమైన చార్ట్ బస్టర్ సాంగ్స్ మరియు రోమాంచితమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించి కమర్షియల్ సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. తన వినూత్నమైన వెస్టర్న్ మరియు క్లాసికల్ సమ్మేళన స్వర కల్పనలతో తెలుగు సినీ సంగీత గమనాన్ని మార్చివేసిన అఖండ స్వర సృష్టికర్త ఆయన.
1: ఇక ప్రముఖ నేపథ్య గాయని మహాలక్ష్మి అయ్యర్ కూడా జూలై 11నే జన్మించారు. ఆమె హిందీ, తమిళ భాషలతో పాటు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ మెలోడీ మరియు వెస్టర్న్ గీతాలను ఆలపించి తెలుగు శ్రోతల్ని అలరించారు. తన విలక్షణమైన మధురమైన కంఠస్వరంతో దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర రంగాన వందలాది వైవిధ్యమైన పాటలను పాడుతూ సంగీత ప్రియుల హృదయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న అద్భుత గాయని ఆమె. సో లిజనర్స్, ఇంతవరకు జూలై 11వ తేదీకి సంబంధించిన సంఘటనలు, ఎంతో మంది మహానుభావుల విశేషాలు కూడా తెలుసుకున్నాం కదండి. సో మరి ఈరోజు టాపిక్ లోకి వెళ్లబోయే ముందు ఒక మంచి పాట వినేసొద్దాం అమ్మా.
0: తప్పకుండా లిజనర్స్, మరి ఇంకెంత ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు రెడి విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజు ఏ అంశాన్ని తీసుకొచ్చావు, మరి ఏం మాట్లాడుకోబోతున్నాం మనం?
0: తప్పకుండా అనయ్య, మరి ఈ రోజు మనం ఒక సామాజిక అంశం గురించి మాట్లాడుకుందాం.
2: తప్పకుండా.
0: ఈ టాపిక్ ఉన్న ప్రతి ఒక్కరూ మరి వారి గతాన్ని అయితే గుర్తు చేసుకుంటారనుకో, ఎందుకంటే మరి అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా. కానీ రోజు చూద్దామన్నా లేవు. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడాలనిపించి ఈ టాపిక్ తీసుకున్నానమాట. మరి ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుందాం. అప్పట్లో మన పల్లెటూళ్లలో ఉమ్మడి కుటుంబం అంటే అదొక పెద్ద నందనవనంలా ఉండేది. తాతయ్య, నానమ్మ, బాబేలు, అత్తమ్మలు, పిన్నమ్మలు, అన్నదమ్ములు అందరూ కలిసి ఒకే పెద్ద పెంకటింట్లో లేదా తాటాకింట్లో ఉండేవారు. మరి కష్టం వస్తే పంచుకోవడానికి గుండెంత ధైర్యం ఉండేది. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మందలించడానికి 4 పెద్దలుండేవారు. అసలు ఒంటరితనం అనే మాటే తెలియకుండా ఒకరికొకరు కొండంత అండగా నిలబడే ఆ రోజులు ఎంతటి అదృష్టమో కదా.
2: అవునమ్మా, అప్పట్లో ఇంట్లో వంట చేశారంటే అది వంటలా ఉండేది కాదు, ఒక పెద్ద జాతర భోజనంలా ఉండేది. పెద్ద పళ్లల్లో అన్నం కలుపుకుని పిల్లలందరూ ఒకే చోట కూర్చుని తింటుంటే ఆ ముద్దలోనే అమృతం ఉండేది. కానీ ఈవేళ కాలం మారిపోయింది. ఆధునికత పేరుతో ఉద్యోగాల వంకతో ఆ ఉమ్మడి కుటుంబాలన్నీ ముక్కలైపోయి ఈవేళ కేవలం భార్య, భర్త, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండే న్యూక్లియర్ ఫ్యామిలీలు అంటే చిన్న కుటుంబాలు వచ్చేసాయి. ఈ 4 చిన్న కుటుంబాల వల్ల ఈవేళ సమాజంలో ఏం జరుగుతుందో తెలుసా? పిల్లలకి అసలు బంధాల విలువ తెలియడం లేదు, పెద్దల్ని గౌరవించే తత్వం అస్సలు అబ్బడం లేదు.
0: మరి అప్పట్లో వేసవి సెలవులు వస్తే చాలు, మరి పిల్లలందరూ కూడా నానమ్మ, తాతయ్యల దగ్గరకు పరిగెత్తేవారు. రాత్రిపూట ఆకాశంలో చుక్కలను చూపిస్తూ నానమ్మ చెప్పే రామాయణ భారతాల కథల్లోనే పిల్లలకి జీవిత పాఠాలు, సంస్కారం అలవడేవి. కానీ ఈరోజు చిన్న కుటుంబాల్లో అమ్మ ఉద్యోగానికి, నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతే ఆ పసిపిల్లలకి దిక్కెవరు? నానమ్మ లాలం లేదు, తాతయ్య కబుర్లు లేవు. ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక పిల్లలు మొబైల్ ఫోన్లకు, టీవీలకు బానిసలైపోతున్నారు. మరి చివరికి బంధువులెవరైనా ఇంటికి వస్తే వాళ్ళని పలకరించడం కూడా రాక రూమ్లోకి వెళ్ళి తలుపులు పెట్టుకునేంత యాంత్రికంగా మారిపోతున్నారు పిల్లలు.
2: అవునమ్మా, ఆనాడు ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆత్మీయత, ఆ బంధాల బలం ఎలాంటిదో తెలుసా? ఇంట్లో మంచి జరిగినా, చెడు జరిగినా, సుఖం వచ్చినా, కష్టం వచ్చినా లాయర్లు, కోర్టులతో పనిలేదు. రాత్రిపూట భోజనాలు అయ్యాక ఇంటి పెద్దలంతా ఆ విశాలమైన సావళ్ళలోనో లేదంటే వీధి అరుగు మీద కూర్చుని అందరూ కలిసి ముచ్చటించుకుని ఒకే మాటగా నిర్ణయాలు తీసుకునేవారు. ఆ నిర్ణయంలో అందరి క్షమ ఉండేది, ఒకరినొకరు గౌరవించుకునే సంస్కారం కూడా ఉండేది.
0: అసలు ఆ రోజుల్లో మరి కుటుంబంలో ఎవరైనా ఒకరు తప్పు చేస్తే ఇది నా కొడుకు, వాడు నీ కొడుకు అనే పట్టింపులు అస్సలుండేవి కావు. మరి బాబాయ్ అయినా, పెదనానైనా తప్పును తప్పుగా చూపించి అక్కడికక్కడే మందలించి, దండించి సరైన దారిలో పెట్టే హక్కు, బాధ్యత అందరికీ ఉండేవి. కన్న తల్లిదండ్రుల కన్నా గట్టిగా ఆత్మీయతో బుద్ధి చెప్పే పెద్దలుండేవారు కాబట్టి ఆనాడు పిల్లలు అడ్డదారి తొక్కకుండా, సమాజంలో తలవంచుకునే పనులు చేయకుండా విలువల్లో పెరిగారు. మరి ఈరోజు చిన్న కుటుంబాల్లో కొడుకునో కూతుర్నో నాన్న ఒక్క మాట అంటే చాలు అమ్మ వెనకేసుకురావడం, లేదా ఆ పిల్లలు తట్టుకోలేక ముఖాలు మార్చుకుని రూముల్లోకి వెళ్లిపోవడం చూస్తున్నాం.
2: ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే ఆనాడు ఉమ్మడి కుటుంబంలో ఎవరికైనా ఒక కష్టం వస్తే, ఒక అనారోగ్యం వస్తే ఆ భారం కేవలం ఒక్కరి మీద పడేది కాదు. నేనున్నాను తమ్ముడు, నేనున్నానన్నయ్య అంటూ 100 ముందుకొచ్చేవి. ఒకరికొకరు తోడుగా నిలబడి గుండెకు హత్తుకుని ఓదార్చే ఆత్మీయులు ఉండేవారు. కాబట్టి ఆనాడు మనుషులకి మానసిక ఒత్తిడి అంటే ఏంటో తెలియదు. గుండె ఆగిపోయే డిప్రెషన్లు

0: అస్సలు లేవు. కానీ ఈవేళ ఈ చిన్న కుటుంబాల్లో కష్టం వస్తే పంచుకోవడానికి తోడు లేదు, కన్నీళ్లు తొడవడానికి ఒక ఆత్మీయమైన హస్తం లేదు. లోపల లోపలే నలిగిపోతూ ఒంటరితనంతో కొట్టు మిట్టాడుతూ ఉన్నారు.
1: ఒకరి తప్పును ఒకరు సరిదిద్దుకుంటూ కష్ట సుఖాలను సమానంగా పంచుకున్న ఆనాటి ఉమ్మడి కుటుంబాల తీర్పులే మనకి నిజమైన రక్షణ కవచాలు. మరి ఎప్పటికైనా ఈ బిజీ లైఫ్ రేస్ లో పడి బంధాలను దూరం చేసుకోకండి. కష్టం వస్తే పారిపోకుండా నలుగురితో కలిసి కూర్చుని మాట్లాడుకునే మనస్తత్వాన్ని పెంచుకుందాం.
0: ఇక మన భారతదేశంలో ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది, దీని వెనుకున్న అసలు అంతరార్థం ఏమిటి అని లోతుగా ఆలోచిస్తే నూతన నాగరికతలకు పాఠాలు నేర్పిన మన దేశపు మేధో సంపత్తి ఏంటో నిజంగా అర్థమవుతుంది.
1: అసలు ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది నిన్న మొన్న ఎవరో ఒకరు కూర్చుని రాసిన చట్టం కాదు కదా. మరి దీని వెనుక వేల సంవత్సరాల చరిత్ర, మన పెద్దల అద్భుతమైన సాంఘిక జీవన సూత్రాలు దాగున్నాయి. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మరి ఈ రోజు రేపు మొదలైంది కాదు, మన వేద కాలంలో అంటే దాదాపు 5000 సంవత్సరాల క్రితమే దీనికి పునాది పడింది. మన ఋగ్వేదంలో, అథర్వణ వేదంలో గృహపతి అంటే కుటుంబ పెద్ద బాధ్యతల గురించి కుటుంబంలోని వారంతా ఒకే మనసుతో ఒకే త్రాడుపై ఎలా నడవాలో అద్భుతమైన శ్లోకాల రూపంలో చెప్పారు. ఆ కాలంలో కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, సమాజానికి ఒక క్రమశిక్షణ కావాలనే ఉద్దేశంతో కుటుంబం అనే ఒక పవిత్రమైన వ్యవస్థని మన మహర్షులు సృష్టించారు.
0: వేదకాలం తర్వాత మన దేశం పూర్తి స్థాయిలో వ్యవసాయ ఆధారిత దేశంగా మారడం కూడా దీనికి ఒక ముఖ్య కారణం. అప్పట్లో ఒక పొలాన్ని సాగు చేయాలన్నా, పంటని ఇంటికి తెచ్చుకోవాలన్నా చాలా మంది మనుషుల శ్రమ అవసరం అయ్యేది. ఒకే రక్తం పంచుకున్న అన్నదమ్ములు, బాబాయిలు అందరూ కలిసి ఒకే భూమిని నమ్ముకుని పనిచేసేవారు. ఆ శ్రమ విభజన నుండే ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మరింత బలపడింది. భూమి విడిపోకూడదు, కుటుంబం ముక్కలవ్వకూడదు, ఊరి ఆర్థిక బలం తగ్గకూడదు అనే అద్భుతమైన ఆర్థిక సామాజిక సూత్రం దీని వెనుకుంది.
1: మరి దీని వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక సామాజిక అంతరార్థం ఏంటో తెలుసా? వసుదైక కుటుంబం. అంటే ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం అని నమ్మే సంస్కృతి మనది. మరి ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూడాలి అంటే మొదట మన ఇంట్లో ఉన్న నలుగురితో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. నాది అనే స్వార్థాన్ని చంపుకుని మనది అనే త్యాగగుణాన్ని అలవర్చడమే ఉమ్మడి కుటుంబం యొక్క అసలు అంతరార్థం. పెద్దల అనుభవం చిన్నవారికి మార్గదర్శకం అవ్వాలి, చిన్నవారి ఉత్సాహం పెద్దలకి అండగా నిలవాలి. ఒకే పొయ్యి మీద వంట, ఒకే దేవుడి గదిలో పూజ, ఒకే పెద్ద అయిన తీర్పు, ఇవన్నీ మనిషిలోని అహాన్ని తగ్గించి సమాజంలో అందరితో కలిసిపోయి ఒక అద్భుతమైన గుణాన్ని నేర్పుతాయి.
0: ఇంతటి గొప్ప కుటుంబ వ్యవస్థని నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిపింది. అందుకే ఈ వ్యవస్థని, ఈ విలువల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఒకప్పుడు మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు నేల మీద వందల మంది కలిసి ఒకే తాటి కింద బతికిన అద్భుతమైన ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. వందల ఎకరాల భూమిని సాగు చేస్తూ, ఒకే పెద్ద వంటగదిలో వంట వండుకుంటూ, ఊరికే ఒక పెద్ద దిక్కులా నిలిచిన ఆనాటి కుటుంబాల వైభవం వింటేనే ఒళ్ళు పులకిస్తుందనుకో.
1: అసలు మన తెలుగు రాష్ట్రాల్లో మరి గోదావరి జిల్లాల వైపు వెళ్తే కనుక మరి ఇప్పటికీ కూడా అలాంటి కొన్ని అద్భుతమైన ఉమ్మడి కుటుంబాల చరిత్రలు వినబడతాయి. మరి అప్పట్లో ఒకే ఇంట్లో తాత ముత్తాతల దగ్గర నుండి మునిమనవల వరకు దాదాపు 70-80 మంది, కొన్ని చోట్ల 100 మందికి పైగా కలిసి ఉండేవారు. మరి ఆ పెద్ద పెంకుటిళ్లల్లో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇల్లంతా పిల్లల కిలకిలా రవాలతో, పెద్దల ముచ్చట్లతో ఒక పెద్ద తిరునాళ్లలా, పెళ్లిళ్ళులా సందడిగా ఉండేది.
0: ఆ రోజుల్లో భోజనాల సమయం వచ్చిందంటే అదొక పెద్ద సైనిక విందులా ఉండేది. ఇంట్లో ఆడవాళ్ళంతా తెల్లవారుజామునే లేచి పెద్ద పెద్ద గంగాళాలలో అన్నం వండేవాళ్ళు. కూరలు కోయడానికి కత్తులు కాదు, ఏకంగా పెద్ద కత్తిపీటలు పెట్టి బుట్టలు కొద్దీ కూరగాయలు తరిగేవారు. ఇంటి పెద్ద అయిన సావుళ్ళలో కూర్చుని చెప్తుంటే వరుసగా విస్తరాకులు వేసి మొదట పిల్లలందరికీ, ఆ తర్వాత మగవాళ్ళకి, చివరిగా ఆడవాళ్ళంతా కూర్చుని వడ్డించుకుని తినేవారు. ఎక్కడో ఒకరు సంపాదిస్తే అందరూ కూర్చుని తినడం కాదు, బాబాయ్ పొలానికి వెళ్తే పెదనాన్నలు వ్యాపారాలు చేసేవారు, అన్నదమ్ములు పశువులు కాపలాకి వెళ్లేవారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ శ్రమని ఆ ఉమ్మడి కుటుంబం కోసం తారుపోసేవారు.
1: మరి ఆ రోజుల్లో పండుగలు, పెళ్లిళ్ళు వస్తే ఆ కుటుంబాల హడావిడి చూడాలి. అసలు బయట ఊరు నుండి వంట వాళ్ళని పిలవాల్సిన పనే ఉండేది కాదు. మరి ఎందుకంటే ఇంట్లోనే ఒక 10 మంది వంటవాళ్లు, మరి 100 మంది సాయం చేసేవాళ్లు ఉండేవారు. పెళ్లి పందిరి వేయడం దగ్గర నుండి పిండి వంటలు చేయడం వరకు అంతా కూడా ఇంట్లోనే జరిగేది. మరి కొత్త బట్టలు కొనాలన్నా సరే బట్టల దుకాణం ఆయనే పెట్టెల కొద్దీ బట్టలు తీసుకుని ఇంటికొచ్చేవాడు. మరి ఇంటి పెద్ద ఆయన కూర్చుని అందరికీ ఒకే రకమైన రంగులు, ఒకే రకమైన బట్టలు కొనిస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉండేది.
0: ఆ రోజుల్లో పెద్ద పెద్ద జమీందారీ

0: కుటుంబాలు, వ్యవసాయ కుటుంబాలు అలా కలిసిన్నాయి కాబట్టి సమాజంలో వాళ్ళకి ఎనలేని గౌరవం ఉండేది. ఊళ్ళో ఎలాంటి గొడవ జరిగినా ఆ పెద్దాయన దగ్గరికే తీర్పు కోసం వచ్చేవారు. కానీ ఈవేళ కాలం మారిపోయి చిన్న చిన్న అపార్థాలకే బంధాల్ని తెంచేసుకుని ఒంటరిగా బతుకుతూ ఉన్నాం.
1: ఒకప్పుడు నందనవనంలో వెలిగిన ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఈరోజు ఎందుకు ముక్కలైపోయింది, ఎందుకు చిన్నభిన్నమైపోయింది? అది ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఒకప్పుడు 100 మంది కలిసి ఉన్న ఆ పెద్ద ఇళ్ళు ఈరోజు ఎందుకు ఖాళీ అయిపోయాయి? మరి ఆ బంధాల గోడలు ఎందుకు కూలిపోయాయి అని లోతుగా చూస్తే దీని వెనుక కేవలం మనుషుల మనస్తత్వాలే కాదు, మారుతున్న కాలం తెచ్చిన ఎన్నో బలమైన కారణాలు కూడా ఉన్నాయి.
2: ఇందులో పారిశ్రామికీకరణ మరియు ఉద్యోగాలు. అప్పట్లో అందరూ ఊళ్ళోనే ఉండి వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి కలిసి ఉండేవాళ్ళు. కానీ చదువులు పెరిగాక నగరాల్లో ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేసరికి ఆ ఉద్యోగాల కోసం పిల్లలు కన్నవారిని ఊరిని వదిలేసి పట్టణాల బాట పట్టాల్సి వచ్చింది. అలా నగరాలకు వెళ్లిన వాళ్ళు అక్కడ చిన్న చిన్న ఫ్లాట్లలో ఇరుకైన జీవితాలకి అలవాటు పడిపోవడంతో ఆటోమేటిక్గా ఉమ్మడి కుటుంబ వ్యవస్థకి మొదటి గండం ఇక్కడే మొదలైంది.
1: ఇక రెండో కారణం, మరి ఈరోజు మనుషుల్లో పెరిగిపోయిన అతిగా మారిన వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ మోజు. మరి అప్పట్లో అందరి సుఖం నా సుఖం అనుకునేవారు. కానీ ఈనాటి తరంలో నా లైఫ్, నా ఇష్టం, నా స్పేస్ అనే పట్టింపులు ఎక్కువైపోయాయి. ఇంట్లో చిన్న విషయానికి అంటే వంట దగ్గర నుండి టీవీ రిమోట్ వరకు ప్రతిదానికి నాది నడవాలి అనే పట్టుదలలు, ఆహాలు పెరిగిపోవడం వల్ల ఒకరితో ఒకరు సర్దుకుపోయే తత్వం పూర్తిగా నశించిపోయింది. మరి దాంతో చిన్న చిన్న అపార్థాలకే నీ దారి నీది, నా దారి నాది అంటూ వీళ్ళు ఇళ్ళు విడిపోతున్నాయి.
0: అంతకన్నా దారుణమైన కారణం ఇంకోటి ఉంది, అదే ఆర్థిక అసమానతలు, స్వార్థం. ఉమ్మడి కుటుంబంలో అందరూ ఒకేలా సంపాదించలేరు. ఒక అన్న ఎక్కువ సంపాదించవచ్చు, ఒక తమ్ముడు తక్కువ సంపాదించవచ్చు. అప్పట్లో ఎక్కువ ఉన్నవాడు తక్కువ ఉన్నవాడని ఆదుకునేవాడు. కానీ ఈవేళ నేను కష్టపడి సంపాదించిన డబ్బుని మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టాలి, నా పిల్లలకే దాచుకుంటాను అనే స్వార్థపు ఆలోచన పెరిగిపోయాయి. దీనికి తోడు ఆస్తుల పంపకాలు, భూముల గొడవలు తోడయ్యేసరికి ప్రాణంగా ఉండే అన్నదమ్ములు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ శత్రువులుగా మారిపోతూ ఉన్నారు.
1: ఇక ఉద్యోగాల రేసు, డబ్బు మోజు, ఆహాల పోరు కలిసి మన అద్భుతమైన సంస్కృతిని ఇలా ముక్కలు చేసేసాయి. ఒకప్పుడు కొండంత అండగా ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఇలా చిన్న భిన్నం అయిపోయాయి. మన తెలుగు సినిమా రంగం ఎప్పుడూ మన సంస్కృతిని, ముఖ్యంగా మన ఉమ్మడి కుటుంబాల ఔన్నత్యాన్ని అద్దం పడుతూ ఎన్నో అద్భుతమైన సందేశాత్మక చిత్రాలు నిర్మించింది. మరి ఆ సినిమాలు చూస్తున్నంతసేపు థియేటర్లో ఉన్న ప్రేక్షకులు తమ సొంత ఇంటిని, తమ సొంత బంధువుల్ని చూసుకున్నట్లుగా భావోద్వేగానికి లోనయ్యేవారు.
0: మన తెలుగు సినిమా చరిత్ర పుటల్ని ఒక్కసారి తిరిగేస్తే మొదటగా చెప్పుకోవాల్సింది మిస్సమ్మ, గుండమ్మ కథ లాంటి పాతకాలపు నవ్వుల పండగలు. కానీ కుటుంబ బంధాల విలువల్ని గుండెలకు హత్తుకునేలా చూపించిన అచ్చమైన కుటుంబ కథా చిత్రం మాత్రం సంసారం. అదేవిధంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారుల రక్త సంబంధం, అన్నదమ్ముల అనుబంధం, ఒకరి కోసం ఒకరు పడే తపన, కుటుంబం కోసం చేసే త్యాగాల్ని ఈ సినిమాలు అద్భుతంగా చూపించాయి. ఆ రోజుల్లో ఈ సినిమాలు చూసి థియేటర్ల నుంచి బయటకు వస్తూ కళ్ళు తుడుచుకొని ప్రేక్షకుడు లేడంటే నమ్ము.
1: ఇక ఆ తర్వాతి తరం సినిమాల్లో మరి ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఒక నిఘంటువు లాంటి చిత్రం మరి శోభన్ బాబు గారి గోరింటాకు, మరియు మన కృష్ణ గారి పండంటి కాపురం. మరి ముఖ్యంగా పండంటి కాపురం సినిమాలో అన్నదమ్ములు నలుగురు కోడళ్లు కలిసి ఒకే తాటి మీద నడుస్తూ కష్టం వస్తే ఒకరికొకరు ఎలా అండగా నిలబడ్డారో, ఒకరి కుట్రల వల్ల కుటుంబం విడిపోతే మళ్లీ ఆ బంధాలన్నీ ఎలా ఒకటయ్యాయో ఎంతో సందేశాత్మకంగా చూపించారు. పాడబోయి భారతీయుడా అనే పాట మరి ఇప్పటికీ కూడా ఉమ్మడి కుటుంబాల ఐక్యతకు ప్రతీకగా నిలిచిపోయింది.
0: మరి ఆ తర్వాత వచ్చిన విక్టరీ వెంకటేష్ గారి కలుసుందని రా సినిమాని ఎలా మర్చిపోతాం చెప్పు. చిన్న చిన్న అపార్థాల వల్ల విడిపోయిన ఒక పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని ఒక మనవడు వచ్చి తన ప్రేమతో ఆత్మీయతతో ఎలా కలిపాడు, తాతయ్య మనసుని ఎలా గెలుచుకున్నాడు అనేది కళ్లకు కట్టినట్టు చూపించారు. అలాగే సూపర్ హిట్ చిత్రం మురారి సినిమాలో ఒకే ఇంట్లో 30-40 మంది బంధువులు కలిసి ఉంటూ పండుగలు చేసుకుంటూ ఉంటే ఆ ఇల్లు ఒక దేవాలయంలా ఎలా వెలిగిపోయిందో మన కళ్ల ముందే నిలిపారు.
1: ఇక ఈనాటి తరం పిల్లలకి మరి ఉమ్మడి కుటుంబం అంటే ఎంతో ప్రాక్టికల్ గా చూపించిన చిత్రం మహేష్ బాబు, వెంకటేష్ గారిల సీతమ్మ వాకిట్లు, సిరిమల్లె చెట్టు. మరి ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ కన్న తండ్రిలా, ఆ ఊరి పెద్దాయినలా నవ్వుతూ అందరినీ కలుపుకుపోయే పాత్ర. మరి మనుషులంతా ఒక్కటే, బంధాల కన్నా ఏది ఎక్కువ కాదు అని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది మరి సీతమ్మ వాకిట్లు, సిరిమల్లె చెట్టు. అలానే మనుషులంతా ఒక్కటే, బంధాల కన్నా ఏది ఎక్కువ కాదు అని ఒక గొప్ప సందేశాన్నిచ్చింది సీతమ్మ వాకిట్లు, సిరిమల్లె చెట్టు. మరి అలానే శర్వానంద్, శతమానం భవతి సినిమాలు చూశాక నగరాల్లో ఒంటరిగా ఉంటున్న ఎంతో మంది యువతీ యువకులు తమ పల్లెటూళ్ళల్లో ఉన్న నాన్న

0: మా తాతయ్య దగ్గరకు పరుగులు తీశారంటే ఆ సినిమాల ప్రభావం ఎంత గొప్పదో అర్థమవుతోంది కదా.
1: సో లిజనర్స్, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ఉమ్మడి కుటుంబాలు. అదేవిధంగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్న నేపథ్యం, మరి వీటి గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక చక్కటి పాట వస్తుంది, విని ఆనందించండి.

0: లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సినిమాలు కేవలం వినోదం కోసమే కాదమ్మా, సమాజానికి ఇలాంటి మంచి మార్గాన్ని చూపించడానికి కూడా ఉపయోగపడతాయని మన తెలుగు దర్శకులు నిరూపించారు. ఒకప్పుడు కొండంత అండగా నిలిచిన ఆనాటి ఉమ్మడి కుటుంబం ఎక్కడా, ఈవేళ కేవలం నలుగురు గోడల మధ్య నలిగిపోతున్న మైక్రో ఫ్యామిలీ ఎక్కడా. ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాల్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే మన ఆధునికత పేరుతో దేన్ని కోల్పోయామో, దేన్ని కొని తెచ్చుకున్నామో స్పష్టంగా అర్థమవుతుంది.
1: ఈనాటి మైక్రో ఫ్యామిలీకి ఉన్న మొదటి తేడా ఆనాడు భారం పంపకమైంది, ఈనాడు బాధ్యత భారమైంది. మరి అప్పట్లో ఇంట్లో ఒక కష్టం వచ్చినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా నలుగురు అన్నదమ్ములు ఆ భారాన్ని సమానంగా పంచుకునేవారు. దాంతో ఎవరికీ ఏ రోజు దిగులుండేది కాదు. కానీ ఈరోజు చిన్న కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరే ఉంటారు కాబట్టి పిల్లల చదువులు, ఇళ్ల ఈఎంఐలు, ఆఫీస్ టెన్షన్లు అన్నీ కూడా ఆ ఇద్దరి మీదే పడుతున్నాయి. దాంతో ఆ చిన్న బాధ్యత కూడా కొండంత భారమైపోయి మనసు నిండా మానసిక ఒత్తిడి అనేది పెరిగిపోతుంది.
2: ఇక ముఖ్యమైన తేడా, ఆనాడు లాలన పాలన ఉంది, ఈనాడు మొబైల్ స్క్రీన్ల పాలైంది. అప్పట్లో ఉమ్మడి కుటుంబంలో పిల్లలకి అమ్మమ్మలు, నానమ్మలు, లాలన, తాతయ్యల కథల పాలన ఉండేది. దాంతో పిల్లలకి చిన్నతనం నుంచే తోటి వారితో కలిసి పంచుకునే గుణం, పెద్దల్ని గౌరవించే సంస్కారం సహజంగానే అబ్బేవి. కానీ ఈవాల్టి మైక్రో ఫ్యామిలీలో అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగాల బిజీలో పడిపోతూ ఉంటే ఆ పిల్లలకి దిక్కే లేకుండా పోతుంది. నానమ్మ ముద్దులు లేవు, బాబాయ్ ఆటలు లేవు. చివరికి ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక పిల్లలు మొబైల్ ఫోన్లకు, ఐప్యాడ్లకు బానిసలైపోయి యాంత్రికంగా మారిపోతూ ఉన్నారు.
1: ఇక మూడో ముఖ్యమైన తేడా ఏంటో తెలుసా? మరానాడు ఆత్మీయ సలహా ఉంది, ఈనాడు కౌన్సిలింగ్ సెంటర్లు వచ్చాయి. మరి అప్పట్లో భార్యాభర్తల మధ్య గానీ, అన్నదమ్ముల మధ్య గానీ చిన్న చిన్న గొడవలు వస్తే ఇంటి పెద్ద ఆయనో అత్తమ్మో కూర్చోబెట్టి నాలుగు ముక్కలు చెప్పి ఆత్మీయంగా సర్ది చెప్పేవారు. దాంతో అపార్థాలన్నీ క్షణాల్లో కరిగిపోయేవి. కానీ ఈనాడు చిన్న కుటుంబాల్లో ఇగోలు ఎక్కువైపోయి సర్దుకుపోయే తత్వం లేక, అడిగే పెద్ద దిక్కు లేక, చిన్న గొడవలకే కోర్టుల చుట్టూ, సైకియాట్రిస్టుల చుట్టూ, కౌన్సిలింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ జీవితాలను గుల్ల చేసుకుంటున్నారు.
2: కరెక్ట్ గా చెప్పమ్మా, మైక్రో ఫ్యామిలీల పేరుతో మనం సంపాదిస్తున్న డబ్బు, అనుభవిస్తున్న లగ్జరీలు మన మనసులోని ఒంటరితనాన్ని, మన పిల్లల భవిష్యత్తుని కాపాడలేవు. ఉద్యోగాల రీత్యా మన నగరాలలో చిన్న కుటుంబాలుగా విడివిడిగా ఉంటున్నా సరే, కనీసం మన మనసుల్ని దూరం చేసుకోకూడదు. వారంలో ఒక్కసారైనా ఊర్లో ఉన్న పెద్దలకి ఫోన్ చేసి మాట్లాడడం, సెలవులు వస్తే చాలు పిల్లల్ని పల్లెటూరి ఉమ్మడి ఇళ్లకు తీసుకెళ్లి ఆ ఆత్మీయతని రుచి చూపించాలి.
1: మరి నాననుకున్న రెండో వైపుని, అంటే ఉమ్మడి కుటుంబం గురించి ఈనాటి తరం మనసుల్లో ఉన్న అసలైన అనుమానాల్ని, వాస్తవాల్ని కొంతమంది ఏమంటారంటే, మరి ఉమ్మడి కుటుంబాల్లో వ్యక్తిగత ఎదుగుదలకు ఆస్కారం ఉండదు. ప్రతి చిన్న విషయానికి ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. ఆఖరికి మన సంపాదన కూడా మన చేతుల్లో ఉండదు కాబట్టి సొంతంగా ఖర్చు చేసుకోలేం, మన పిల్లలకి నచ్చినవి కొనివ్వలేం అని వాదిస్తూ ఉంటారు.
2: ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్ అమ్మా. ఈ మాటల్లో కూడా కొంతవరకు నిజం లేకపోలేదు. అప్పట్లో ఉమ్మడి కుటుంబంలో ఆర్థిక నియంత్రణ అంతా ఇంటి పెద్దాయన చేతుల్లోనే ఉండేది. ఎవరు ఎంత సంపాదించినా తెచ్చి ఆ పెద్దాయన చేతుల్లోనే పెట్టాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే, కష్టపడి ఎక్కువ సంపాదించే వ్యక్తికి నా కష్టానికి తగిన గుర్తింపు లేదా నా పిల్లలకి నేను ప్రత్యేకంగా ఒక మంచి వస్తువు కొనిచ్చుకునే స్వేచ్ఛ కూడా లేదా అనే అసంతృప్తి మొదలవుతుంది. అలాగే ప్రతి చిన్న ఖర్చుకి, చిన్న నిర్ణయానికి
3: పెద్దల అనుమతి కోసం ఎదురు చూడడం వల్ల వ్యక్తిగతంగా ఎదిగే నైపుణ్యం, స్వతంత్రంగా ఆలోచించే శక్తి మెల్లగా తగ్గిపోయాయనేది నిజంగా వాస్తవం.
1: అందరూ ఒకే ఇంట్లో ఉన్నప్పుడు మరి

0: ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఒకేలా ఉండదు కదా. చదువుకున్న నవతరం పిల్లలు వ్యాపారంలోనూ కెరీర్లోనూ కొత్త అడుగులు వేద్దామనుకున్నప్పుడు పాతకాలపు పద్ధతుల్లోనే ఆలోచించే పెద్దలు అవన్నీ మనకొద్దునైనా ఉన్న దాంట్లో సర్దుకుపోదాం అని అడ్డుపడితే ఆ కొత్త తరం ప్రతిభ అక్కడికక్కడే నశించిపోతుంది. దీనివల్ల కుటుంబంలో లోపల లోపలే అసూయలు, కుళ్ళు, మానసిక అసంతృప్తులు పెరిగిపోయి బంధాల మధ్య ఆత్మీయత పోయి కేవలం మొక్కుబడితనం మిగిలిపోతుంది.
1: ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మన పూర్వీకులు పెట్టిన ఉమ్మడి కుటుంబం అనే సంప్రదాయం తప్పు కాదు, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ వ్యవస్థలో మార్పులు చేసుకోకపోవడమే అసలైన తప్పు. అప్పట్లో అందరూ ఒకే ఊళ్ళో ఉండి వ్యవసాయం చేసేవారు కాబట్టి ఆ పద్ధతి సెట్ అయింది. కానీ ఈవేళ మైక్రో ఫ్యామిలీలాగా పూర్తిగా విడిపోకుండా అలాగే పాతకాలపు పట్టింపులతో ఊపిరాడకుండా కాకుండా మనుషులు వేరైనా మనసులు ఒక్కటే అనే కొత్త సూత్రాన్ని మనం అలవర్చుకోవాలి.
0: మరి ఉద్యోగాల రీత్యా వేరువేరు ఇళ్లల్లో ఉంటూ మన ఆర్థిక స్వేచ్ఛను, పిల్లల ఎదుగుదలను చూసుకుంటూనే కుటుంబానికి సంబంధించిన పెద్ద నిర్ణయాల్లో, కష్టసుఖాల్లో అందరం కలిసి నిలబడితే అటు వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది, ఇటు ఉమ్మడి కుటుంబపు అండ కూడా ఉంటుంది. మరి ఈరోజు మన కార్యక్రమంలో ఉమ్మడి కుటుంబాల పుట్టుక, వాటి వైభవం, విడిపోవడానికి గల కారణాలు, లోటుపాట్లు అన్నీ మాట్లాడుకున్నాక మరి ప్రతి ఒక్కరి గుండెల్లో మెదిలే చివరాఖరి ప్రశ్న, అత్యంత కీలకమైన ప్రశ్న ఇదే. అసలు మళ్లీ మనం ఆనాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను చూడగలమా? 100 మంది కలిసి ఒకే పెంకటింట్లో నవ్వుతూ ముచ్చటించుకుంటూ బతికే ఆ పాత రోజులు మళ్లీ మన జీవితంలోకి వస్తాయా?
1: 100% ఆనాటి పాత రోజుల్లో లాగా అందరూ ఒకే పల్లెటూరి ఇంట్లో ఉంటూ ఒకే పొయ్యి మీద వంట వండుకునే ఆ పాత ఉమ్మడి కుటుంబం రూపాన్ని మళ్ళీ బహుశా చూడడం ఈవేళ అసాధ్యమేమో. ఎందుకంటే కాలం వెనక్కి వెళ్ళదు, గ్లోబలైజేషన్ ఆగిపోదు, పిల్లలు ఉద్యోగాల కోసం దేశ విదేశాలకు వెళ్లడం ఆపలేం. కానీ బాహ్యమైన ఆ రూపం మారిన ఉమ్మడి కుటుంబం యొక్క అసలైన భావజాలాన్ని మాత్రం మనం ఖచ్చితంగా తిరిగి తెచ్చుకోగలం. ఈవేళ సమాజానికి అది ఎంతో అవసరం కూడా.
0: మరి ఇళ్ళైతే విడిపోయాయి కదా, మరి మనసులు మళ్ళీ ఎలా ఒక్కటవుతాయి? ఆ అద్భుతమైన మార్పు మనలో ఎలా రావాలి? ఇక్కడే మనం ఒక సరికొత్త జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. అప్పట్లో ఒకే ఇల్లు, ఒకే పొయ్యి, ఉమ్మడి కుటుంబం అయితే ఈవేళ మనం డిజిటల్ ఉమ్మడి కుటుంబాలుగా మారచ్చు. మరి ఉద్యోగాల రీత్యా అమెరికాలో ఒకరు, బెంగళూరులో ఒకరు, హైదరాబాద్లో ఒకరు ఉన్నా సరే ప్రతిరోజు రాత్రిపూట 1-5 నిమిషాలు అందరూ కలిసి వీడియో కాల్లో మాట్లాడుకుని కష్టసుఖాలు పంచుకోవచ్చు. అలానే ఎంత బిజీగా ఉన్నా సరే సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా దసరాకు, సంక్రాంతికు అందరూ కలిసి పల్లెటూరులో ఉన్న పెద్దల ఇంటికి చేరి ఆ 4 రోజులు ఫోన్లు పక్కన పెట్టి ఒకే పళ్లెల్లో అన్నాలు తింటూ పాత జ్ఞాపకాలను మననం చేసుకోవచ్చు.
1: ఎంత అద్భుతమైన ఐడియా ఇచ్చావమ్మా. అంటే ఇల్లు చిన్నదైనా మన మనసులు విశాలంగా ఉంటే చాలన్నమాట. ఒకరికి కష్టం వస్తే మిగతా అందరూ గ్రూపులుగా విడిపోకుండా ఆర్థికంగా, మానసికంగా మేమంతా ఉన్నాం అని వాట్సాప్ గ్రూపుల్లోనో ఫోన్లోనో ధైర్యం చెబితే ఆ చిన్న కుటుంబానికి కూడా ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం వెనక ఉందనే కొండంత రక్షణ దొరుకుతుంది. అంతేకాదు ఈవేళ నగరాల్లో ఒకే అపార్ట్మెంట్లో వేరువేరు ఫ్లాట్లు కొనుక్కుని అన్నదమ్ములు పక్కపక్కనే ఉంటూ స్వేచ్ఛను అనుభవిస్తూనే అవసరానికి ఒకటవుతున్నారు. ఇది కూడా ఒక రకమైన ఆధునిక ఉమ్మడి కుటుంబమే కదా.
0: అక్షరాల నిజం. మరి వ్యవస్థ మారచ్చు, కానీ బంధాల పట్ల మనకున్న గౌరవం మారకూడదు. మరి రూపం మారినా ఆత్మీయత అనేది మారకూడదు. ఈరోజు మనం ఆధునికత అనే రంగుల ప్రపంచంలో పడి కెరీర్ రేసులో గుర్రాల్లో పరుగులు తీస్తూ దేన్నైతే కోల్పోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. మనం సంపాదిస్తున్న ఈ 5 అంకెలు 6 అంకెల జీతాలు, మనం కొనుక్కుంటున్న లగ్జరీ ఫ్లాట్లు, కార్లు, ఇవన్నీ రేపు మనకి వృద్ధాప్యం వచ్చాక మన ఒంటరితనాన్ని తుడవలేవు. ఈరోజు మనం మన కన్నవారిని, మన బంధువుల్ని దూరం పెడుతూ నా ప్రైవసీ నాది, నా లైఫ్ నాది అని అంటున్నామే, రేపొద్దుట మన పిల్లలు కూడా మనల్ని చూసే ఈ అలవాటును నేర్చుకుంటారు. మనం పెద్దలకిచ్చే గౌరవమే రేపు మన పిల్లలు మనకిచ్చే రిటర్న్ గిఫ్ట్ అవుతుంది. ఇది ప్రకృతి నేర్పే పరమసత్యం.
1: కేవలం రేడియోలో ఈ ప్రోగ్రాం వినేసి ఆహా ఎంత బాగా చెప్పారు అని వదిలేకండి. ఈవేళ మన ప్రోగ్రాం ముగిసిన వెంటనే మీ పాత పట్టింపుల్ని పక్కన పెట్టి ఎప్పుడో చిన్న గొడవల వల్ల దూరం చేసుకున్న మీ అన్నకో, తమ్ముడికో, బాబాయ్కో ఒక్కసారి మీరే సొంతంగా ఫోన్ చేయండి. ఎలా ఉన్నారో తమ్ముడు, గుర్తొచ్చావు అని ఒక్క మాట అనండి. అవతల వైపు ఉన్న గుండె కూడా మీకోసం ఎంతగా ఎదురు చూస్తుందో మీకే తెలుస్తుంది. సెలవులు రాగానే పిల్లల్ని ఏదో ఒక విదేశీ టూర్కో, రిసార్ట్కో తీసుకెళ్లి డబ్బులు ఖర్చు పెట్టే బదులు మీ సొంత పల్లెటూరుకో, మీ పెద్దల దగ్గరకో తీసుకెళ్ళండి. ఆ మట్టివాసన్ని, ఆ నానమ్మ లాలన్ని, ఆ బాబాయిల పలకరింపుల్ని మీ పిల్లలకి రుచి చూపించండి.
0: మరి ఇల్లు చిన్నదైనా పర్లేదు, మన మనసులు విశాలంగా ఉంటే చాలు. గోడలు విడిపోయినా గుండెలు ముక్కలవ్వకూడదు. ఒకరి కష్టంలో ఒకరు నిలబడి ఆ పాత గుణాన్ని, మన సనాతన భారతీయ కుటుంబ వ్యవస్థ ఆత్మను మన ఇంట్లోని, మన చేతులతోని మళ్లీ పునర్నిర్మించుకుందాం. లిజనెస్ మరింతవరకు రేడియో.

0: కార్యక్రమంలో మరి ఉమ్మడి కుటుంబం గురించి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరి తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఈఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
5: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరెప్పట్లో ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, డబ్బులున్నాయని ఖర్చుల్ని, బలం ఉందని శత్రువుల్ని పెంచుకోకూడదు కదండి. అంటే డబ్బులున్నాయి కదా అని చెప్పి ఖర్చుల్ని, బలం ఉంది కదా అని చెప్పి శత్రువుల్ని పెంచుకోకూడదు. ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాటి పని కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, పెడన జోగనంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ గారు నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు సంగీత దర్శకులు మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి పుట్టినరోజు. మరి ఈ సందర్భంగా మణిశర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారి సంగీతం అందించిన సమరసింహారెడ్డి చిత్రం నుండి నందమూరి నాయక అనే చక్కని పాటని అయితే మాకోసం వినిపించండి అంటున్నారు. తప్పకుండానండి, మణిశర్మ గారికి మీ తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ ఇది ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజ్నెస్. మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి ఈరోజు సాటర్డే కదండి, శనివారం కదా, మరి వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం కాబట్టి ఒక చక్కని టాపిక్ గురించి తెలుసుకుందాం. మరి తిరుపతిలోని అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చింది తెలుసుకుందామా. మరి తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మరి అలిపిరి మెట్ల మీదుగా వెళ్ళాము, ఆ రూట్గా వెళ్ళాము అని చెప్తూ ఉంటారు కదా. మరి తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చింది తెలుసుకుందామా. మరి తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే మనం మొదట కొండ దిగువన ఉన్న అలిపిరి ప్రాంతానికి చేరుకోవాలి. మరి అక్కడి నుంచి కాలినడకన లేదా రకరకాల వాహనాల్లో మనం సప్తగిరులపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటాం. అయితే కొండ కింద ఉన్న ఈ అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు. అసలు అలిపిరి అనే పేరే ఒక విచిత్రమైన పేర్లా ఉంది కదండి. మరి మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ అలిపిరి అనే పదం లేదు. అయితే అలిపిరి అనే పదం ఎలా పుట్టింది, దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి తెలుసుకుందాం. మరి మన చరిత్రను నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యథార్థ సంఘటనల గురించి మనం తెలుసుకోవచ్చు. పూర్వం 500 సంవత్సరాల క్రితం మరి తిరుపతి నగరం

చెప్పట్లేదు. మరిప్పుడు అలిపిరి అని పిలుస్తున్న ప్రాంతానికి అలిపిరి అన్న పేరు కూడా లేదు. మరి అలిపిరి అన్న పేరు ఎలా వచ్చింది అంటే, అది 1656-1668 ఆ ప్రాంతం అన్నమాట. మరి ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీకృష్ణదేవరాయలు అనంతరం జరిగిన రాక్షసి తంగడి మరియు తళ్ళికోట మొదలగు యుద్ధాల తర్వాత విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ సమయంలో హిందువులను, హిందూ సానుభూతి పరులను, సాధుసంతులను చాలా దారుణంగా హింసించారు. మరి నిజాం నవాబు ఢిల్లీ సుల్తాన్కు కప్పం కడుతూ సామంతుడిగా పడి ఉంటూ హిందువులపై నిరాఘాటంగా మరియు ధారావాహికంగా అకృత్యాలు, అరాచకాలు చేస్తూ ఉండేవాడు. మరి అబ్దుల్లా కుత్బుషా మరి వజీర్ల సైన్యం అలీ అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేశారు. మరి ఆ తరువాత అలీ సైన్యం తిరుపతికి చేరుకుంది. అప్పుడు తిరుపతి ఒక చిన్న గ్రామం. ఇప్పుడు మంచినీళ్ల కుంట అని చెప్పుకుంటున్న నరసింహ తీర్థమే అప్పటి తిరుపతి గ్రామం అన్నమాట. మరి ఇప్పుడు ఒక నరసింహస్వామి మందిరం ఉంది ఇక్కడ. దానికి ప్రజలు నిత్యం కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. మరి చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని నరసింహ తీర్థం రోడ్ అని పిలుస్తూ ఉంటారు. మరి ఆలయని తిరుపతిపైకి దండయాత్రకు పంపించడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. మరి అవేంటనేది కూడా తెలుసుకుందాం. ఇక ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చేనిగరపు వెంకటేష్ గారు, లత, వర్షిణి, వంశీ, చైతన్య మరి వీరంతా కలిసి మనకి SMS చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి అల్లరి పిల్లలు చిత్రం నుండి శ్రీచక్ర శుభ నివాస అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజనర్స్, మరి చెక్కన్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి అలానే అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి తెలుసుకుంటున్నాం కదా. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి

తిరుపతిపైకి దండయాత్రకు పంపించడానికి మూల కారణాలు రెండున్నాయి. మరదేంటంటే, ఒకటి, వెంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన భగవంతుడు అని, మరియు తిరుపల లాంటి దివ్యక్షేత్రం ఇంకొకటి లేదు, భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవం విశ్వాసం, భారతదేశం నేల నాలుగు చెరలా ఉండటం వల్ల ఈ దేవాలయంపై దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పీకిలించి కొండపై నుంచి తొలగించేస్తే హిందువుల దేవుడు బలహీనుడని, తద్వారా ప్రజలందరూ కూడా అల్లాయే గొప్ప దేవుడని భావించి ఇస్లాం మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి యొక్క పిచ్చి ఆలోచన. ఇక రెండవది, కృష్ణదేవరాయలు భక్తితో స్వామివారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు, వైడుర్యాలు, కనకపుష్యరాగాలు, కెంపులు, అపారమైన బంగారం దోచుకెళ్లి వాళ్ళ ఖజానా నింపుకుందామని. మరైతే అప్పటి తిరుపతి గ్రామస్తులు మరి ఆలీని సమీపించి, అంటే కమాండర్ ఇన్ చీఫ్ అనమాట ఆయన, ఆలీ అనే ఆయన, ఆ కమాండర్ ఇన్ చీఫ్ని సమీపించి, మరి నీకు కావాల్సింది బంగారమే కదా, మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తాం, దాంతో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామివారి జోలికి రావద్దు, ఆయన మా ప్రాణం కన్నా కూడా మాకెక్కువ అని చెప్పి విన్నవించుకున్నారు. దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన బంగారం, ఆభరణాలు తీసుకుని, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబు మరియు ఢిల్లీ సుల్తాన్ నా తల తీసేస్తారు, కాబట్టి తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు. మరి సరిగ్గా ఇప్పుడు అలిపిరి అని పిలవబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే మరి శ్రీ ఆది వరాహస్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు. మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు. అంతే, హఠాత్తుగా ఎవరి ప్రమేయం లేకుండా అతని రెండు కళ్ళు పోయాయి. మరి దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతగానో విలపించాడు. అప్పుడు స్వామివారి అమృతవాణి వాడికి వినబడింది. దైవంపైనే దాడికి సిద్ధపడతావా, ఎంత ధైర్యం అని. అప్పుడు ఆలీ బిక్కరగా రోధిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం చెయ్యమని వేడుకున్నాడు. అప్పుడు దయాత్ర చిత్తుడైన స్వామివారు, నీవు వెనుతిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుంది అని ఆదేశించారు. దాంతో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో వెనుతిరిగాడు ఆలీ. మరి ఉర్దూ లేక హిందీ భాషలో ఫిర్ నా అంటే వెనక్కి మళ్ళడం, ఫిరే అంటే వెనక్కి మళ్ళాడు అనర్థం. మరి ఎప్పుడు ఎక్కడా ఓటమెరుగని పరమ దుర్మార్గుడైన అలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ కూడా ఆలీ ఫిరే అని చెప్పుకున్నారట. అంటే ఆలీ మరి ఫిరే అంటే ఓడిపోయాడు, వెనుతిరిగి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పుకున్నారట. మరి కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాల్లో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్ళిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్లలేక వెనుతిరిగాడు, ఆలీ ఫిరే అని సూచిస్తూ చాటింపులు సైతం వేయించారట. మరి ఆలీ ఏ ప్రాంతం నుంచి వెనక్కి మెళ్ళాడో ఆ ప్రాంతాన్ని అప్పటి వారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారట. ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారని ఎవరైనా అడిగినప్పుడు ఆలీ ఫిరే ప్రదేశానికి వెళ్తున్నాం అని చెప్పేవారట. మరి కాలక్రమంగా ఆలీ ఫిరే అనే పదం ఆలీ ఫిరేగా రూపాంతరం చెంది ఇప్పుడు అలిపిరిగా స్థిరపడింది. ఇది మనమిప్పుడు అలిపిరిగా పిలుచుకునే ప్రదేశం యొక్క యథార్థమైన చరిత్ర. మరి ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలీ వెనుతిరిగిన కారణంగా ఈనాడు మనం చూస్తున్న అలిపిరి అనేది ఏర్పడింది. మరి ఒక్క ఆలీనే కాదు, తిరుమల శ్రీవారి ఆలయం గురించి, ఏడు కొండల గురించి కానీ లేదా స్వామివారిని గురించి కానీ తప్పుగా మాట్లాడిన వారు, తప్పుడు ఆలోచనలు చేసిన వారు ఎందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఏమంటారు ఒక లిస్నర్స్, మనకు చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి ప్రతిరోజు ప్రోగ్రామ్ అయితే వింటూ ఉంటాము అని చెప్పంటున్నారు. అలానే రోజు మా కోసం పాండురంగ మహత్యం చిత్రం నుండి జయ కృష్ణ ముకుంద మురారి అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక్కడ ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి కాలాన్ని నియంత్రించే గుళిక నాగుడు, రాహుకేతు దోషాలను తొలగించే మహాశక్తి తెలుసుకుందామా. మరి అష్ట నాగులలో కాలంతోనూ జ్యోతిష్య శాస్త్రంతోనూ అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నవాడు గుళికుడు. మనం దినసరి పంచాంగంలో చూసే గుళిక కాలం, గుళిక సమయం యొక్క అధిపతి ఈయనే. మరి గుళిక నాగుడి గురించిన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశేషాలు తెలుసుకుందాం. శని భగవాను కుమారుడు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గుళికడు శనిదేవుని ఆధిపత్యానికి లోపడి ఉంటాడు. మరి దేవుని ఆధిపత్యానికి అంటే శని భగవాని యొక్క కుమారుడు ఎవరు అంటే ఆధిపత్యం అన్నమాట. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏంటంటే గుళికుడు శనిదేవుని యొక్క ఆధిపత్యానికి లోబడి ఉంటాడనమాట. మరి కొన్ని పురాణాల్లో ఇన్ని శని భగవాన్ని కుమారుడిగా కూడా కీర్తిస్తూ ఉంటారు. మరి శనిదేవునిలాగే నెమ్మదిగా స్థిరమైన మరియు శాశ్వతమైన శుభ ఫలితాలను ఇవ్వడంలో ఈయన దిట్ట. ఇక కాల నియంత్రకుడు, మరి ఈయన కాలాన్ని సూచించే సమయ స్వరూపంగా విరాజిల్లుతున్నాడు. మనం చేసే శుభకార్యాలను గుళిక కాలంలో ప్రారంభిస్తే ఆ కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా మళ్ళీ మళ్ళీ వృద్ధి చెందుతూనే ఉంటుంది అనేది ఒక ఆధ్యాత్మిక రహస్యం. ఇక రాహుకేతు దోష నివారణ విషయానికి వస్తే, మరి జాతకంలో రాహుకేతు దోషాలు లేదా కాలసర్ప దోషం ఉన్నవారు మరి గుళిక నాగుడిని పూజించడం అత్యంత ఉత్తమమైన పరిహారం. మరి నాగుల యొక్క తీవ్రమైన విష ప్రభావాన్ని, గ్రహాల ప్రతికూల వీక్షణలను నియంత్రించే శక్తి ఈయనకుంది. మరి తీరని అడ్డంకులను కూడా తొలగించేవాడట. జీవితంలో ముందుకు సాగలేకుండా ఏదైనా ఒక అడ్డంకి మిమ్మల్ని నిలిపివేసి ఉంటే దానికి ఈయన అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. మరి గుళికుడిని ఆరాధించడం వల్ల ఆలస్యం అనేది అంటే కాలతామసం అనేది తొలగిపోయి అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి. ఇక శనివారాల్లో ఈయన్ని స్మరిస్తూ పూజించడం, నాగదేవతలకు పాలాభిషేకం చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులనేవి నయమై దీర్ఘాయువు మరియు మనోధైర్యం లభిస్తాయి. మరి కాలాన్ని జయించి గుళిక నాగుని అనుగ్రహంతో మరి మీ జీవితంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోయి శుభకార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే లిజినెస్, మరలా ఈనాడు ప్రకారం

మనకి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ మరియు మరి ఫ్రెండ్స్ కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి ఈరోజు మా కోసం ప్రేమాభిషేకం చిత్రం నుండి తారలు దిగి వచ్చిన వేళ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే ఇప్పుడు మనం మరొక చిన్ని స్టోరీ తెలుసుకుందామండి. మరి ఒక చిట్టి కథే చిన్నపిల్లల కథలా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం, అందరికీ తెలిసిందే కదా. మరి ఒక రెండు కాకులు ఉన్నాయట, మరి ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగరగలవో చూద్దామని చెప్పి పోటీ పెట్టుకున్నాయంట. మరి ఆ పోటీలో ప్రత్యేకత ఏంటంటే రెండు కాకులు కూడా ఒకే పరిమాణం అంటే ఒకే సైజు ఉన్న సంచిలో ఏదో ఒకటి నిండుగా నింపుకుని ఆ బరువున్న సంచిని ముక్కుకి కరుచుకుని పైకి ఎగరాలన్నమాట. అలా బరువు మోస్తూ ఎవరు ఎక్కువ ఎత్తికి ఎగరగలిగితే వారిదే గెలుపు. మరి మొదటి కాకి సంచి నిండా దూది నింపుకుంది, మరి రెండో కాకి సంచి నిండా ఉప్పు నింపుకుంది. మరి మొదటి కాకి అది చూసి రెండో కాకి వైపు చూస్తూ హేళనగా నవ్వింది, ఇక గెలుపు నాదేలే అనుకుంటూ. మరి ఎందుకంటే దూది చాలా తేలిగ్గా ఉంటుంది కదా, హ్యాపీగా చక్కగా పక్కకు మోసుకెళ్ళిపోవచ్చు, హ్యాపీగా తన ఓడిపోతుంది బరువు మొయ్యలేక అని చెప్పి అనుకుంది. ఇక రెండు కాకులు సుమారుగా చాలా ఎత్తు వరకు వెళ్ళాయండి. మరి ఉన్నట్టుండి మబ్బులు కమ్మి వానపడి ఆగింది. మరి ఉప్పు సంచిలో ఉప్పు కాస్త వాన నీళ్ళకి కరిగిపోయింది. మరి దూది సంచిలోని దూది ఆ వాన నీళ్లు పీల్చుకుని ఇంకా బరివెక్కిపోతోంది. ఇక అక్కడ మొదలయ్యాయి మొదటి కాకికి తిప్పలు. మరి తేలిగ్గా దూదిని మొయ్యొచ్చు అనుకుంది, కానీ అదే దూది నీరు పీల్చుకుని బరివైంది. దానివల్ల మొదటి కాకికి ఊహించని కష్టం ఎదురైంది. మరి రెండో కాకి ఉప్పు నింపుకునేటప్పుడే బరువు మొయ్యటానికి సిద్ధపడింది. ఇప్పుడు ఉప్పు కరిగిపోయి సంచి తేలికై అనుకోని అదృష్టం కలిసి వచ్చింది. ఇక మొదటి కాకి మరి తడిసిన దూది బరువు మొయ్యలేక ఎత్తు ఎగరటం సంగతి తర్వాత ముందు కిందికైనా సరిగ్గా దిగ్గలనా లేదా అని చెప్పి తెలిసి రెండో కాకి ముందు తన ఓటమిని ఒప్పుకుని ఆ దూది సంచిని కాస్త వదిలేసి క్షేమంగా కిందికి దిగింది. అంటే గెలుపు ఓటమిల కంటే ముఖ్యం సురక్షితంగా ఉండటం. మరి ఈ కథ వల్ల చిన్న నీతి ఏంటంటే జీవితం కూడా అంతే, మరి ఉన్నట్టుండి కథ అనేది అడ్డం తిరుగుతుంది, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతూ ఉంటాయి. ఊహించని కోణంలో రెండో కాకి గెలిచింది. మరి ప్రతిసారి విధి కష్టమే ఇవ్వదు, ఒక్కోసారి అద్భుతాలు కలిసి వచ్చే అదృష్టాలు కూడా ఇచ్చి ఆనందాన్ని పంచుతుంది. ఏమంటారు? ఓకే లిసనర్స్, మరొక చక్కని స్టోరీ అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, నెక్స్ట్ SMS మనకి హైదరాబాద్ వనస్థలపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప మనకి SMS చేశారు. మరి విష్ణు రెడీ వారికి, విజయమామికి నమస్తే, శుభోదయం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి శుభ శనివారం అంటున్నారు. ఆ శ్రీనివాసుని ఆశిస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటున్నారు. అలానే ఈరోజు అలనాటి నటుడు శ్రీధర్ గారి వర్ధంతి, మరి వారిని ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ వారు తీసిన చిత్రాలు మంచి గుర్తింపుగా వచ్చిన చిత్రం ముత్యాలముకు, మరి చిత్రం నుండి గోగులు పూసే గోగులు పూసే ఓ లచ్చ గుమ్మాడి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి గురుశంకర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, శుభ మధ్యాహ్నం అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో కలిసిమెలిసి ఉండాలి, అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి అంటున్నారు. అలానే మరి ఈరోజు శనివారం సందర్భంగా బ్రహ్మం గారి చరిత్ర చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక నీ నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రెడ్డి వారికి

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమిత్ర గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి అలానే రోజు జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవం అంటున్నారు. అలానే రంగస్థల కళాకారులు, తొలితరానికి చెందిన సీనియర్ నటులు, అగు చిలకలపొడి సీతారామాంజనేయులనగా సినీ పరిశ్రమ ద్వారా మనందరికీ సీఎస్ఆర్గా సుపరిచితులైన రామాంజనేయులు గారి జయంతి. మరి అలనాటి పలు పౌరాణిక చిత్రాల్లో ఎన్నో పాత్రలు అత్యద్భుతంగా పోషించిన నటులు. ముఖ్యంగా శకుని పాత్రలో ఆయన కనబరిచిన నటన ఆయనకు అత్యంత ప్రజాదారాన్ని సంపాదించి పెట్టాయి. ఆ తర్వాత కాలంలో 1962 సినీ పరిశ్రమకు పరిచయమైన శకుని పాత్రలకు అంత గొప్ప నటుడు లేని లోటును అలవోకగా తీర్చినటువంటి మారుతి సేవేంద్రస్వామిగా కీర్తిగాంచిన ధూళిపాడ సీతారామశాస్త్రి గారికి ముందు సీఎస్ఆర్ గారి నటన అద్భుత అనిపించేది అంటున్నారు. మరి కృష్ణా జిల్లా మచిలీపట్నం వాస్తవులైన సీతారామాంజనేయులు గారి లోటును పక్కనే ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాడ సీతారామశాస్త్రి గారు భర్తీ చేయడం జరిగింది అని చెప్పంటున్నారు. ఈ సందర్భంగా సీఎస్ఆర్ గారికి నివాళి తెలియజేస్తున్నాను అంటున్నారు. అలానే శ్రీధర్ గారి తొలి చిత్రం 1970 సుగుణ సుందరి కథ కాగా ఆఖరి చిత్రం 1994 వచ్చిన గోవింద గోవింద, అలానే ఆయనకు మంచి పేరు గుర్తింపు తెచ్చిన చిత్రం 1975 వచ్చిన బాపు గారి ముత్యాల ముగ్గు. మరి శ్రీధర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళి తెలియపరుస్తున్నాను అంటున్నారు. అలానే మరి జులై 11 యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్యం అనగా మెలోడీ బ్రహ్మ మడిశరమ గారి పుట్టినరోజు. మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటున్నారు. మరి ఈ సందర్భంగా ట్యాగూర్ చిత్రం నుండి బాలుగారు ఆలపించిన మడిశరమ గారి సంగీత నిర్దేశకత్వంలో సుద్దల అశోక్ తేజ గారి సాహిత్యం నేను సైతం అనే చక్కని పాటని అయితే వినిపించమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే నిన్న గ్రామం నుండి అజయ్ సోబరాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ఈరోజు జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవం అంటున్నారు. దేశమంటే మట్టి కాదు, ఈ దేశమంటే మనుషులై అన్న గురజాడ వారి మాటలు నిత్య సత్యాలు. కానీ జనం పెరిగితే వనరుల కొరత, మంది పెరిగితే పర్యావరణ కాలుష్యం, వింత రోగాలతో వైద్యుల పరిభాషకందని రోగాలు, అందుకు తార్కాణం నేటి కరోనా మహమ్మారి. జనాభా పెరిగితే ఉపాధి కొరవై, నిరుద్యోగం నలుదిశలా తాండవిస్తుంది. ప్రకృతి ప్రకోపించి సునామీలు భూకంపాలతో జనజీవనం అతలాకుతలమై బ్రతుకు భారమవుతుంది, మనుగడ అసాధ్యమవుతుంది. అందుకే పరిమిత జనాభా క్షేమదాయకం, మిత సంతానం దేశ ప్రగతికి మూలం. అందుకే పరిమిత జనాభా ఉండాలి, దేశ ప్రగతిని కాపాడాలి అని చెప్పేసి అని అంటున్నారు. అలానే తాత మనవుడి చిత్రం నుండి సోమ మంగళ బుధ అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో గాలిలో దీపం కథ వింటారు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు స్వామి. చీకట్లో చూడటానికి అలవాటు పడ్డాక కనిపించింది ఎవరో తన మంచం పక్కనే కుర్చీలో కూర్చునుండటం. కళ్ళు తెరిచాక మళ్లీ ఉలిక్కిపడ్డాడు స్వామి. కలో నిజమో అర్థం కాలేదు. బిగ్గరగా అరుద్దామనుకున్నాడు. అరిచాడు. కాని ఏ శబ్దమూ కూడా గొంతు దాటి యువతలకు రాలేదు. మంచం మీద తనతో పాటు నిద్రపోతున్న భార్య ఊపిరి మాత్రం ఆ నిశ్శబ్దంలో పెద్ద శబ్దంగా వినబడసాగింది. మంచం పక్కన కుర్చీలో కూర్చుని ఉన్నదెవరు? అర్ధరాత్రి గప్చిప్గా తలుపు మూసున్న గదిలోకి వచ్చిందెవరు? ఫ్యాన్ తిరుగుతున్నా లెక్క చేయకుండా ఒళ్ళంతా పట్టింది చెమట. ఎవరు నువ్వు అందామనుకున్నాడు. ఈసారి గొంతు దాటి యువతలకి వచ్చేసింది శబ్దం. కుర్చీలో కూర్చునున్న ఆకారం నవ్వినట్టనిపించింది. కాని నవ్వు వినిపించలేదు. ఎప్పుడూ చూసినట్లేదు. బాగా పరీక్షగా చూసినా ఏమీ స్పష్టంగా కనిపించడం లేదు. ఓ ఆకారం అట్లా కుర్చీలో లీలగా అంతే. ఆకారం నోరు కదిలించింది, లేంది కనిపించలేదు. కాని చెవులకి మాటలు వినపడ్డాయి. రా, వెళ్ళిపోదాం. వీడెవడండి బాబు అర్ధరాత్రి వచ్చి పక్కన కూర్చుని మార్నింగ్ వాక్కి వెళ్దామన్నట్లుంటున్నాడు అనుకున్నాడు స్వామి. నేను నీ మృత్యువుని, నిన్ను చంపడానికి వచ్చాను. ఊరికే టైం వేస్ట్ చేయకుండా పాయింట్కి వచ్చేస్తాను అన్నది ఆకారం. అంటే నువ్వు కొంప తీసి నాలుక గడ్డ కట్టుకుపోతుంటే అన్నాడు. యముడివి కాదు కదా? యముడా? ఓ, వీరు నాకు ఆ పేరు పెట్టారు కదూ. సరే, వాడే వీడనుకో, నేను నమ్మను. నువ్వు ఖచ్చితంగా యమధర్మరాజు కాదు. ఏది నీ దున్నపోతు, ఏది నీ చేతిలో చుట్ట చుట్టిన పొడవాటి తాడు అన్నాడు స్వామి. మాట్లాడటం అలవడ్డాను కొంచెం ఫ్రీగా. మీ మనుషులకు అసలు బుద్ధుందా? వీరు మాత్రం రకరకాల కార్లు విమానాలు ఎక్కి తిరుగుతూ దాన్ని మాత్రం వేల సంవత్సరాల నుంచి దున్నపోతు మీద ఎక్కిస్తారు. ఎవడు చెప్పాడు నీకు? దాన్ని చూసిన వాడెవడైనా బతికి బట్టకట్టి చెప్పాడా? సగం బ్లేడ్ ముక్కతో తీసిపారేయగలి మీ ప్రాణాలు వీటికోసం తాడోటి మోసుకురావాలా? కమాన్, గెట్ రెడీ, లెట్స్ గో. వెన్నులోంచి చలి తన్నుకొచ్చింది. కథల్లోంచి చదివింది, సినిమాల్లో చూసింది కాదంటున్నాడు. అసలు ఇంటికి ఎవడు వీడు? సపోర్ట్ కోసం భార్య వైపు చూశాడు స్వామి. అసలు ఆమెకి ఏమీ వినిపిస్తున్నట్లు లేదు. తన పాటికి తను నిద్రపోతోంది. ఏం మాట్లాడాలో తోచలేదు స్వామికి. నాకేమాయరోగం లేదు, అర్ధాంతరంగా చావటం దేనికి? ఎందుకు చావాలి నేను అని అరిచాడు ఈసారి బిక్కరగా. ఆ చప్పునికి భార్య నిద్రలేస్తుందన్న ఆస్తో ఆమెకి ఏమీ వినిపించినట్లేదు. చావడానికి ఏదో ఒక మాయరోగం వచ్చే తీరాలా? ఈ మధ్యన ఓ పాపులర్ తెలుగు సినిమా హీరోని ఎట్లా ముక్కు మీద గుద్ది తీసుకుపోయానో తెలీదు. నా డ్యూటీ నేను చెయ్యాలి గనక చేస్తానంతే. ఫలానా రోజున ఫలానా టయానికి ఓ ప్రాణాన్ని నిద్రలేపోయినా సరే తీసుకుపోవాలనుకుంటే తీసుకుపోవడమే. భార్య వైపుకి ఏం చూస్తావు? ఇంకా ఆమెకి నీకు రుణం తీరిపోయినట్లే అంది ఆకారం కుర్చీలో కుదులుతూ. నిజంగానే తను చచ్చిపోతాడా? ఆ ఆలోచనకి ఒళ్ళంతా తడిచిపోయింది. తన గుండె చెప్పుడు తనకి వినపడసాగింది. ఇదంతా ఏంటి? అసలు ఏం జరుగుతుంది? వీడెవడసలు? తను యముడంటున్నాడు కాని యముడులా లేడు. నమ్మబుద్ధి కావటం లేదు. యముడులాగెందుకొస్తాడు? స్వామి బురులు ఆలోచనలు కనిపెట్టేసిందా ఆకారం. ఆలోచించావులే నా సంగతి. మహామహావాళ్ళకి అర్థం కాక చేతులెత్తేసి నా వెంట నడిచొచ్చేస్తారు. నువ్వు లెక్క, కమాన్, డోంట్ వేస్ట్ మై టైం అంది. ప్లీజ్, నాకు ఇప్పుడే చావాలని లేదు. నాకు ఇంకా బతకాలని ఉంది. నేను చచ్చిపోకూడదు, నన్ను బతకని అన్నాడు స్వామి వణుకుతున్న గొంతుతో. అవతలి ఆకారం కాళ్ళు పట్టుకునేందుకు సిద్ధపడుతూ, కంగారులో ఒకే మాట 4 సార్లు వాడావు. ఓకే, నిన్నెందుకు బతకనివ్వాలో చెప్పు. సరైన రీజన్ ఉంటే ఆలోచిద్దాం అంది ఆకారం. నేనెందుకు బతుకుండాలంటే రకరకాల ఆర్గ్యుమెంట్లు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. నాకు చాలా అప్పులున్నాయి. ఈ ఇంటి మీద బాకీ అలాగే ఉండిపోయింది. కొడుక్కి ఏ ఉద్యోగం దొరక్క జులాయిగా తిరుగుతున్నాడు.

తల్లిదండ్రి ఉన్నారు. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత అంది. పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన కూతుర్ని కట్నం డబ్బులు చాలేదని, అడిగినప్పుడల్లా డబ్బు పంపలేదని అల్లుడు పుట్టింటికి తరిమేస్తూ ఉంటాడు. ఇలాగిలాగిలాగా ఎన్నెన్నో అన్నీ చెప్దామనుకున్నాడు. ఆ ఆకారానికి తన జాలి కదని కన్నీటి కదని వినిపించి బాంచి చేసుకుందాం అనుకున్నాడు. అందితే కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడదాం అనుకున్నాడు. కానీ అనుకున్నది ఏదీ చెయ్యలేకపోయాడు. నువ్వేం చెప్పక్కర్లేదు, అంతా తెలిసిపోయింది. ఆవులించకముందే ప్రాణాలు తీసుకుపోగల ఎక్స్పీరియన్స్ ఉంది. సరే, రైటో రాంగో నాకు తెలియదు కానీ నీకు ఛాన్స్ ఇస్తాను, సరేనా అంది ఆకారం. ఎగరి కంతేద్దామనుకున్నాడు స్వామి. బతుకు జీవుడా నరుద్దామనుకున్నాడు. అమ్మయ్యా, బ్రతికిపోయాను. మా కథల్లో సినిమాల్లో యముడికి ఇంత జాలిగుండ లేదు సుమా. దున్నపోత మీద రాకపోయినా, చేతిలో చేయింతాడు లేకపోయినా నువ్వే యముడివి, మా మాంచి యముడివి అని పొగిడాడు స్వామి. ఇంకా పొగిడేద్దామనుకున్నాడు. కానీ ఆకారం, చాలు చాలు, ఛాన్స్ అంటే బతకడానికి కాదు స్వామి. ఒకవేళ నేను బతకనిచ్చినా ఈ ఇంట్లోంచి ఎవరో ఒకరిని, ఏదో ఒక ప్రాణాన్ని మాత్రం కంపల్సరీగా తీసుకెళ్లాల్సిందే. బతుకు జీవుడా అనురుద్దామనుకున్న స్వామి డీలా పడిపోయాడు. తనని కాకుండా మరొకరిని ఎవరినైనా తీసుకెళ్తానడం కొంచెం బానే అనిపించింది. కానీ ఎవరిని తీసుకెళ్తాడు అన్న క్వశ్చన్ కొరికేయడం మొదలెట్టింది. ఎవరిని తీసుకెళ్లాలో నువ్వే చెప్పు. నేనా? నేనెలా చెప్పగలను? నన్ను అడిగితే ఎవరిని తీసుకెళ్ళమని చెప్పను. అలా కుదరదు. నువ్వు మిగిలాలంటే రేపు పొద్దున్న టీవీ 10 స్పోర్ట్స్ స్టారో చూడాలనుకుంటే మీ ఇంట్లో ఎవరో ఒకరు మిగలకూడదు. కమాన్ క్విక్, చెప్పు ఎవరిని ఎవరిని ఎవరిని తీసుకెళ్ళను అని రెట్టించింది ఆకారం. భయంతో బిక్కచెచ్చి బతుకుతున్న స్వామి మీష్టం మీష్టం మీష్టం అన్నాడు. ఆ ఇష్టంగాని నో నో నో, అలా కుదరదు. ఎవరో ఒకరిని అప్పగించు లేదా సరెండర్ అయిపో. ఎవరిని అప్పగిద్దామా అని సీరియస్గా ఆలోచించసాగాడు స్వామి. తప్పదు మరి, ఇంత జరుగుతున్నా ఏమీ తెలియకుండా నిద్రపోతుంది. భార్య మీద తనకి పూర్తి హక్కు ఉంది కదా. నా కోసం తను ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడుతుంది. ఆ ప్రేమ అటువంటిది. పోనీ, ఇచ్చేద్దాం. ఎట్లాగూ ఈ వయసులో పార్కులకి తిరగడం, డ్యూయెట్లు పాడటం కుదరదు కదా. అవసరమా? ఇంకా పెళ్ళాం అనుకున్నాడు. పోతే పోనీ, పోతేయం. తన వల్ల ఏ సుఖం లేదు, తన్ని ఎట్లాగూ సుఖపెట్టలేదు. అయినా ఎవరికెవరు ఈ లోకంలో అనుకున్నాడు. పెదవిదాకా వచ్చింది మాట. అనేద్దాం అనుకున్న క్షణాన్ని గుర్తుకొచ్చింది. పొద్దున్న బ్రష్ మీద పేస్ట్ వేసి అందించడం, బాత్రూంలోంచి గావు కేకలు పెడితే టవల్ పడుతూ లేస్తూ పట్టుకురావడం, తలనొప్పి అంటే అమృతాంజనం రాయడం, ఇంకొంచెం తినండి కొంచెమే అని పళ్ళం ఖాళీ చేయించడం, చొక్కా గుండి కుట్టివ్వడం, పెన్ను జేబులో పెట్టడం, బ్యాగ్ చేతికి అందించడం, బాబోయ్ ఆవిడ లేకపోతే ఎవరు చూసుకుంటారు తన్ని? వద్దు, ఆవిడ లేకపోతే తన లైఫ్ ఎక్స్టెన్షన్ వేస్ట్ అనుకున్నాడు. మరో యాంగిల్లోకి ఆలోచన తిప్పాడు. పని పాట లేక జులాయిగా తిరుగుతున్న కొడుకుని అప్పగిద్దామా అనుకున్నాడు. ఓ క్షణం, అమ్మో, వాడు ఎలాంటి వాడైనా తన కన్న కొడుకు. పైగా ముందెప్పుడో తను పోతే కొరివి పెట్టి నరకం లేకుండా చేయగలిగిన వాడు వాడే కదా. వాడే తప్పకుండా బతుకుండాలి. ఇంకో యాంగిల్లోకి టర్న్ అయ్యాడు స్వామి. హాల్లో పడుకున్న తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి మందుల ఖర్చు గుర్తుకొచ్చింది. 70 దాటాయి, ఇంకా ఎంతకాలం తగ్గుతాడు? ఆయాసపడతాడు, బతికి సాధించేదేముంది? కనుక పోతే పోతాడు, అమ్మ దగ్గరికే కదా. పోనీ, బతుకున్నప్పుడు సాధించేవాడు చచ్చి సాధిస్తాడు, పోతే అప్పో సప్పో చేసి అన్నీ సక్రమంగా జరిపిస్తాను కదా అనుకున్నాడు. హాల్లోంచి అదే పనిగా దగ్గు వినపడసాగింది. కుర్చీలో ఆకారం కదిలింది. అర్థమైంది స్వామి, అర్థమైంది. నువ్వు నోరు తెరచి చెప్పకపోయినా నాకంతా అర్థమైంది. ఆ దగ్గు, ఆయాసం ఆ ప్రాణే కదా నేను తీసుకోవాల్సింది. సరే, మన ఒప్పందం ప్రకారం నేను ఎవరిని తీసుకెళ్లాలో తెలిసిపోయింది. నువ్వు ఇంక ఇద్దరిని కంటిన్యూ చేయి, నా డ్యూటీ నేను చేసుకుపోతా అంది ఆకారం. కుర్చీ ఖాళీ అయింది. స్వామి గుర్రు పెట్టి నిద్రపోసాగాడు. దగ్గుతున్న స్వామి తండ్రి తను పడుకున్న చేప పక్కనే వచ్చి కూర్చున్న ఆకారాన్ని చూడగాని దగ్గడం మరచిపోయి అలా గుట్లప్పగించి అదే పనిగా చుట్టం మొదలెట్టాడు. ఆ ఆకారం ఇందాక స్వామి మంచం పక్కన కుర్చీలో కనబడి పరిచయం చేసుకున్నట్టుగానే ఇక్కడ ముసలాయనికి తనని తాను పరిచయం చేసుకుంది. తన రాక దేనికో వివరించింది.

0: ఉంది. ముసలాయిల్లో చింత చచ్చింది కానీ పులుపు చావనట్టుంది. స్వామి కంటే ధైర్యంగా మాట్లాడాడు. చలికి వణుకాడేమో కానీ యమున్నని చెప్పుకున్నవాణ్ణి చూసుకాదు. నువ్వేం యముడివి? నువ్వసలు యముడివేనా? ఎవడి ఆయుష్ తీరిపోతే వాణ్ణి తీసుకెళ్లాలి, కాని ఇలా బదలాయింపులేంటి అని వాదించాడు. ఆకారం ఆ ముసలైన వేసిన యక్ష ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పింది. చివరాకర్న కాటికి కాళ్ళు చాపుకున్నావు, ఇంకా బతికి చేసేదేముంది? లే పదా పదా అని తొందర చేసింది. కానీ ముసలైన ఏమాత్రం తొందరపడలేదు, తొడకలేదు. ఎవరయ్యా చెప్పింది కాటికి కాళ్ళు చాచుకున్నానని? ఏ పని చేయకపోతే బాగుండదని అప్పుడప్పుడు కాస్తంత దగ్గుతూ ఉంటానంతే తప్ప నాకసలు ఏ జబ్బు లేదు. నా కొడుకు అసలు మతిస్థిమితం తప్పింది. వాడి కొడుకు అంటే నా మనవడు, వాణ్ణి నానా హింస పెడుతున్నాడు. ఏ పని పాట లేదు, ఊరి మీద పడి తిరగడం, కంచాలకి కంచాలు బిక్కేయటం, అరచి గీ పెట్టి తండ్రి దగ్గర డబ్బులాక్కెళ్ళటం. నా కొడుకు అసలే అమాయకుడు, వాణ్ణి చూసుకోవలసిన బాధ్యత నాదే కదా. నేనప్పుడప్పుడు అరచి నా మనవడికి ఇంత గడ్డి పెడుతున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే వాడెప్పుడో నా కొడుకు బుర్ర బద్దలు కొట్టేసుండేవాడేమో. నా కొడుకు కోసం నేను బతికి ఉండే తీరాలి అని మండిగా వాదించాడు ముసలైన. స్వామికిలాగే ఆయనకు ఛాన్స్ ఇవ్వబడింది. ముసలైన ఎక్కువసేపు ఆలోచించకుండా చెప్పేశాడు. చదువు సంధ్య లేకుండా పని పాట లేకుండా తిరుగుతున్న రౌడీ గుండా పొండాకూరని పట్టుకుబొమ్మని చాప పక్కన ఆకారం కనిపించడం మానేసింది. ముసలైన తగ్గడం మరచిపోయి హాయిగా నిద్రపోసాగాడు. రాత్రి గొంతు దిగేటప్పుడు హుషారుగా ఉండిన బంధు కడుపులో కాలేయం WWF వస్తాదుల్లే కొట్టుకుంటుంటే నిద్ర పట్టక ఇనప మంచి మీద అటు ఇటు దొల్లుతున్న స్వామి కొడుకు పక్కనే వచ్చి నుంచున్నాడు. యముడనిపించని యముడు, కూచెందుకు పక్కనే కుర్చీ లేకపోవడాన్ని. స్వామికి తన్ని తాను పరిచయం చేసుకున్నట్లే స్వామి కొడుక్కి ఇంట్రడక్షన్ ఇచ్చేశాడు. తను ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని స్వామి ముసలాయిని తీసుకుపోమంటే ముసలాయిన మనవణ్ణి ఎత్తుకెళ్ళమన్నాడని చెప్పాడు. తాతకి 70 దాటాయి, నాన్నకి 50 దాటాయి, 25 కూడా దాటనివాణ్ణి నేను. చస్తే గిస్తే వాళ్ళిద్దరిలో ఇద్దరో ఒక్కరో చావాలి, కానీ నేనెందుకు చావడం అని అరిచాడు స్వామి కొడుకు ముసలాయిన మనవడు. రాత్రి ఎక్కిన గుర్రం కళ్ళాలు గట్టిగా పట్టుకుని, వాళ్ల సంగతి వదిలే, నీ ఒంటి మీద మందు కంపుకి తల తిరుగుతోంది, అయినా కర్మ, నిన్ను తీసుకెళ్ళక తప్పడం లేదు అంది ఆకారం. చచ్చే ముసలోళ్ళకే ఛాన్సులు, రాజకీయాల్లోనూ అంతే, గవర్నర్ గిరీలు రాజ్యసభ సభ్యత్వాలు. నన్ను వదిలే, అసలు ఈ ఇంటిని పట్టి పీడుస్తున్న శని మక్కే, దాని పెళ్లికి నాన్న బోలు డప్పు చేశాడు. మా బావ దాన్ని మళ్లీ మళ్లీ డబ్బుతే డబ్బుతే అని ఇంటి మీదకు తోలుతున్నాడు. నిన్న మొన్నో 25,000 పట్టరాపో అని తన్ని తగిలేస్తే ఏడుస్తూ వచ్చి నాన్న చేత 10,000 అప్పు చేయించి పట్టుకుపోయింది. దానికిచ్చిన డబ్బులతో వ్యాపారం చేసుంటే ఈ పాటికి నానో కారు తయారు చేసుండేవాణ్ణి. అది ఉన్నంతకాలం మాకెవరికి మనశ్శాంతి లేదు. దాని సంగతి మరచిపోయి నన్ను ఇరికించాడు ముసలాడు. పో, దాని సంగతి చూడు, అది ఈ ఇంటి మెంబరే. మొండి బాకి పేడ వదిలిపోయిందని ముసలాళ్ళిద్దరూ పొడుచువాణ్ణి. నేను నీకు థ్యాంక్స్ చెప్పుకుంటాం, నీ డ్యూటీ నువ్వు చేసుకుపోవాయి అన్నాడు స్వామి కొడుకు ముసలైన మనవడు. ఎందుకైనా మంచిదని ఆకారం మళ్ళీ స్వామిని ముసలాయిని కలిసి మాట్లాడింది. పడుచువాడికి వచ్చిన ఆలోచన రానందుకు వాళ్ళిద్దరూ 4 ఖర్చుకున్నారు. అవును సుమా, నిజమే సుమా అన్నారు. గుండెల మీద బరువు, ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుందని ఆ ఆడకూతురు ప్రాణాల్ని ఆకారం చేతుల్లో పెట్టేశారు. ఆ మర్నాడు అత్తారింట్లో టీ కాస్తుంటే చీర కొంగు అంటుకుని కూతురు 90% కాలి బొగ్గైపోయిందని తెలిసి స్వామి భార్య తలబాదుకుని ఏడవసాగింది. స్వామి తండ్రి మనవరాలి మరణవార్త విని బళ్ళు బళ్ళుమని దగ్గుతూ గింగిరాలు తిరిగిపోసాగాడు. ఇక స్వామి కొడుకు అక్క ఇక లేదన్న వార్త విని మొదలు నరికిన చెట్టల్లి కుప్పకూలిపోయాడు. కూతురి చావు వార్త విని తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు స్వామి. మీరింతవరకు రెడి విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో గాలిలో దీపం కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రెడి విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ

0: ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334116.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-5873.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో వరి నాట్లు మందకొడిగా సాగుతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 2.21 లక్షల ఎకరాల్లో వరి సాగుకు ప్రణాళిక చేశారు. ఇక్కడ 10% వరి నాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 15% ఉండవచ్చని అంచనా వేశారు. ఏలూరు జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా కేవలం 3% విస్తీర్ణంలో వరి నాట్లు పడినట్లు ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషా తెలిపారు. పెరవల్లి, నిడదవోలు తదితర మండలాల్లోని 30,000 ఎకరాలకు గాను 5,000 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధాన కాలువలన్నింటికీ నీరు వదిలినప్పటికీ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి సాగు ముందుకు సాగడం లేదు. ప్రధాన కాలువల వెంబడి ఉన్న పొలాల పరిస్థితి మెరుగ్గా ఉండగా శివారు ప్రాంతాలకు నీరు అందడం లేదు. మెట్ట ప్రాంతాల్లో వరి సాగు చేసే రైతులు వర్షం కోసం ఎదురు చూడకుండా సన్నరకం వరి విత్తనాలు వాడాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా నీటి అవసరం తక్కువ ఉన్న మొక్కజొన్న, పొగాకు వంటి వాణిజ్య పంటలు పండించాలని చెబుతున్నారు. దాంతో రైతులు వరి నారుమడులు సిద్ధం చేసుకోవాలని, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో ఇంజన్లను ఉపయోగించి నారుమడులను కాపాడుకుని నారును సిద్ధం చేసుకుంటే వర్షాలు పడి కాలువలకు వరద నీరు తగిలిన వెంటనే సాగుకు నీటి కొరత తగ్గుతుందని, ఆ వెంటనే వరి నాట్లు వేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. జూలై నెలలో పుష్కలంగా వర్షాలు కురవాలి. ఈ ఏడాది ఇప్పటికీ వర్షాలు లేవు. మెట్ట ప్రాంతాలలో బోర్లలో నీటి మట్టం తగ్గింది. ఈ పరిస్థితుల్లో రైతులు వరి సాగుకు వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు ఎరువులు, వ్యవసాయ కూలీల కొరత వెంటాడుతోంది. యూరియా కొనుగోలు చేయాలంటే రైతుల చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. వ్యవసాయ కూలీల కొరత ఏర్పడడంతో బెంగాల్ కార్మికులపై ఆధారపడాల్సి వస్తోంది. అవసరానికి తగ్గట్టుగా బెంగాల్ కూలీలు లభ్యం కావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. వీరవాసరంలో భీమవరం నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. వివిధ సమస్యలపై 150 అర్జీలు వచ్చాయి. అధికారులు అర్జీలను పరిశీలించి నెల రోజుల్లోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ, ఏలూరు జిల్లా పరిషత్ సీఈఓ పి జగదాంబ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా కెఆర్ కల్పశ్రీ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిని సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్గా బదిలీ చేశారు. బాధ్యతలు చేపట్టిన కల్పశ్రీని జిల్లా రెవెన్యూ అధికారి, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తదితరులు కలిసి అభినందనలు తెలియజేశారు. నరసాపురం నుంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాలకొల్లు రైల్వే స్టేషన్లో

శుక్రవారం సాయంత్రం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇప్పటివరకు బెంగళూరుకు ప్రత్యేక రైలుగా శుక్రవారాల్లో నడిచే ఈ రైలును రెగ్యులర్ చేశామని అన్నారు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రజలు బెంగళూరు వెళ్లడానికి రెండు రైళ్లు మారి ఇబ్బంది పడేవారని, ఈ రైలుకు 100% ఆక్యుపెన్సీ ఉండడంతో రెగ్యులర్ చేశారని అన్నారు. ఇకపై ఈ ఇబ్బంది లేకుండా నేరుగా బెంగళూరు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. రెగ్యులర్ కావడంతో ధరలు కూడా 30% తగ్గే అవకాశం ఉందని అన్నారు. పాలకొల్లు పట్టణంలో రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి త్వరలో అనుమతి లభిస్తుందని తెలిపారు. రైలు గేటు పక్క నుంచి రెండో ప్లాట్ఫామ్కు వెళ్లేందుకు రోడ్డు తెరిచే విధంగా అధికారులతో మాట్లాడతానని తెలిపారు. విజయవాడ బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ రైలును నర్సాపురం నుంచి నడపాలని ప్రతిపాదన చేశామని అన్నారు. మరో 4 రోజుల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువు మూగైనుంది. సొంత నివాసం ఉన్నవారు ఎలా ఉన్నా అద్దెకు ఉండి విద్య, వ్యాపార, ఉద్యోగరీత్యా ఇతర కారణాలతో వేరే ప్రాంతానికి వెళ్లిన వారి వివరాలు తెలుసుకోవడం కష్టమవుతోంది. శుక్రవారం సర్ ప్రక్రియను పరిశీలించగా జిల్లా వ్యాప్తంగా కొన్ని లోపాలు కనిపించాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ఓటర్లు తమ ఓట్లున్న పోలింగ్ కేంద్రాల పరిధిలో నివాసం ఉండడం లేదు. దీంతో వారి చిరునామా, చరవాణి నంబర్లు తెలియక బీఎల్ఓలు, అధికారులు తలలు పట్టుకుంటున్నారని తెలిపారు. వారసులు వృత్తి, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో వృద్ధులే ఉంటూ ఉన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గాతల జేమ్స్ అన్నారు. ఆ సంఘ కార్యాలయం నుంచి శుక్రవారం చైతన్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందామంటూ ప్రతిజ్ఞ చేయించారు. విశ్వకర్మ రుణాలపై అవగాహన సదస్సును భీమవరంలో శుక్రవారం నిర్వహించారు. పురపాలక కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సదస్సులో ఎంఎస్ఎంఈ సంయుక్త సంచాలకుడు మూర్తి, జిల్లా పరిశ్రమల మేనేజర్ మంగపతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారులకు రుణాల ద్వారా చేయూత అందించే ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్ అమలుపై పాలకొండేరు మండలంలో పలు శాఖల అధికారులకు ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వివి శ్రీనివాసరాజు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే ఈ శిక్షణా తరగతులకు నిర్ణీత తేదీలో అధికారులు హాజరు కావాలని ఆయన సూచించారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలపై తగిన అవగాహన ఉంటే ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స ద్వారా నయం చేయవచ్చని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. మహిళల్లో క్యాన్సర్ నివారణపై అవగాహన సదస్సును భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. బాలికలు పోషకాహారం తీసుకోవాలని, చదువుతో పాటు వ్యాయామానికి సమయం కేటాయించాలని సూచించారు. క్యాన్సర్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని, దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. జిల్లాలో 2 ప్రభుత్వ, 16 ప్రైవేట్ ఐటీఐలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఉండి ప్రభుత్వ ఐటీఐలో ప్రధానాధికారిణి ఎం లక్ష్మీ సరోజ ఈ ప్రక్రియను ప్రారంభించారు. తొలి రోజు 57 మంది విద్యార్థులు హాజరు కాగా 49 మంది ప్రవేశాలు పొందేందుకు అర్హతా పత్రాలు అందుకున్నారు. ఉండిలో ప్రభుత్వ ఐటీఐలో 33 మంది, ఆచంటలు 10, భీమవరం, నర్సాపురంలో 6 చేరారని లక్ష్మీ సరోజ తెలిపారు. శని ఆదివారాల్లో 4 విడతలుగా కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహిస్తామని అన్నారు. నిర్దేశిత సమయాల్లో సూచించిన జీపీఏ సాధించిన విద్యార్థులు తమ ధృవపత్రాలతో హాజరు కావాలని సూచించారు. విద్యార్థులు సంవత్సర ప్రారంభం నుంచి క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏపీ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త పి శ్యాంసుందర్ అన్నారు. పెద్ద తాడేపల్లిలోని పిఎం శ్రీ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆయన శుక్రవారం సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు పరిశీలించి లైబ్రరీ, సైన్స్, వృత్తి విద్య ల్యాబ్లను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఆక్వా ఎగుమతుల విలువ 30 ఏళ్ల కిందట 500 కోట్లు ఉంటే ఇప్పుడు 72 వేలకు చేరాయని, ఆర్థికాభివృద్ధిలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆక్వారంగ అభివృద్ధికి కృషి చేసిన ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజుకు సంబంధించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. పంట కాలవల్లోకి చేరుతున్న ఆక్వా చెరువుల మురుగుతో కొన్ని చోట్ల నారుమడుల్లో విత్తనాలు పూర్తిస్థాయిలో మొలకెత్తని పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. కోలమురు, ఉణుదుర్రు, ఎండగండి, వెలువర్రు, ఉండి, చిన్నపుల్లేరు, చెరుకువాడ, మహదేవపట్నం, చిలుకూరు తదితర గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. చౌడు, ఉరకనీటి సమస్యలు ఉన్న చోట్ల రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉండిలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు. నేల స్వభావాన్ని బట్టి విత్తన

రకాలను ఎంచుకోవాలని తెలిపారు. చేలల్లో మురుగు పారుదల వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని, సేంద్రీయ ఎరువులు వినియోగించుకుంటే చౌడు సమస్యను చాలా వరకు నివారించవచ్చని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కీలక అంకం ముగైనుంది. ఎన్యుమరేషన్ ఫారాల్లో వివరాలు నింపడం, బిఎల్ఓల ద్వారా డిజిటలీకరణకు జూలై 14 వరకే గడువు ఉంది. ఈలోపుగా ప్రతి ఒక్కరూ బిఎల్ఓలకు తగిన సమాచారం ఇచ్చి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి ఓటర్గా నమోదు కావాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో యంత్రాంగం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఓటర్ల నుంచి సత్వర స్పందన రాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలను రాష్ట్రస్థాయి పరిశీలకుల బృందం శుక్రవారం సందర్శించింది. ఆయా పాఠశాలల్లో ప్రయోగశాలలు, గ్రంథాలయం, స్కౌట్స్, డిజిటల్ బోధన, మధ్యాహ్న భోజన పథకం అమలు, ఉపాధ్యాయులు బోధనలో పాటిస్తున్న విధానాలను పరిశీలించారు. శౌచాలయాలు ఎలా ఉన్నాయంటూ పరిశీలకుడు శామ్యుల్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భీమవరంలోని జేఎల్బి బాలికోన్నత పాఠశాలలో పరిశీలన అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్, కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: హాయ్ లిసనర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిసనర్స్, నల్లని తెరపై తెల్లని కాంతి ప్రసరించి, ఆ కాంతి నుంచి మనల్ని నవ్వించి, ఏడిపించి, ఆలోచింపజేసి ఆ వెండి తెర ఒక మాయా ప్రపంచం. ఆ తెరపై కొందరు మహానుభావులు వేసిన అడుగులు, పండించిన నవరసాలు కాలం మారిపోతున్న మన గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్రలుగా మిగిలిపోతాయి. అలాంటి అపురూపమైన నటుల జీవిత ప్రస్థానాలను, బ్లాక్ బస్టర్ చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికరమైన ముచ్చట్లను మీ ముందుకు మోసుకొచ్చే అద్భుతమైన షో సిల్వర్ స్క్రీన్కి స్వాగతం. మరి తెలుగు వెండి తెరపై కొందరు నటులు మాట్లాడితే ఒకసారి కొత్త ఛందస్సు పుడుతుంది. వారు డైలాగ్ చెప్తే అందులో ఒక అద్భుతమైన లయ వినిపిస్తుంది. తెలుగు చలనచిత్ర రంగస్థల చరిత్రలో వాచకానికి అంటే డైలాగ్ డెలివరీకి ఒక సరికొత్త అర్థాన్ని ఇచ్చి తన విలక్షణమైన శైలితో దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన మహానటుడు మన సిఎస్ఆర్ ఆంజనేయులు గారు. మరి ఆయన జయంతి సందర్భంగా రెడి విష్ణు అందించే సిల్వర్ స్క్రీన్లో ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు. ఆయన ఇండస్ట్రీలోనూ ప్రేక్షకుల గుండెల్లోనూ సిఎస్ఆర్ గాని ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయారు. నాటక రంగమే శ్వాసగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన రంగస్థలంపై కృష్ణుడిగా, రాముడిగా, తుకారంగా ఎన్నో పౌరాణిక చారిత్రాత్మక పాత్రలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా కన్యాశుల్కం నాటకంలో ఆయన పోషించిన గిరీశం పాత్ర ఆనాటి సమాజాన్ని ఒక ఊపు ఊపేసింది. ఆ రంగస్థల అనుభవంతోనే వెండి తెరపై అడుగుపెట్టిన సిఎస్ఆర్ గారు సాత్విక హాస్యానికి, విలక్షణమైన విలనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. మాయాబజార్ సినిమాలో ఆయన పోషించిన శకుని పాత్ర టాలీవుడ్ హిస్టరీలోని ఒక మైలురాయి. కృష్ణుడి మాయలను పసిగట్టేందుకు ఆయన చేసే కుటిల యత్నాలు, ఆ పాత్రలో ఆయన పలికించిన హాస్యం, వ్యంగ్యం ఎప్పటికీ మరువలేనివి. అలానే కన్యాశుల్కం చలనచిత్రంలో గిరీశంగా ఆయన చెప్పిన డామిట్

0: అడ్డం తిరిగింది. లాంటి డైలాగులు ఇప్పటికీ మన నిత్య జీవితంలో వాడుతూనే ఉన్నాం. ఒకవైపు గంభీరమైన పాత్రలు పోషిస్తూనే, మరోవైపు తండ్రిగా మామగా పక్కా తెలుగు సాంప్రదాయ హావభావాలను ఎంతో సులువుగా పండించేవారు. భాషపై ఉన్న పట్టుతో, స్పష్టమైన ఉచ్చారణతో ఎంతటి పెద్ద డైలాగ్నైనా ఒక చిన్న పాటలా ఎంతో లయబద్ధంగా పలికించడం ఆయన ప్రత్యేకత. రంగస్థలం నుండి వెండి తెర వరకు తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, నటనతో ఒక విలక్షణమైన శకాన్ని సృష్టించిన సిఎస్ఆర్ ఆంజనేయులు గారు నిజంగా తెలుగు సినిమా గర్వించదగ్గ అపురూప నటులు. చిన్నప్పటి నుంచి నాటకాలు పిచ్చి ఎక్కువగా ఉండేది. చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చిన నాటక రంగాన్ని ఆయన ఉపాధిగా ఎంచుకున్నారు. రంగస్థలంపై కృష్ణుడుగా, శివుడుగా, రాముడిగా నటించడమే కాకుండా తన గాత్ర మాధుర్యంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేవారు. రామదాసు, తుకారాం, సారంగధర వంటి ఎన్నో భిన్నమైన పాత్రలను నాటక రంగంపైనే అలవోకగా నటించి వాటికి జీవం పోశారు. ఆంగికం, వాచకం, అభినయం మూర్తి భవించిన వ్యక్తి సిఎస్ఆర్. ఇటు రంగస్థలం మీద, అటు వెండి తెర మీద స్థానం నరసింహరావుతో సమ ఉజ్జి అన్న ప్రశంసలు అందుకున్న నటుడు ఈయన. 11 వయసులోనే ఆయన రంగస్థలం మీద రాణించాడు. ఆయన జీవించిన 5.5 దశాబ్దాలు చలనచిత్ర సీమని తన అపూర్వ వైదుష్యంతో ప్రభావితం చేశాడు. పదాలను అర్థవంతంగా విరిచి అవసరమైనంత మెల్లగా స్పష్టంగా పలకడంలో ఆయన దిట్ట. హీరోగా, విలన్గా, హాస్య నటుడిగా విభిన్న పాత్రలకు జీవం పోసినవాడు ఈయన. వెండి తెరపై ఒక నటుడి డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలో నేర్పించిన అభినయ పాఠశాల మన సిఎస్ఆర్ ఆంజనేయులు గారు. 1933 ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ నిర్మించిన రామదాసు చిత్రంతో ఏకంగా హీరోగా అలరించిన ఆయన 1936 నాటి ద్రౌపది వస్త్రాపహరణాల్లో శ్రీకృష్ణునిగా నటించి పౌరాణిక పాత్రల్లోనూ తన ముద్ర వేశారు. అయితే సారథివారి గృహప్రవేశం చిత్రం ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చి ఆయన జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఈ చిత్రంతోనే ఆయన టాలీవుడ్ కు ఒక సరికొత్త కామెడీ విలన్ పాత్రను పరిచయం చేశారు. అందులో మై డియర్ తులసమ్మక్క అంటూ అక్కను బుట్టలో వేసుకునే పాత్రలో ఆయన నటన ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇక జీవితం చిత్రంలో ఆయన నోట పలికించిన ఆ కాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో అనే డైలాగ్ అప్పట్లో యావత్ తెలుగు లోకల్లో ఒక తారక మంత్రంలా నాలుతుండేది. మధ్య వయసుల నుండి వృద్ధుల వరకు ఎవరిని కదిపినా అప్పట్లో ఇదే డైలాగ్ వాడేవారంటే ఆ ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక తర్వాత జగదేక వీరుని కథలో హే రాజన్, శృంగార వీరన్ అంటూ సిఎస్ఆర్ చెప్పిన డైలాగులు నటుడు రాజనాలతో కలిసి ఆయన పండించిన హాస్యం అద్భుతమైన ప్రజాదరణ పొందింది. విజయవారి నవ్వుల హరివిల్లు, అప్పు చేసి పప్పుకుడులు అయితే సిఎస్ఆర్ గారు అప్పు అనే పదానికి ఒక కొత్త అర్థాన్ని నిర్వచించారు. 1000 రూపాయలు కావాలంటే 10 మంది దగ్గర 10 వందలు తీసుకోవడం కంటే ఒక్కరి దగ్గరే అప్పు తీసుకో, వడ్డీ తీరిస్తే సరి, అసలు చెల్లించినప్పటి మాట కదా అంటూ ఆయన చెప్పే ఆ ఫేమస్ డైలాగులు నేటికీ ప్రేక్షకుల్ని పడిపడి నవ్విస్తాయి. సిఎస్ఆర్ నట జీవితంలో మోస్ట్ ఐకానిక్ మైలురాయి అంటే అది ఖచ్చితంగా మాయాబజార్లోని శకుని పాత్రే. ముక్కోపానికి విరుగుడు, ముఖస్థుతి ఉండనే ఉంది వంటి డైలాగులు ఆయన అద్భుతమైన నటనా ప్రతిభకు అద్దం పడతాయి. కేవలం శకునిగానే కాదు, కన్యాశుల్కంలో రామప్ప పంతులుగా, ఇల్లరికల్లో మేనేజర్గా, జయం మరదేలు మతిమరుపు రాజుగా, కన్యాదానులు పెళ్లిళ్ల పేరయ్యగా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు ఆయన తన వాచకంతో ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అయితే నటుడిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న సిఎస్ఆర్ గారు ఆ తర్వాత దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టి చేతులు కాల్చుకున్నారు. 3 చిత్రాలకు దర్శకత్వం చేసినప్పటికీ కారణాంతరాల వల్ల వాటిని పూర్తి చేయలేకపోయారు. దర్శకుడిగా నిలబడలేకపోయినా ఒక నటుడిగా మాత్రం తెలుగు సినిమా వాచక చరిత్రలో సిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎప్పటికీ ఒక చెరగని రారాజు లాంటి ముద్రవేశారు. వేండి తెరపై ఒకే ఒక్క నటుడు, అటు పౌరాణికాల్లో దేవుడిగా, ఇటు జానపదాల్లో మంత్రగాడిగా, అటు సాంఘికాల్లో విలక్షణమైన కామెడీ విలన్గా, తండ్రిగా ఇన్ని 100 పాత్రల్లో జీవించడం కేవలం మన సిఎస్ఆర్ ఆంజనేయులు గారికి సాధ్యమైంది. ఆయన నటించిన ఈ సుదీర్ఘమైన చిత్రాల జాబితాను చూస్తే తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని ఆయన తన అద్భుతమైన వాచకంతో ఎలా శాసించారో మనకు అర్థమవుతుంది. తొలినాళ్లలో పాదుకా పట్టాభిషేకంలో ఒక ముఖ్యమైన పాత్రతో మొదలుపెట్టి రామదాసు చిత్రంలో ఏకంగా హీరోగా, భక్తుడిగా అలరించారు.
1: ఆ తర్వాత ద్రౌపది వస్త్రాపహరణ.

0: మరియు సతీ సక్కుబాయ్ చిత్రాలు శ్రీకృష్ణుడిగా ఆయన చూపిన పౌరాణిక రాజసం ప్రేక్షకుల్ని భక్తి పారవస్యంలో ముంచెత్తింది. వాలి సుగ్రీవ మరియు బబ్రువాహన వంటి పౌరాణికాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఆయన భక్త సిరియాల్లో శివభక్తుడిగా మెప్పించారు. ఇక సాంఘిక చిత్రాల వైపు వస్తే ఎల్వి ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన గృహప్రవేశం ఆయన కెరీర్ను మలుపుదిప్పి మై డియర్ తులసమ్మక్క అంటూ కామెడీ విరణిజానికి సరికొత్త అర్థాన్నిచ్చింది. జీవితం చిత్రంలో ఆ కాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో అనే డైలాగ్తో ఒక పెద్ద ట్రెండ్ సెట్ చేయగా చూడామణి మరియు సుమతి చిత్రాల్లోనూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేశారు. ఇక బాలాజీలో శ్రీనివాసుని లీలను చాటే పాత్రలో అలరించిన ఆయన పరమానందయ్య శిష్యుల కథలో పరమానందయ్యగా ఆ గురువు పాత్రకు నిండుతనాన్ని తెచ్చారు. ఇక పాతాళ భైరవిలో ఉజ్జయిని మహారాజుగా ఆ రాజసం ఉట్టిపడేలా నటించగా దేవదాసులు జమీందార్ రావు బహదూర్ పాత్రలో ఎంతో హుందాగా కనిపించారు. కన్యాశుల్కుల్లో రామప్ప పంతులుగా ఆయన పండించిన వాక్చాతుర్యం వ్యంగ్యం ఎప్పటికీ మరువలేం. విజయవాడి మాయాబజార్లో శకునిగా ఆయన పోషించిన పాత్ర టాలీవుడ్ హిస్టరీలోని మోస్ట్ ఐకానిక్ విలన్ కామెడీ రోల్. అలానే అప్పు చేసి పప్పుకొడులు అప్పుల తాతాచార్యులుగా అసలు చెల్లించినప్పటి మాట కదా అంటూ చెప్పిన డైలాగులు నేటికీ నవ్వుల చెల్లెలు కురిపిస్తాయి. ఇల్లరికల్లో మేనేజర్గా జయం మరదేలు మతిమరుపు రాజుగా ఆయన టైమింగ్ అద్భుతం. ఇక కన్యాదానంలో పెళ్లిళ్ల పెరయ్యగా ఎత్తుకు పై ఎత్తులో కుతంత్రాలు చేసే పాత్రలు జగదేక వీరుని కథలు రాజుగా హే రాజన్ శృంగార వీరన్ అంటూ రాజనాలతో కలిసి చేసిన హంగామా ప్రజాదరణ పొందింది. మరి వీటితో పాటు మాయారంభ, నవ్వితే నవరత్నాలు, వికారి రాముడు, పెళ్లి సందడి వంటి చిత్రాల్లో తండ్రిగా మామగా విలక్షణమైన సహాయ నటుడిగా ప్రతి పాత్రకు తన అద్భుతమైన ఉచ్చారణతో ప్రాణ ప్రతిష్ఠ చేశారు. గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం, వాచకం, అభినయం. ఈ మూడు లక్షణాలు మూర్తిభవించిన వ్యక్తి సిఎస్ఆర్ ఆంజనేయులు. సిల్వర్ స్క్రీన్ తరపున ఆ మహానటుడి అద్భుతమైన అభినయ వైభవానికి ఆయన అందించిన అమూల్యమైన కళాఖండాలకు మోకరిల్లుతూ వినమ్రపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాం. మరి రంగస్థలంపై గిరీశంగా సమాజాన్ని ఊపేసి వెండి తెరపై శకునిగా, ఉజ్జయిని మహారాజుగా, రామప్ప పంతులుగా, అప్పుల తాతాచార్యుడిగా ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసిన ఆ నట సవ్యసాచి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పలికించిన ప్రతి అక్షరం, ప్రతి హావభావం తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. సిఎస్ఆర్ గారు పోషించిన ఆ పాత్రల వైభవం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ ఒక సువర్ణ అధ్యాయం. సిఎస్ఆర్ గారు తెలుగు నాటక రంగానికి, చిత్రసీమకు చేసిన అమోఘమైన సేవలను తలుచుకుంటూ ఆయన జయంతి వేళ ఆ పవిత్ర స్మృతులకు రేడియో విష్ణు సాదర ప్రణామం చేస్తోంది. లిజనర్స్, మరింత వరకు రేడియో విష్ణు 90.4 MHz పై సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మన సిఎస్ఆర్ ఆంజనేయులు గారి జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించి కొన్ని సినీ విశేషాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫీట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
0: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
0: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
2: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
0: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
0: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
2: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
2: ఫోన్ 08816223454.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CVRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ PDM స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
2: డాక్టర్ S పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ P ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ N మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
4: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
5: దిగులు పడకురా.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి

0: తీసివేయట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

FM 90.4. శ్రోతలందరికీ నమస్కారం. ఎక్కడున్నా పువ్వు పరిమళిస్తూ విస్తరిస్తూ ఉంటుంది, ఎలా ఉన్నా ప్రతిభ గుబాళిస్తూ ఉంటుంది. బాలు పాట ప్రస్థానమే ఇందుకు నిదర్శనం. ఆయన పాట అజరామరం. ఆయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో దాగుండే ఉంటారు. తెలుగు సినీ నేపథ్య గానంలో ఘంటసాల వేసిన పునాదులపై పెద్ద కోటని నిర్మించారు బాలసుబ్రహ్మణ్యం. ముందుగా ఆయన జీవిత విశేషాలు కొన్ని మా శ్రోతల కోసం. ఎన్టీఆర్ దీక్ష చిత్రంలో మెరిసే మేఘమాలిక, ఉరుములు చాలు చాలిక అనే గీతం బాలు ఆలపించారు. ఎన్టీఆర్ కు ఆలపించిన తొలి గీతం ఇది. అప్పట్లో ఈ పాటకు మంచి ఆదరణ కూడా దక్కింది. కానీ తెరపై ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కు, ఆయన గొంతుకకు పొత్తు కుదరలేదనే విమర్శలు వచ్చాయి. తర్వాత ఏఎన్ఆర్ ఆలుమగలు చిత్రంలో ఎరక్కుపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనే పాట పాడారు. వాస్తవానికి ఈ పాట ఘంటసాలతోనే పాడించాలి. రికార్డింగ్ సమయానికి ఘంటసాల గారికి అస్వస్థతతో షూటింగ్ కోసం తాత్కాలికంగా బాలుతో పాడించారు. తీరా ఆ గీతాన్ని విన్నాక అది ఏఎన్ఆర్ స్టైల్ కి నప్పేలా లేదనిపించిందట చిత్ర బృందానికి. ఇలా ఇద్దరు అగ్ర హీరోల విషయంలో ఎదురు దెబ్బలు తగలడంతో గాయకుడుగా తన పని అయిపోయినట్లే అని అనుకున్నారట బాలసుబ్రహ్మణ్యం. అలా బాధలో ఉన్న బాలుకి చలపతిరావు ఒక సలహా ఇచ్చారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గుర్తు వేరు, ఘంటసాల స్వరం వేరు, కానీ ఘంటసాల పాడితే స్వయంగా వాళ్లే పాడుకున్నారా అన్నట్టుంటుంది. దానికి కారణం ఆయన వాళ్ల హావభావాల్ని సైతం ఒడిసి పట్టుకోవడమే. గాయకుడికి ఎంతో కొంత మిమిక్రీ తెలుసుండాలి. ఆ కళ తెలిస్తే ఎవరి పాటనైనా వాళ్ల స్టైల్లో పాడేయవచ్చు అని. ఇక అప్పటి నుండి బాలసుబ్రహ్మణ్యం ఆ ఇద్దరు హీరోల స్టైల్, మేనరిజం బాగా గమనిస్తూ వాళ్లలాగే పాడడం ప్రారంభించారట. అప్పటి నుంచి ఆయనకు తిరుగు లేకపోయింది. బాలుగారి విషయాలు కొన్నింటిని ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆయన గళ్ళ నుంచి జాలువారిన కొన్ని పాటలు విందాం. ఆణిముచ్చల కార్యక్రమంలో ముందుగా జంధ్యాల దర్శకత్వంలో 1985 ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమా బాబాయి అబ్బాయి. బాలకృష్ణ, అనిత జంటగా నటించిన ఈ చిత్రంలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన తెలుసా నీకు తెలుసా పాట వింటారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
4: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
3: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
4: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
5: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం. బాబాయి అబ్బాయి చిత్ర నుంచి పాట విన్నారు కదా, తర్వాత పాట శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా 1975 విడుదలైన సినిమా బాబు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నుంచి SP బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన నా స్నేహం పండి ప్రేమ నిండి పాట వింటారు. రచన ఆత్రేయ.

బాబు సినిమాలోంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో 1984 ఫిబ్రవరిలో విడుదలైన చిత్రం బావా మరదళ్ళు. శోభన్ బాబు, రాధిక, సుహాసిని ప్రధానంగా నటించిన ఈ చిత్రంలోంచి వెండి చందమామలు, వేయి తీపి రాత్రులు పాట మీకోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారామా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622345. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. కార్యక్రమంలో మీరు వినబోయే తర్వాత పాట కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో 1976 అక్టోబర్ లో విడుదలైన చిత్రం భలే దొంగలు. కృష్ణ మంజుల జంటగా నటించిన ఈ చిత్రంలోంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన అందమైన చిన్నవాడు కలిగిన పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం సత్యం.

భలే దొంగలు చిత్రం నుంచి చక్కని పాట విన్నారు కదా. కార్యక్రమంలో చివరగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ విజయశాంతి జంటగా నటించిన సినిమా భార్గవరాముడు. 1987 జనవరిలో విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆనందో బ్రహ్మ అనురాగం.

0: శ్రోతలందరూ, ఇంతవరకు ఆణిముచ్చలు కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన పాటలు, ఆయన జీవిత విశేషాలు కొన్ని విన్నాం కదా. రేపు ప్రసారమయ్యే ఆణిముచ్చలు కార్యక్రమంలో మరికొన్ని బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలతో పాటు ఆయన పాడిన పాటలు విందాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఆణిముచ్చలు కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్

0: FM 90.4.
1: హలో లిస్నర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే ఉదయ. వెల్కమ్ టు మహిళ లిస్నర్స్. సాధారణ జలుబులు, జ్వరానికే చాలా మంది బెంబేలెత్తుతారు. కాలు తీసి బయట పెట్టడానికి కూడా జంకుతారు. అలాంటిది ఒకటి కాదు రెండు సార్లు మూత్రపిండాల మార్పిడి జరిగిన ఆత్మస్థైర్యంతో అంటార్కిటికా సర్కిల్ ను దాటి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు స్నేహ భూపతిరాజు. మరి అంటార్క్టికా సర్కిల్ను దాటడానికి ఈవిడ ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది ఈరోజు మహిళలో తెలుసుకుందాం. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దరిదాపుల వరకు వెళ్ళొచ్చాను, ఇంకొక పూటలో లక్ష్యాన్ని చేరుకుంటాను అనుకున్న సమయంలో వాతావరణ అనుకూలించక తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి రావాల్సి వచ్చింది. అది ఒకటి కాదు రెండు సార్లు. వైఫల్యాలతో యుద్ధం చేయడం నాకు కొత్తేమీ కాదు. ఊహ తెలిసిన నాటి నుంచి విధితో నిత్య పోరాటం నా జీవితంలో భాగమైంది. ఈసారి అలా కాదని ఖర్చుతో కూడుకున్న మరొక సాహస యాత్రకు బయలుదేరాను. అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్ట సవాళ్లతో కూడిన 10 రోజుల సాహస యాత్ర దిగ్విజయమైంది. సముద్ర మార్గాన భీకరమైన అలలు గాలులకు వెరవకుండా అంటార్కిటిక్ సర్కిల్ను దాటి డీటెయిల్ ఐలాండ్ పై అడుగు పెట్టగలిగాను. పర్వతారోహణ ఇవాళ రేపు సహజమే కదా, మరి నా యాత్రలో వింతేముంది అని అనుకుంటున్నారేమో. నాకు మాత్రం ఈ ప్రయాణం కేవలం సాహసం మాత్రమే కాదు, అతిపెద్ద విజయం కూడా. ఎందుకంటే 2 సార్లు మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకున్న ఓ వ్యక్తి దేశాలు కాదు ఖండాలు దాటి పర్వతాలు అధిరోహించడం అసాధారణమే కదా. మాది సంపన్నుల కుటుంబం. మా తాతయ్య బీవీఎస్ రాజుగారు రాజమండ్రిలో పేరున్న వైద్యుడు, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వ్యవస్థాపకుడు ఏవీఎస్ రాజుగారు కూడా నాకు తాతగారే. గొప్ప ఇంట పుట్టిన నేను అదృష్టవంతురాల్నే. కాకపోతే అంత సాఫీగా సాగితే జీవితానికి అర్థమేముంటుంది? అమెరికాలో పుట్టిన నాకు 3 ఏళ్ల వయసులో గొంతు ఇన్ఫెక్షన్ వచ్చింది. అది కాస్త కొద్ది రోజుల్లోనే మూత్రపిండాలకు పాకింది. దాన్నే నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటారట. 2 మూత్రపిండాలు ఫెయిల్ అయ్యాయి. 2 సార్లు డయాలసిస్ తప్పనిసరి అయ్యింది. ఆడుతూ పాడుతూ స్కూల్కు వెళ్లాల్సిన వయసులో హాస్పిటల్ చుట్టూ తిరిగాం. ఎమర్జెన్సీ వార్డు నాకు తరగతి గది. ఆయాలు నర్సులే నాకు స్నేహితులు. పూటకు 10 మాత్రలేమో

భారతదేశంలోనే మొట్టమొదట నాకే అనుకుంటా. భగవంతుడి రాతను సైతం మార్చే శక్తి డాక్టర్లకు మాత్రమే సొంతమని స్వీయ అనుభవం ద్వారా గ్రహించిన నేను పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలనుకున్నాను. అంత ఒత్తిడి మంచిది కాదని ఇంట్లో వాళ్ళు వద్దని వారించారు. నా మనసుకు నేను నచ్చ చెప్పుకొని బెంగళూరులోని ఓ పెద్ద కాలేజీలో బీబీఎం కోర్సులో చేరాను. జీవితమంతా సాఫీగా ముందుకు వెళ్తుంది, ఇంకేమీ పర్వాలేదు అనుకుంటున్న సమయంలో మళ్ళీ పెద్ద కుదుపు. దోమకాటు వల్ల సెలబ్రియల్ మలేరియా వచ్చింది, కిడ్నీ ఫెయిల్యూర్ అన్నారు డాక్టర్లు. మళ్ళీ కొన్నాళ్ళు డయాలసిస్ తప్పలేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా బెంగళూరులోని ఓ పెద్ద హాస్పిటల్లో రెండోసారి అంటే 2013లో నాకు కిడ్నీ మార్పిడి జరిగింది. చికిత్స సమయంలో స్టెరాయిడ్స్ వాడడం వల్ల సహజంగానే బరువు పెరుగుతాం. బరువును సమతుల్యం చేసుకోవడం కోసం రోజువారీ జీవితంలో వ్యాయామం, యోగా తప్పనిసరి చేసుకుంటున్నాను. అప్పుడే క్యాన్సర్ను జయించిన వాళ్ళు, దివ్యాంగులు పర్వతారోహణ చేస్తున్న వార్తలు చదివి స్ఫూర్తి పొందాను. మరి మూత్రపిండాల మార్పిడి చేసుకున్న వారెవరైనా ఇలాంటి సాహసయాత్రలు పూర్తి చేసిన దాఖలున్నాయా అని శోధిస్తే చాలా చాలా తక్కువ అని తెలిసింది. అప్పుడే అనుకున్నాను పర్వతాలను అధిరోహించాలని. మనాలి నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని రోతన్ పాస్ పర్వత మార్గం ప్రయాణమే నాలో పర్వతారోహణ ఆసక్తి కలిగించింది. తర్వాత ఉత్తరాఖండ్లో ట్రెక్కింగ్కు వెళ్ళాను. కలాపత్థర్, కాశ్మీర్ గ్రేట్ లేక్స్ యాత్రలు విజయవంతంగా పూర్తి చేశాను. అప్పుడు నా మీద నాకు మరింత నమ్మకం కలిగింది. 7 ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాలన్న ఆలోచన నాలో మొదలైంది. అత్యంత కఠినమైన చాదర్ ట్రెక్కింగ్కు బయలుదేరాను. రోజుకు 7 నుంచి 8 గంటలకు పైగా మంచు పర్వతాల మీద నడుస్తూ 10 రోజులు సాఫీగానే ప్రయాణం సాగింది. ఇక ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరడానికి ఒక్కరోజుందనగా వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ సాయంతో మమ్మల్ని వెనక్కు తీసుకెళ్లారు. ఇది వరకు కూడా ఇలానే జరిగింది. ఎవరెస్ట్ ఎక్కలేనేమో అని నాలో నేను బాధపడ్డాను. అయినా ఆగిపోకూడదని బలంగా అనుకున్నాను. అంటార్క్టికా ప్రయాణం అసాధారణమని తెలిసినా వెళ్లాలని నిశ్చయించుకున్నాను. దక్షిణ అమెరికాలోని ఉషువాయా నుంచి గతేడాది డిసెంబర్17న యాత్ర ప్రారంభమైంది. ప్రమాదకరమైన డ్రేక్ పాసేజ్ దాటి అంటార్క్టికా చేరుకున్నాం. క్రూజ్ ప్రయాణంలో భయంకరమైన అలల తాకిడి వల్ల కుదుపులతో బాగా ఇబ్బందులు పడ్డాను. సీ సిక్నెస్ వల్ల కడుపులో వికారం, వాంతులు, మింగిన మాత్రలు బయటకు వస్తాయేమో అన్న ఆందోళనతో 2 రోజులు తీవ్ర అవస్థలు ఎదురైనా వాటన్నిటినీ తట్టుకున్నాను. ఒకవేళ అత్యవసర పరిస్థితి తలెత్తిన హెలికాప్టర్ ఎమర్జెన్సీ లాంటి సౌకర్యాలు, వైద్యులు అందుబాటులో ఉన్న క్రూజ్నే ముందు జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాను. గడ్డకట్టే చలిలో వాతావరణం ఏమాత్రం సానుకూలంగా లేని పరిస్థితుల్లో అంటార్క్టికా సర్కిల్ను దాటి డీటెయిల్ ఐలాండ్పై అడుగు పెట్టడం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప మధురానుభూతి. ఈ మధ్యకాలంలో ఆత్మహత్యల వార్తలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి. కన్నంత మాత్రాన్న పిల్లల జీవితంపై కూడా తమకే సర్వాధికారాలున్నట్టు కొంతమంది తల్లిదండ్రులు అభం శుభం తెలియని చిన్నారుల ఉసురు కూడా తీస్తున్నారు. చనిపోవాలన్న ఆలోచన మనసులో మొదలైన వెంటనే దగ్గర్లోని క్యాన్సర్ హాస్పిటల్ ICU వార్డులోకి వెళ్ళి 1-2 నిమిషాలు గమనించండి. బ్రతకడం కోసం విధితో పోరాడుతున్న ఎంతో మంది ధీమంతులు కనిపిస్తారు. జీవితం విలువ ఏమిటో మాకు బాగా తెలుసు. ఆత్మవిశ్వాసంతో కాల పరీక్షకు నెగ్గి నిలిచిన మాలాంటి వాళ్ళు కోకొల్లులు. ఆత్మహత్య వల్ల అవయవదానం చేసే గొప్ప అవకాశాన్ని కోల్పోతారు. మనం మరణించిన ఇతరులకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించాలంటే మాత్రం జీవితాన్ని అమితంగా ప్రేమించండి. చనిపోవాలన్న ఆలోచనను చంపేయండి, అవయవదానం చేయండి. విధి పరీక్షల్లో నన్ను విజేతగా నిలిపింది నా కుటుంబమే. ముఖ్యంగా మా అమ్మ రాత్రింబవళ్ళు నా వెంటే ఉన్నారు. నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మాది చాలా పెద్ద కుటుంబం. అమ్మ తోబుట్టువులు, నాన్న తోబుట్టువులు, నా కజిన్స్ అందరూ నన్ను ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూడలేదు. అందుకు కారణం కూడా డాక్టర్ శాస్త్రి గారు సూచనలు, సలహాలే. బహుశా నన్ను మిగతా పిల్లల్లాగే పెంచడం వల్లేమో ఇంత ధైర్యంగా ప్రయాణాలు చేస్తున్నాను. ప్రస్తుతం నేను నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగం డిప్యూటీ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అవరోధాలను సైతం అనుకూలంగా మార్చుకొని ముందుకెళ్లడమే జీవితం.
ఇదే నేను తెలుసు.

ఉన్నది. మూత్రపిండాలు మార్పిడి చేసినంత మాత్రాన గాజు బొమ్మల ఇంటికే పరిమితం కానక్కర్లేదు. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. సో లిసనర్స్, మరి ఈరోజు మహిళలో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: అనేకముల ల్యాప్టాప్ డెస్క్టాప్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ

0: మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిసనర్స్. ఈ మధ్య ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను కలిపి జ్యూసులు చేసి తాగుతున్నారు. వీటితో శరీరం డీటాక్సిఫై అవుతుందని చెబుతున్నారు. అసలు దీని ప్రయోజనాలేంటి, అన్ని వయసుల వారు ఇవి తాగొచ్చు అనే విషయాల గురించి ఈరోజు మహిళలో తెలుసుకుందాం. ఆహారంపై ఆసక్తి పెరగడం, కావలసిన పోషకాలన్నీ సులువుగా పొందగలమనే ఆలోచనతో పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి కలిపి చేసిన జ్యూసులు తాగుతున్నారు. సాధారణంగా కూరగాయలు, ఆకుకూరలు వంటి వాటిని వేడి చేయకపోవడం, నూనె, మసాలా, ఉప్పు వంటివి వాడకపోవడం వల్ల విటమిన్ సి, ఎంజైమ్లు తగినంతగా లభిస్తాయి. అయితే దీని ప్రభావం వ్యక్తిగతంగా వారి జీవన పరిస్థితులు, ఆరోగ్య స్థితి వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో విరేచనాలు, కడుపుబ్బరం వంటివి తలెత్తే అవకాశం ఉంది. దీనికి తోడు సరైన పరిశుభ్రత పాటించకపోతే వాటిలోని రసాయనాలు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి మరికొన్ని అనారోగ్యాలకు కారణం కావచ్చు. అలా కాకూడదంటే వాటిని ఉప్పు నీటిలో హై ప్రెషర్ వాటర్ కింద పెట్టి కడగాలి. కొద్దిగా ఉడికించి సూప్లా కూడా తీసుకోవచ్చు. అయితే రోజు ఒకే రకం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లని తీసుకోకూడదు. ఏమైనా సమస్యలు ఎదురైతే వైద్యుల్ని సంప్రదించండి. లిసనర్స్, ఖరీదైన క్రీమ్లెన్నో వాడుతూ స్కిన్ కేర్ రొటీన్ని తప్పకుండా అనుసరిస్తున్నా ప్రయోజనాలు ఏమీ లేవు అనిపిస్తుందా? అయితే స్కిన్ని కాస్త రీసెట్ చేయండి, ఇది ఇప్పుడు ట్రెండ్. స్కిన్ రీసెట్, దీన్నే స్కిన్ డీటాక్స్ అనొచ్చు. అంటే క్లెన్సర్, టోనర్, సీరం, మాయిశ్చరైజర్, స్కిన్ కేర్ రొటీన్ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పారంటూ బోలెడు క్రీమ్లు ఒకదాని తర్వాత ఒకటి రాసుకుంటూ వెళ్తున్నారు కదా. 6 నుండి 10 వరకు ఉత్పత్తులను రాసేవారు ఉన్నారంటోంది ఓ బ్యూటీ అధ్యయనం. ఏదైతేనేం, ఈ తీరుకు కొన్ని రోజులు ఫుల్ స్టాప్ పెట్టడమే రీసెట్ ట్రెండ్. అంటే ఏ క్రీము రాయకుండా వదలాలా అంటే అది తప్పేనట. అలా చేస్తే మరింత నష్టం ఎదురయ్యే ప్రమాదం. కాబట్టి సింపుల్ రొటీన్ని కొనసాగించాలి. అంటే క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్లు మాత్రమే వాడాలి. అది కూడా 6 నుండి 8 వారాలు కొనసాగించాలి. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట. ఎన్ని క్రీములు రాస్తున్నా ముఖం నిర్జీవంగా మారడం, తరచూ యాక్నే, ఎర్రపడడం, పొడిబారడం వంటివి కనిపిస్తుంటే రీసెట్ చేయాలని అర్థం. ఆ సమయంలో విటమిన్ సి, ఏహెచ్ఏ, బిహెచ్ఏ వంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి కాకుండా సాదా ఉత్పత్తులనే వాడాలి. ఈ ప్రక్రియ రసాయనాల ప్రభావం నుంచి చర్మానికి కొంత విశ్రాంతినిస్తుంది. దీంతో ఒక రకంగా ఊపిరి పీల్చుకున్నట్లు అవుతుంది, సహజ మార్పులకు లోనవుతుంది. తర్వాత నచ్చిన ఉత్పత్తులను పరిచయం చేస్తే మార్పు త్వరగా కనిపిస్తుంది. అలా 2 రకాలుగా లాభం అన్నమాట. ఈ రీసెట్ ట్రెండ్ ప్రయత్నిస్తారా మరి? సో లిసనర్స్, మరి ఈరోజు మహిళలో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, JP రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్, హోమియో.

0: కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. సొలిసినర్స్, మరి ఈ రోజు మహిళలో కేసరి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి ఈ కేసరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే, లావుగా ఉండే గోధుమ రవ్వ 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, చక్కెర లేదా బెల్లం తరుగు 1 1/2 కప్పు, వేడి నీళ్లు 3 కప్పులు, జీడిపప్పు పలుకులు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 చెంచా. మరి కేసరి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా? స్టవ్ మీద కడాయిని పెట్టి చెంచా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ పలుకుల్ని వేయించుకొని విడిగా తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో 1/2 కప్పు నెయ్యి వేసి గోధుమ రవ్వను దోరగా వేయించుకోవాలి. రవ్వ రంగు మారుతున్నప్పుడు వేడి నీళ్లు పోసి స్టవ్ని సిమ్లో పెట్టాలి. రవ్వ బాగా ఉడికాక చక్కెర లేదా బెల్లం తరుగు వేసి కలిపి మరో చెంచా నెయ్యి, యాలకుల పొడి వేయాలి. మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. కేసరి చిక్కగా అవుతున్నప్పుడు వేయించుకున్న కిస్మిస్, జీడిపప్పు పలుకులు, మిగిలిన నెయ్యి వేసి బాగా కలిపి దింపేయాలి. అంతే అండి, మనకు కావలసిన కేసరి రెడీ అయిపోతుంది. సో లిసనర్స్, మరి ఇదండి ఈనాటి మహిళా కార్యక్రమం. తిరిగి ప్రసారం అయ్యే మహిళలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఉదయా.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: FM 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. మన ఆరోగ్యమే మన సొంత ధనమని అంటారు, కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధించిన చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. కిడ్నీ జబ్బులంటే ఎవరో పెద్దలకు ఎప్పుడో వృద్ధాప్యంలో వస్తాయని అనుకోవడం సహజమే, కానీ నిజానికి మూత్రపిండాల సమస్యలు పిల్లలకు కూడా రావచ్చండి, పుట్టుకతో కూడా రావచ్చు. కొన్ని సమస్యలైతే పిండ దశలోనే ఆరంభం కావచ్చు. ఇలాంటి సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కిడ్నీలకు నీరు పట్టడం. పిల్లల్లో ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ముందే గుర్తించి చికిత్స చేయించడం చాలా అవసరం. మన శరీరం ఒక భారీ కర్మాగారం. ఇందులో నిరంతరం రకరకాల జీవక్రియలు జరిగిపోతూనే ఉంటాయి. ఈ క్రమంలో శరీరంలో ఎన్నో రకాల మలినాలు కూడా తయారవుతుంటాయి. వీటిని బయటకు పంపించడంలో 3 అవయవాలు కీలక పాత్ర పోషిస్తుంటాయండి. అవి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు మరియు చర్మం. ఈ 3 ముఖ్యమైన విసర్జన అవయవాలు. మళ్ళీ వీటిలో కూడా 90% మలినాలను విసర్జించేది మూత్రపిండం.

చేయాలి. ఇవి సజావుగా పనిచేస్తుంటేనే మిగతా శరీర వ్యవస్థలన్నీ సమర్థంగా ఉంటాయి. అందుకే వీటికి అంత ప్రాముఖ్యం ఉంటుంది. మనందరం గుండెకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటాం. తరచూ మై స్వీట్ హార్ట్, లవ్లీ హార్ట్ అంటుంటాం, కానీ మన గుండె అంత సమర్థంగా పనిచేయాలన్నా మూత్రపిండాలు కీలకమే. ఉదాహరణకు మనం ఇంటి నుంచి, పరిసరాల నుంచి చెత్త చెదారం మలినాలను తొలగించకుండా ఉండిపోతే ఏమవుతుంది? కొద్ది గంటల్లోనే మన ఇంట్లో అంతా దుర్వాసన వస్తుంది. అలాగే మన శరీరం కూడా విసర్జన వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోతే నానా రుగ్మతల పాలవుతుంది. అందుకే మూత్రపిండాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా పసికందుల్లో చిన్నపిల్లల్లో వచ్చే మూత్ర సమస్యలను త్వరగా గుర్తించడం, వెంటనే వాటిని చక్కదిద్దడం చాలా అవసరమండి. ఓకే లిజనర్స్, విన్నారు కదా? ఇప్పుడు మరి పిల్లల్లో తలెత్తే మూత్రపిండ సమస్యల గురించి తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్, ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చినామిరం, భీమవరం.
1: ఫోన్ 0881622354.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. పిల్లలకు పుట్టుకతో వచ్చే రుగ్మతల్లో మూత్రపిండాలకు సంబంధించినవి కూడా ఎక్కువగానే కనబడుతూ ఉంటాయి. కొందరు పిల్లలకు అసలు గర్భంలోనే మూత్రపిండాలు తయారవ్వకపోవచ్చు. పుట్టుకతో ఒకవైపు లేదా రెండు వైపులా మూత్రపిండాలు ఉండకపోవచ్చు. దీన్నే రీనల్ ఏజినెసిస్ అంటారు. ప్రతి 1000 మంది పిల్లల్లో ఒకరు ఒక కిడ్నీ లేకుండా పుట్టచ్చు. కానీ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా ధైర్యంగా ఉండటం అవసరం. ఒక్క మూత్రపిండం ఉన్నా అది సజావుగా పనిచేస్తుంటే సాధారణ జీవితం గడపచ్చు. కాకపోతే ఆ ఉన్న ఒక మూత్రపిండం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి వారు నొప్పుల మాత్రలు అంటే పెయిన్ కిల్లర్స్ వంటివి వైద్యుల సలహా లేకుండా అస్సలు తీసుకోకూడదు. అలాగే పుట్టుకతో వచ్చే కిడ్నీ సమస్యల్లో కిడ్నీల్లో నీటి తిత్తులు ఏర్పడడం, వాటి కారణంగా మూత్రపిండాలు సరిగ్గా తయారవ్వకపోవడం, డిన్ ప్లాస్టిక్ కిడ్నీ, సిస్ట్ డిసీజ్ ఆఫ్ కిడ్నీ కూడా తరచుగా చూసేవే. రెండిట్లోని మూత్రపిండం సరిగ్గా ఏర్పడదు, కాబట్టి మూత్ర విసర్జన కూడా సరిగ్గా అవదు. మూత్రపిండాల్లో పెద్ద పెద్ద నీటి తిత్తుల్లాంటివి తయారవడం వల్ల కడుపులో ఒక కణితిలా ఏర్పడుతుంది. పసిబిడ్డల కడుపులో గడ్డ ఏర్పడడానికి 2 అతి ముఖ్య కారణం ఇది. చూడడానికి ఇది మూత్రపిండాల్లో నీరు చేరినట్టుగా కూడా కనిపెడుతుంది. దీన్నే హైడ్రోనెఫ్రోసిస్ అని అంటారు. ఇక్కడ ముఖ్యంగా ఒక తిత్తికి మరో తిత్తికి మధ్య సంబంధాలు ఉండవు. మూత్రపిండం, మూత్రనాళం కలిసే ప్రాంతం, మూత్రనాళం సరిగ్గా ఏర్పాటు కావు, కాబట్టి మూత్రం బయటికి రాలేదు. దీనివల్ల రక్తపోటు కావచ్చు. దీనికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు. కాబట్టి ఇలాంటి సమస్య ఉంటే దాన్ని వెంటనే గుర్తించి ఆ మూత్రపిండాన్ని తీసేయడం ముఖ్యం. అలాగే తిత్తులు వచ్చే సమస్యల్లో 2 ముఖ్యమైనది పాలిసిస్ట్ కిడ్నీ. ఇది క్రోమోజోమ్ల సమస్య వల్ల జన్యుపరంగా వస్తుంది. ఇది కూడా పొత్తి కడుపులో కంతిలా తగులుతుంది. దీనివల్ల రక్తపోటు కూడా పెరుగుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే మరణించే అవకాశాలు కూడా చాలానే ఉంటాయి. కిడ్నీల్లో ఇటువంటి తిత్తులుంటే కాలేయంలో కూడా తిత్తులు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా. ఇప్పుడు మరి హైడ్రోనెఫ్రోసిస్ లక్షణాలు, వాటికి కారణాలు తెలుసుకోబోయే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: మీ పిల్లలు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో గమనించండి. వారికి సైబర్ భద్రత గురించి నేర్పించండి. రేపటి పౌరులను రక్షించుకుందాం.
1: డిజిటల్ ఇండియా అంటే కేవలం వాడటం కాదు, సురక్షితంగా వాడటం. సురక్షితమైన డిజిటల్ ప్రయాణాన్ని సాగిద్దాం. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇప్పుడు మనం హైడ్రోనెఫ్రోసిస్ లక్షణాల గురించి అయితే తెలుసుకుందాం. దీన్ని చాలా సార్లు తల్లి గాని వైద్యులు గాని గుర్తిస్తారు. దగ్గు, జ్వరం వంటి సమస్యలతో వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు సాధారణ పరీక్షలు చేస్తే ఇది బయటపడుతుంది. కడుపులో గట్టిగా కంతిలా తగులుతూ ఉంటుంది. బిడ్డకు స్నానం చేయించినప్పుడు తల్లి పొట్టరుద్దుతుంటే కడుపులో ఏదో గడ్డలా ఉందని అనుమానించి వైద్యుల వద్దకు తీసుకువెళుతూ ఉంటారు. ఇక కడుపు నొప్పి కూడా వస్తుంది. సాధారణంగా 4 నుంచి 5 ఏళ్ల పిల్లల్లో మూత్రపిండాల సమస్య నొప్పితో బాధపడుతుంటాయి. ఈ నొప్పి బొడ్డు చుట్టూ లేదా బొడ్డుకి కాస్త దూరంగా వస్తుంది. నొప్పి తీవ్రంగా కాకుండా ఓ మోస్తారుగా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి నొప్పి రాత్రులు వస్తుంటే తప్పక వైద్యుల్ని సంప్రదించాలి. ఇక మూత్రంలో రక్తం కనబడుతుంది. మూత్రపిండం వాచి ఉండటం వల్ల దాని మీద కొద్దిగా ఒత్తిడి పడినా, చిన్న దెబ్బ తగిలినా రక్తం వస్తుంది. తరచుగా ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. నొప్పికి కారణం ఏమిటన్నది తెలుసుకునేందుకు ఎక్స్రే తీస్తే కొందరిలో కిడ్నీలో రాళ్లు కూడా కనబడుతూ ఉంటాయి. ఈ రాళ్లు కూడా మూత్రానికి అవరోధంగా తయారై హైడ్రోనెఫ్రోసిస్ కు కారణం కావచ్చు. ఓకే లిజనర్స్, ఇప్పుడు మనం కారణాలు తెలుసుకుందాం. పుట్టుకతోనే పైన

నుండి అదనంగా లేదా అసహజంగా రక్తనాళాలు మూత్రనాళాల మీద ఒత్తిడి పెరగడం వల్ల మూత్రం బయటకు పోకుండా ఆగిపోయి సమస్య తలెత్తచ్చు. నాళాలు వంకరైపోవడం, అతుక్కుపోవడం వల్ల కూడా మూత్రం బయటికి రాదు. వీటితో పాటు ధమనులు, సిరలు సరిగ్గా ఏర్పడక ఒకటికొకటి కలుసుకుని కూడా మూత్రం రాకుండా చేస్తాయి. మూత్రనాళంలోని సున్నిత కండరాలు ఉండాల్సినన్ని ఉండకుండా తక్కువగా ఉంటే ఆ ప్రాంతం క్రమబద్ధంగా ఒదిగి ఉండదు. అందువల్ల వృక్క ద్రోణి ఆకృతి చెడిపోయి గరాటులా వంపుగా వాలుగా ఉండదు. దీంతో లోపల మూత్రం తయారైనా కూడా అది సరిగ్గా బయటికి రాదు. దీనికి ఫలితంగా అక్కడ మూత్రం చేరి మూత్రపిండం లావుగా అయ్యి హైడ్రోనెఫ్రోసిస్ వస్తుంది. మూత్రనాళంలో పిలకలు, ముడతలు ఉండొచ్చు. కారణమేదైనా ఇలా మూత్రం లోపలే ఉండిపోవడం వల్ల ఆ ఒత్తిడికి మూత్రపిండాల లోపల కీలకమైన వడపోత పనిచేస్తుండే సున్నిత భాగం దెబ్బతింటుంది. దీంతో వడపోత సరిగ్గా జరగక కిడ్నీ వైఫల్యం వస్తుంది. ఓకే లిజనర్స్, ఇప్పుడు మనం దీనికి చికిత్స ఎలాగో తెలుసుకుందాం. పుట్టిన పిల్లల్లో హైడ్రోనెఫ్రోసిస్ ఉన్నట్టు గుర్తిస్తే ముందు మూత్ర విసర్జన ఎంతో కొంత మెరుగయ్యేలా చూడడం అవసరం. మూత్రపిండం పనితీరును మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తారు. బిడ్డకు ఎటువంటి లక్షణాలు, బాధలు లేకపోతే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా మూత్రపిండాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. తరచుగా పొత్తి కడుపు, అల్ట్రాసౌండ్ పరీక్ష మాత్రం చేసి చూస్తూ ఉంటారు. ఒకవేళ రోగి పరిస్థితి బాగాలేకపోతే కిడ్నీ దెబ్బ తినకుండా చూసేందుకు మూత్రాన్ని మళ్లించే నెఫ్రోస్టమీ ప్రక్రియనైతే చేస్తారు. దీనిలో నేరుగా వృక్కధూనిలోకి చిన్న గొట్టాన్ని ప్రవేశపెట్టి మూత్రం బయటికి వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత కూడా తరచుగా కిడ్నీ పనితీరు పరీక్షలు చేస్తూ పనితీరు మెరుగైనప్పుడు పొత్తి కడుపు తెరిచి గాని లేదా ఎండోస్కోపీ ద్వారా గాని ఆపరేషన్ చేసి లోపాన్ని సరిచేస్తారు. ఓకే లిజనర్స్, విన్నారు కదా, ఈ రోజు మనం కిడ్నీల గురించి అయితే తెలుసుకుందాం. నేటి సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురాలని మనసారా ఆశిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్, స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

FM 90.4. దాణా కొరకు అజోలా పెంపకం

చాలా మంది రైతులు తమ కుటుంబాలని పోషించుకోవడానికి పశువులని చేపలని పెంచుతారు. కానీ తక్కువ భూమి ఉండటంతో వారి పశువులకి సరిపోయేంత ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. కాన్సన్ట్రేట్ ఫీడ్లో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. అది మాంసం, పాలు, గ్రుడ్లు, చేపల ఉత్పత్తిని పెంచుతుంది, కానీ ఖరీదైనది. అదృష్టవశాత్తు చెరువు నీటిలో తేలుతూ చాలా త్వరగా పెరిగే అజోలా అనే చిన్న మొక్క ఒకటి ఉంది. అజోలా గాలి నుంచి నత్రజనిని సేకరించి తన ఆకుల్లో నిల్వ చేసుకుంటుంది. ధాన్యాలు, పచ్చని దాణాలో కన్నా ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణం వల్లనే గాక చిన్న జాగాలో సులువుగా వేగంగా పెరుగుతుంది కాబట్టి అజోలా దాణాకి ఒక మంచి అదనపు చేర్పు అవుతుంది. అజోలా నత్రజనిని సేకరిస్తుంది కాబట్టి చక్కటి ఎరువు కూడా. అజోలా సాగు గురించి నేర్చుకునే ముందు దాని లాభాల గురించి దక్షిణ భారతదేశం

0: దేశంలోని తమిళనాడుకు చెందిన కొందరు రైతులు చెప్పేది విందాం. అజోలాలో ప్రోటీన్లు ఎక్కువ, నూనె పిప్పి కన్నా చవకగా తేలికగా దొరుకుతుంది కాబట్టి పచ్చి తగ్గుతుంది. అజోలాలో ప్రోటీన్లు ఎక్కువ, ముఖ్యంగా ఆవులకి తేలికగా అరుగుతుంది. అది దాణా మాత్రమే కాదు, జైవిక ఎరువు కూడా. అజోలా గాలి నుంచి నత్రజనిని సేకరిస్తుంది, పొలంలో వాడినప్పుడు పంట పెరగడానికి ఆ నత్రజనిని అందిస్తుంది.
1: నైట్రోజన్ ఉరించి పైరుకు కొడుకుది.
0: ఒక తివాచీల అజోలా పెరిగి ఎండని అడ్డుకుంటుంది, దాంతో వరి పొలంలో ఉండే చిన్న కలుపు మొక్కలు పెరగవు. అజోలా తేలుతూ వారంలో రెండింతలు అయ్యే మొక్క. అది చాలా వేగంగా పెరుగుతుంది కాబట్టి మాకు దాణా ఎరువు త్వరగా అందుతాయి. రైతులు అజోలాను పెంచడం చాలా తేలిక. దానివల్ల మాకు దాణాకి ఎరువులకి అయ్యే ఖర్చులు తగ్గుతాయి.
1: ఎలా వ్యవసాయం ఇది చేయదా ఉర చెలవు కట్టుపడతలాం, తీవన చెలవు కొరకెలాం.
0: నేల మీద పెరిగే అనేక మొక్కల్లా కాకుండా అజోలా నీళ్ల మీద తేలుతూ చిన్న చిన్న వేళ్లు కలిగి ఉంటుంది. నీళ్లు లేకపోతే అజోలా తొందరగా చనిపోతుంది, కాబట్టి ఎప్పుడూ నీళ్లుండాలి. ఇప్పుడు అజోలాని ఎలా పెంచాలో చూద్దాం. ఇరుగు పొరుగు రైతుల నుంచి గాని మీ స్థానిక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నుంచి గాని అజోలా మొక్కలు తెచ్చుకోవచ్చు. కొన్ని వ్యవసాయ పరిశోధనా సంస్థలు, శిక్షణా కేంద్రాలు కూడా అజోలాని సరఫరా చేస్తాయి. నీళ్లతో సహా దాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో తేలికగా ఇంటికి తీసుకువెళ్లవచ్చు. అజోలా చెరువు తయారీకి పాక్షికంగా నీడపడే చోటుని ఎంచుకోవాలి.
1: ఇంత అజోలాకు ముఖ్యమా 30% సన్లైట్ పోదు.
0: అజోలాకి కనీసం 30% ఎండ కావాలి. ఎక్కువ ఎండ అజోలాని చంపేస్తుంది. ఒక చెట్టు కింద అజోలాని పెంచితే నీడ కోసం వేరే ఏమీ కట్టక్కర్లేదు.
1: ఒక మరత్ అడియిల ఇది నామ చెయ్యం పోదు. అదికి తేవయాన నిడలం కడచడం, తేవయాన వెలిచమం కడచడం.
0: అయితే చింత చెట్టు కింద అజోలాని పెంచకూడదు, దాని క్రింద అది సరిగ్గా పెరగదు. మీరు ప్రతి సంవత్సరము అజోలాని పెంచాలంటే చిన్న కాంక్రీట్ ట్యాంకులు కట్టవచ్చు. చాలా ఏళ్ల క్రితం కేవలం ఒక ప్లాస్టిక్ షీట్ని వాడి అజోలాని పెంచడం ఎలా మొదలుపెట్టారో వీరాస్వామి గారు మనకి చూపబోతున్నారు. మీకు కావలసిన దాణా మోతాదుని బట్టి కొలను సైజుని నిర్ధారణ చేసుకోవచ్చు. కొలను కోసం మట్టిని తవ్వి నేలని చదును చెయ్యాలి. వీరాస్వామి గారి భూమి ఇసుక వంటిది కాబట్టి నీళ్లు అందులోకి ఇంకిపోకుండా తవ్విన చోట ఆయన ఒక ప్లాస్టిక్ షీట్ని పరుస్తున్నారు. కొలను కనీసం 20 సెంటీమీటర్ల లోతు ఉండేట్లు చూసుకోండి. ఒకవైపు చిల్లు ఉన్న పాత ప్లాస్టిక్ షీట్ని వీరాస్వామి మళ్లీ వాడుతున్నారు. నీళ్లు కారిపోకుండా ఆయన షీట్ని కొద్దిగా మడిచారు. తవ్విన మట్టిని షీట్ మీద ఒక పొరలా పరవాలి. మట్టి విడిపోవడానికి కొద్దిగా నీళ్లు పోయాలి. ఒక గమేళాతో కంపోస్ట్ని తెచ్చి పోషకాలు అందించడానికి దాన్ని సమంగా చల్లండి. మీ అజోలా దాణాలో చీరతగని తేలుతూ ఉండే మొక్కల్ని తొలగించాలి. అజోలా బాగా పెరగడానికి భాస్వరం అవసరం. భాస్వరం అందించడానికి రాతి భాస్వరాన్ని గాని వర్మీ కంపోస్ట్ని గాని వాడవచ్చు. ఇక్కడ వీరాస్వామి అరగమేళాడు వర్మీ కంపోస్ట్ని నీళ్లలో సమానంగా కలుపుతున్నారు. లభ్యమవుతున్న పోషకాలని పెంచడానికి పేడ మిశ్రమాన్ని కూడా కలిపితే అజోలా త్వరగా పెరగగలదు.

0: పేడ మిశ్రమం కనీసం కొద్ది రోజుల ముందరిదై ఉండాలి. తర్వాత కొలను లోతు 10 సెంటీమీటర్లకి చేరేలా నీళ్లు నింపాలి. ఇది అజోల మొక్కల కురస వేళ్లు స్వేచ్ఛగా తేలడానికి దోహదం చేస్తుంది. దినుసులు స్థిరపడేందుకు కొలనుని 2 నుంచి 3 రోజులు వదిలిపెట్టాలి. ప్రతిరోజు తేలుతున్న మొక్కల్ని తొలగిస్తే నీటి ఉపరితలం మీద అజోల స్వేచ్ఛగా పెరగడానికి తోడ్పడుతుంది. మూడు రోజుల తర్వాత గుప్పెడు అజోలాని కొలనులో వదలాలి. చేతులతో దాన్ని మృదువుగా ముక్కలు చేస్తే అది త్వరగా పెరుగుతుంది. రెండు వారాల తర్వాత కొలను అజోలాతో నిండిపోతుంది. ఇక మీరు దాన్ని కోయవచ్చు. మీటర్ వెడల్పు 2 మీటర్ల పొడవు ఉన్న కొలను నుంచి రోజుకి 1/2 కిలో అజోలాను సేకరించవచ్చు. ఎల్లప్పుడూ కొలనులో 1/3 వంతు అజోలాని వదిలిపెడితే అది మళ్లీ వేగంగా పెరుగుతుంది. అజోలా వేళ్లు మట్టిలో పెరగకూడదు కాబట్టి నీటి మట్టం 10 సెంటీమీటర్లకి తగ్గకుండా చూసుకోవాలి. చిన్న వేళ్లు తేలేలా ఉంచితే అజోలా కోయడానికి తేలికగా, పశువులు మేయడానికి శుభ్రంగా ఉంటుంది. కొలనుని రోజూ కలియబెడుతుంటే మట్టిలోని పోషకాలు నీళ్లలో కరిగిపోతాయి. అప్పుడు వాటిని తేలే వేళ్లు తేలికగా పీల్చుకోగలుగుతాయి. మన అజోలా త్వరగా పెరగడానికి ఇంకొన్ని పోషకాలను చేర్చాలి. ప్రతి పక్షం రోజులకి రాతి భాస్వరాన్ని గాని వర్మీ కంపోస్ట్ని గాని కలిపితే అజోలా తొందరగా పెరుగుతుంది. అజోలాలో భాస్వరం కొరతని ఎరుపు ఊదా రంగుల్లోకి మారేదాని ఆకుల వలన గుర్తించవచ్చు. అదనంగా కొద్దిగా పాతబడిన పేడ మిశ్రమాన్ని ప్రతి 2 వారాలకొకసారి కలపాలి. అజోలా బాగా పెరుగుతున్నప్పుడు రోజుకొకసారి లేదా రోజు విడిచి రోజు దాన్ని కోస్తుండాలి. కొలనుని సంరక్షణ లేకుండా ఎక్కువ రోజులు ఉంచవద్దు. అలా అయితే అజోలా మొక్కలు త్వరగా పెరిగి ఒకదాన్నొకటి నొక్కేసి చనిపోతాయి. వీరాస్వామికి ఆవులు, మేకలు, గొర్రెలు, చేపలు ఉన్నాయి. తన పశువులన్నిటికీ అజోలాని వాడటానికి ఆయన 4 మీటర్లు బై 5 మీటర్ల కొలతలతో 2 అజోలా కొనలని కట్టించారు. ఆయన ఈ 2 కొలనుల నుంచి రోజుకి 10 కిలోల అజోలాని సేకరిస్తారు. అజోలాని మీ పశువులకి పెట్టడానికి ముందు పేడవాసన పోయేలా దాన్ని శుభ్రంగా కడగాలి.
1: అజోలా ఒక చవకైన దాణా. దాన్ని కాన్సన్ట్రేట్ ఫీడ్తో కలిపితే మా ఖర్చులు తగ్గుతాయి. మిల్లు దాణాకి మేము అజోలా, నీళ్లు కలిపి ఆవులకు పెడతాం. దాన్ని అవి చాలా ఇష్టంగా ఎక్కువ మోతాదుల్లో తింటాయి. అది తేలికగా అరుగుతుంది కూడా.
2: ఇయర్కేన సత్తిగలు ఇరుకే.
3: అప్పుడు ఇల్లనా వేరు అజోలా.
1: మేకలకు పెట్టే ముందు అజోలా మీద కొద్దిగా ఉప్పు చక్కెర చల్లుతాం. అవి పాలు ఎక్కువ ఇస్తాయి, వాటి పిల్లలు బాగా ఎదుగుతాయి. రెండు భాగాల వరి పొట్టుకి ఒక భాగం అజోలాని కలిపి చేపలకు పెడతాను. దీని ఖర్చు తక్కువ, నూనె పిప్పి ఖరీదెక్కువ. ఖర్చు తగ్గించుకోవడానికి, రాబడిని రెట్టింపు చేసుకోవడానికి అజోలా చాలా అవసరం.
4: ఫుడ్ రొమ్మ అవసరం.
0: ఇప్పుడు అజోలాని గురించి మనం నేర్చుకున్నది ఒకసారి సమీక్షిద్దాం.

ఎక్కువగా ఉంటాయి కాబట్టి అజోలా పశువులకి చేపలకి పెట్టదగిన చక్కటి దాణా. కొంతమేర నీడ ఉన్న చోట మీ అజోలా కొలనుని తయారు చేయండి. మంచి ఎరుగుదలకి మట్టి, కంపోస్ట్, పాత పేడ మిశ్రమం, భాస్వరాన్ని కలపండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబి యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే నేహ. వెల్కమ్ టు ఆది సంగతి. మరి ఇవాళైతే షూ గురించి తెలుసుకుందాం. డ్రెస్ గ్యాడ్జెట్ల విషయంలో స్ట్రిక్ట్గా ఫ్యాషన్లు పాటించే వాళ్ళు కూడా షూ విషయానికి వచ్చేసరికి లైట్ తీసుకుంటారు. కింద ఉంటాయి కాబట్టి వాటికి ఉంటే ప్రాధాన్యత అంతేననుకుంటారో ఏమో, కానీ మన ఫ్యాషన్కి బెస్ట్ షూసే. షూ విషయంలో పాటించాల్సిన రూల్స్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్ కార్ లోన్స్ ఎడ్యుకేషనల్ లోన్స్
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ
1: ట్రస్టెడ్ లెగసీ స్ట్రాంగర్ ఫ్యూచర్
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం
1: ఫోన్ 0881622354
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనం ఎక్కువగా వేసుకునేవి ఫార్మల్ షూసే కాబట్టి వాటితోనే మొదలు పెడదాం ప్రతి ఒక్కరికి ఒక జత నల్లని ఆక్స్ఫర్డ్ షూస్ ఉండి తీరాల్సిందే అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు ఆక్స్ఫర్డ్ షూస్కి లేస్ ఉంటాయి కానీ వాటి చివరలు బయటకి కనిపించవు కనిపించినా చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి లుక్ ఎంతో హుండాగా ఉంటుంది ఆక్స్ఫర్డ్లో బ్లాక్ షూ బోర్ కొట్టేసిందంటే బ్రౌన్కి వెళ్ళొచ్చు లేదంటే క్లాస్గా కనిపించే 2 రంగుల మిక్సింగ్కి వెళ్ళొచ్చు బ్లాక్ ఆక్స్ఫర్డ్ షూస్ 100% ఫార్మల్ వీటి తర్వాత డెబ్రీ షూస్కి వెళ్ళొచ్చు వీటిలో సోల్ ఎత్తు పెంచడంలో షూ డిజైన్ రంగు విషయంలో కాస్త స్వేచ్ఛ ఉంటుంది డెబ్రీల తర్వాత స్థానం స్లిప్ ఆన్ షూస్ది వీటికి లేస్ ఉండవు బెల్ట్ రంగు అలాంటి అదనపు హంగులు ఉంటాయి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి.

0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. వారమంతా ఫార్మల్ షూసే అంటే చిరాకే. చివరి రోజైనా గిర్రాగ్గా వేద్దాం అనుకునే వారికి ఆప్షన్లున్నాయి. వాటిలో మొదటిది బోట్ షూస్. ఇవి వేసినప్పుడు సాక్స్ మాత్రం నోనో. రెండో రకం శాండల్ షూస్. రెండు కాంట్రాస్ట్ కలర్స్లో ఆక్స్ఫర్డ్ షూస్ మాదిరి ఉండే షూస్ ఇవి. వీటికి సాక్స్ ఉండాలి. మడమలపై వరకు ఉండే బూట్లు వేసుకోవచ్చు. సోల్ ఎత్తుగా ఉండే స్లిప్ ఆన్ షూస్ కూడా ఈ కోవలోకే వస్తాయి. సెలవు రోజుల్లోనూ వీటిని దర్జాగా వేసేయచ్చు. నిజానికి వీటిని ఆ రోజుల్లోనే వేయాలి. పని వాతావరణం అడ్వెంచరస్గా ఉండేదైతే వారంలో ఎప్పుడైనా కాన్వర్స్ స్పోర్ట్ షూ వేసుకోవచ్చు. స్పోర్ట్స్ షూ పైన టైం మాత్రం కట్టద్దు సుమా. మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్,
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్.

ముదురు రంగుల ప్యాంట్లకు సూట్ అవుతాయి. కాస్త మధ్యస్థంగా ఉండే రంగులు లేత రంగు ఫార్మల్స్, నాన్ ఫార్మల్స్ కిందకు బ్రౌన్ అయితే బెటర్. ఆత్మవిశ్వాసం మెండుకునేవారు ఇటుక ఎరుపు రంగుని ఎంచుకోవచ్చు. జిమ్ వెలుపల షార్ట్స్ వేసుకునేటప్పుడు సాక్స్ని మానేయండి. స్పోర్ట్స్ షూలకు తెలుపు రంగు సాక్స్ అయితే కుదురుతాయి. ఫార్మల్స్ పైన ఒకే రంగులోని లైట్ కలర్ సాక్స్లు వేసుకుంటే మంచిది. ఇక షూ ఎంపిక విషయానికి వస్తే ఖచ్చితంగా మీరు ఫిట్గా అనిపిస్తేనే కొనండి. వేళ్ళు షూ ముందు భాగానికి ఆంచినట్టు ఉండకూడదు, అలాంటి వాటి వల్ల వేళ్లపైన ఒత్తిడి పడుతుంది. సో ఇకపైన షూస్ విషయంలో పొరపాట్లు చేయరు కదా. విన్నర్ కదలిసినస్, రేపు ఇదే సమయానికి మళ్ళీ మేము ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే నేహా.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MSOBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మాస్ టైం పాస్. మరి రోజు మీతో సరదా సరదాగా మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి వచ్చేసాను నేను మీ అర్జున్ నందిని. మరి మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే మీ డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఓకే లిసనర్స్, మరి మన ఫస్ట్ కాలర్ తోటి మాట్లాడే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
2: గొంతు సమస్య,
3: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవ.

0: సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, DMLT, DANS, GNM, DOA, BSc నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
3: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ టైం పాస్. ఓకే లిసనర్స్, మరి మన ఫస్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో,
4: నమస్తే అమ్మా నందిని గిట్ట తల్లి, శుభ సాయంత్రం.
3: నమస్తే అండి, శుభ సాయంత్రం. త్రిమూర్తులు గుప్తా గారు ఎలా ఉన్నారండి?
4: బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు?
3: మేము చాలా బాగున్నామండి. మీరు ఇంకా బాగుంటారు, మీరు అలానే ఉండాలి.
4: సంతోషం, మీరు బాగోవాలి, మేము బాగోవాలి,
3: మనందరం బాగుండాలి.
4: అందరం బాగా ఉండాలి, మన రేడియో ఫ్యామిలీ, వసతి కుటుంబం.
3: ఓకే, మరి ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారి బర్త్డే అండి.
4: అవునండి.
3: మరి ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్లలో మీకు ఏది ఇష్టం?
4: వారు కంపోజ్ చేసిన పాటలు కానీ చిత్రాలు అన్ని కూడా చాలా బాగుంటాయండి.
3: ఓకే,
4: ముఖ్యంగా నాకు చెప్పాలంటే స్వయంవరం సినిమాకి సంగీతం అందించే తీరు బాగుంటదండి.
3: అది బాగుంటుందా? స్వయంవరం,
4: సారీ సారీ, స్వయంవరం కాదండి, చూడాలని ఉంది.
3: ఏంటండి?
4: చూడాలని ఉంది, చిరంజీవి అండి.
3: ఓకే,
4: ఆ సినిమాలోని మణిశర్మ గారి సంగీత పరిజ్ఞానం చాలా బాగుంటదండి. యమహా నగరి కరకట్నాపురని పాట అంతా చూసిన హరిహరన్ గారు పాడిన పాట, ఆ పాటలో గమకాలయ్య నాకు చాలా ఇష్టం అండి.
3: ఓకే, ఆ సాంగ్స్ అండి మీకు బాగా ఇష్టం. మరి రీసెంట్ గా వచ్చిన వాటిల్లో?
4: రీసెంట్ గా అంటే మన సినిమాలకు వెళ్ళను కదా, ఇంట్లోనే ఉంటాను, టీవీలో కూడా చూడబోతే రేడియోనే వింటాను. అలాగా
3: రేడియోనే వింటారా?
4: ఈ మధ్య వచ్చిన సినిమాలు మరి శర్మ గారు సినిమాలు ఏంటంటే చెప్పండి నాకు, ఒకవేళ పాటలు వింటే ఆ పాటలు వాడదని చెప్పి ఐడియా వస్తుంది.
3: ఓకే, అలా అంటారా?
4: ఈ మధ్య ఒకటి రెండు సినిమాలు చెప్పండి చాలు, ఆయన లేటెస్ట్ గా చేసినవి.
3: లేటెస్ట్ గా అంటే
4: అయినా ఈ మధ్య మన శర్మ గారు పెద్దగా రావట్లేదు తల్లి.
3: నాకు కొన్ని తెలుసు అంటే అతడు అంటే బాలయ్య గారితో ఇంకో ఏదో మూవీ ఉంది. మూవీ బాగుంటుంది, సాంగ్స్ కూడా చాలా
4: బాగుంటాయి. అతడి సినిమాలో ముందు నాగా సారీ మహేష్ బాబు గారు వాళ్ళ తాతయ్య గారి పాత్ర శోభన్ బాబు గారు అనుకున్నారంటండి. ఇది శోభన్ బాబు గారు అనుకున్నారంటండి.
3: ఓకే, ఆ క్యారెక్టర్ కి
4: తర్వాత మురళీమోహన్ గారు అనుకున్నారండి, చివరికి మాధవ్ గారు చేశారండి.
3: మీకు ఇన్ఫర్మేషన్ బాగా తెలుస్తుందండి.
4: నాకు నేపథ్యం వరకు తెలుస్తాయి, మామూలుగా కొత్త సినిమాలు అంటే కొద్దిగా వెనకాడతాం తప్ప కొద్దిగా 2010 వచ్చిన సినిమాల పాటలు నాకు బాగా అవగాహన ఉంటుందండి.
3: ఓకే,
4: ఇప్పుడు అదే అండి సీతారామం, తర్వాత కొత్త శ్రీనివాస కళ్యాణం, ఇలాంటి సినిమాలు, శతమానం భవతి, ఇలాంటి సినిమాల మీద కొద్దిగా ట్రేస్ చేసి చెప్పాలి. అయితే ట్రేస్ చేయకలేదు, నా పేరే కంప్యూటర్.
3: ఓకే, మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
4: ఈ రోజు మిమ్మల్ని అడగబోతున్న పాట విషయానికి వచ్చేస్తున్నాను. అంతకుముందు ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవం తెచ్చుదండి.
3: అవునండి,
4: ప్రపంచ జనాభా దినోత్సవం అండి, జూలై 11.
3: అవునవును,
4: అందరూ కూడా మరింత జనాభాని పెరిగిపోకుండా మా గవర్నమెంట్ చెప్పినటువంటి పద్ధతులు పాటిస్తూ ఏదో మంది ఎక్కువైతే మధ్యకి పాల్చరన్నట్టుగా మనం తినే ఆహార పదార్థాలే అందరూ పంచుకోవాలి. 10 మంది తినేది 10 మంది ఉన్నా అదే తినాలి కదండి.
3: అవునండి,
4: అందువల్ల

0: మిగతా సంతానం పాటించాలని కోరుకుంటున్నాను. అలనాడు అలనాటి చిత్రాల్లో శకుని పాత్రలకు పెట్టింది పేరు, అన్ని రకాల పాత్రలు చేశారు, శకుని పాత్రలకు పెట్టింది పేరు. చిలకలపూడి సీతారామాన్ని సిఎస్ గారు, సిఎస్ఆర్ గారు జయంతి కూడా ఇవాళనండి. ఆ సిఎస్ఆర్ గారికి నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు నేను మైతారంబాబు సంగీతంలో ఒక మైండ్ ఊపేడు పాట సరదాగా మీ అందరికి ఇస్తారు పాట అడుగుదాం అనుకుంటున్నాను.
1: ఓకే, ఫాస్ట్ గా అడగండి.
0: ఫాస్ట్ బీటే బంగారు తల్లి, ఫాస్ట్ గా అడుగుతారు, ఫాస్ట్ బీట్ బంగారు తల్లి. స్టాలిన్ చిత్రంలో శంకర మహాదేవన్ బృందం పాడిన పాట, ఈత అనంత శ్రీరామ్ సంగీతం మణిశర్మ గారు.
1: ఓకేనండి, తప్పకుండా వేస్తాం. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మా అక్కయ్య గారికి, అల్లుడు నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లికి, నల్లబిల్లి వెంకటరెడ్డి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, మంచు శాస్త్రిరావు గారికి, శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, తర్వాత మస్తాన్ బాషా గారికి, పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, తర్వాత మా వీరున్నారండి నరేందర్ రెడ్డి గారికి, వీరందరి కోసం ప్రసాదం చేయండి చిట్టి తల్లి అని అందరి గారు. ఆ సినిమాలో తొలిపాటే, ఈ కార్యక్రమంలో తొలిపాటే నేను అడిగింది.
1: ఓకేనండి, తప్పకుండా మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మాణిక్యాలరావు, మాది కాకినాడ జిల్లా దొరకాడమ్మా.
0: ఓకే మాణిక్యాలరావు గారు, ఎలా ఉన్నారండి?
1: బాగున్నానమ్మా. నీ పేరు ఏం పేరు అమ్మా?
0: నందిని అండి.
1: నందిని, చాలా అయింది కదా రేడియో కాల్ చేసి. వెంటనే వెంటనే తప్ప కాల్ చేయడం తక్కువ ఉంటుంది నాకు.
0: మీరు నాకు గుర్తున్నారండి, అప్పుడప్పుడు చేస్తారు.
1: అప్పుడప్పుడు చేస్తుంటాను, 2 నెలలకు 3 నెలలకు అలా చేస్తుంటాను.
0: ఓకే, మరి ఈరోజు టాపిక్ విన్నారండి?
1: లేదమ్మా, వెళ్ళలేదు, ఫోన్ చేసి పనిలో ఉన్నాను, చెప్పండి.
0: ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారి బర్త్డే.
1: చూసాను.
0: ఓకే, మరి ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ లో మీకు ఏదంటే ఇష్టం?
1: నేను అంత చక్కగా చెప్పలేను కానీ వారు చాలా విన్నాను, కానీ నాకు గుర్తుండవు.
0: నాకు
1: నాకైతే గుర్తుండవు, అయితే వాళ్ళు చాలా విన్నాను. మణి మణి శర్మ గారు సంగీతం చేసిన పాటలు అయితే చాలా విన్నాను, కానీ నాకు అంత గుర్తుండవమ్మా. ఈ పాట సినిమాలో గుర్తు అంత ఉండదు నాకు. పాట నాకు గుర్తే కానీ కొత్త అంత జ్ఞాపకం ఉండదు నాకు.
0: సాంగ్ ఏదైనా
1: అంటే నేను రేడియో వినడం తప్ప ఎక్కువ నేను దీని గురించి పెద్ద శ్రద్ధ తీసుకుని ఏంటంటే ఏ సినిమాలో ఎవరు నటించారు, ఏ సంగీతం నటించారు, ఆ దృష్టిలో ఉండాలమ్మా. నేను వినడమే, వినడం వరకే నేను
0: విని ఎంజాయ్ చేస్తారంటారా?
1: అంతే, నేను టైం పాస్ వర్క్ చేసుకుంటూ రేడియో వింటూ టైం పాస్ చేసుకోవడం అంతే.
0: ఓకేనండి, మరి అదంతా వద్దు కానీ అయితే మీకు బాగా ఇష్టమైన సాంగ్స్ ఏంటో చెప్పండి.
1: నాకు బాగా ఇష్టమైన పాత సినిమాలు, పాత సినిమాలు అంటే బాగా ఇష్టం అమ్మా. అందులోని నాకు ఎవడ నాకు నచ్చింది ఏంటంటే లక్ష్మీ నివాసం సినిమాలోని మనసే కోవెల అనే పాట ఉంటది. ఈ పాట అమ్మా పిన్ని గారి కోసం నేను డెడికేట్ చేస్తున్నాను ఈ పాట.
0: ఓకేనండి, మీ తరఫున పిన్ని గారికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ వినేసాం కదా, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీచురాల గ్రామం దమ్మోజు వెంకటాచారి మాట్లాడుతున్నా మేడం గారు.
0: ఓకే వెంకటాచారి గారు, ఎలా ఉన్నారండి?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: ఓకే, మరి ఈరోజు స్పెషల్స్ ఏంటండి ఇంట్లో?
1: ఏం లేదు మేడం.
0: ఏం లేదా? ఓకే, మరి టాపిక్ విన్నారండి?
1: విన్నా మేడం, మణిరత్నం గారి గురించి కదా.
0: మణి శర్మ గారి బర్త్డే,
1: పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ గీతాంజలిలో పాట వినిపించండి మేడం.
0: గీతాంజలి, అందులో ఏ సాంగ్ అండి?
1: ఏదైనా సరే.
0: ఏదైనా వేసామంటారా? ఓకే, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: అందరికి పెద్ద హాయ్ మేడం.
0: ఓకేనండి, మీ తరఫున రేడియో విష్ణు వింటున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడుద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, గ్రామం అనంతపూర్ డిస్టిక్. బాగున్నారా మేడం గారు?
0: ఓకే, మేము చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం గారు. భక్తి తుకారాం మేడం గారు చిత్రం పేరు.
0: ఏంటండి?
1: భక్త తుకారాం.
0: ఓకే,
1: చిత్రం పేరు. అందులో మనుష్యంగా నీవే, చిన్న నీవే అనే పాట ఉంటారు మేడం గారు.
0: ఓకేనండి, చూస్తాం. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మూలయ్య మేడం, మస్తాన్ భాష.
0: ఇంకా అండి, మస్తాన్ భాష గారికి ఒక్కరికేనా?
1: పూలయ్య అన్నగారు మేడం గారు.
0: ఓకే ఓకేనండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: పాండురంగా.

0: ರಂಗ ಪಾಂಡುರಂಗ
1: ಪಾಂಡುರಂಗ ಹರಿ ಹರಿ ಪಾಂಡುರಂಗ ಹರಿ.
2: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో.
3: హలో మేడం, నమస్తే అండి.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను నాగేశ్వరరావు, ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెవరీబచ్చి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
3: బాగున్నాను మేడం, మరి చాలా రోజులైంది మీతో మాట్లాడక. ఈ రోజు మాట్లాడుతున్నాను.
2: అవునండి
3: మేడం.
2: మరి ఈరోజు టాపిక్ విన్నారా?
3: అదే మణి శర్మ గారి
2: బర్త్డే.
3: అవును, బర్త్డే చెప్పారు నాకు. అందులో పాట ఒకటి వచ్చేసి సమర అందాల ఆట బొమ్మ అనే పాట ఉంటది.
2: అదేనండి, ఇందాక నాకు గుర్తు రాలేదు ఇదే.
3: అవునా, సరే అండి. నేను దానికంటే ముందు
2: చెప్పండి,
3: నేను ఒక కవిత చెప్తానండి. కవిత అంటే ఇప్పుడు ఆ ప్రకృతి పర్యావరణాన్ని గురించి చెట్లు నాటండి అంటున్నారు, దాని గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను. సరే అండి. ఒక తరి నొకసరి వయ్యారంగా తరిలో తొలకరి పులక వింతగా విరిసిన మబ్బుల చిటపట చినుకుల కురిసిన వాన తెరలై అలలుగా జాలువారిన నెంగిలో సింగిడి ఏడు ఏడు రంగుల ఇంద్రధనస్సుతో కురిసిన వానకు చిగురులు తొడిగిన తరువులు మొదళ్ళు తమకంతో చిత్తరవులై పురుడోసుకున్న పొడమి తల్లి పెంచిన బిడ్డలు వటవృక్ష సంపత్తితో ప్రగతి పర్యావరణ బాటకు నీడ చూపే చల్లని మానులతో మాత వృక్షో రక్షతి రక్ష. చెట్లను నాటుదాం, పర్యావరణ పరిరక్షించుదాము. ఎందుకంటే నాగేశ్వరరావు అండి.
2: అబ్బా ఎక్సలెంట్, భలే చెప్పారండి. అసలు మీ చేతిలో మ్యాజిక్ ఉంది, మీరు భలే రాస్తారు కవితలు. ఇప్పటికి నేను చాలా విన్నాను మీరు రాసినవి.
3: మేడం గారు కూడా వింటారు, విజయ మేడం గారు వింటారు, నరసింహ గారు, ప్రసాద్ గారు వింటారు, మీరు అందులో.
2: నేను చాలా బాగా రాస్తారండి మీరు
3: మేడం.
2: మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
3: నాకు సమరసింహారెడ్డి పాట
2: వేసుకుంటారా?
3: అందాల ఆట బొమ్మ ఉంటే ఏంటి, లేకపోతే.
2: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
3: అందరికీ అండి, రేడియో విష్ణు మన వాళ్ళందరికీ, ఆర్జలు వ్యాఖ్యాతలకి, విజయ మేడం గారికి, ప్రసాద్ గారికి, వినే శ్రోతలందరికీ అండి.
2: ఓకేనండి, మీ తరఫున రేడియో విష్ణు వింటున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో.
1: హలో అండి. గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రోహిత అండి, భీమవరం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే రోహిత గారు, ఎలా ఉన్నారండి?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారండి?
0: మేము కూడా చాలా బాగున్నామండి. మరి చెప్పండి రోహిత గారు, మీది భీమవరమే కదా?
1: అవునండి.
0: మరి భీమవరంలో బాగా పాపులర్ ప్లేస్ ఏంటి?
1: ఏంటండి
0: అంటే భీమవరంలో బాగా పాపులర్ గా ఉన్న ప్లేస్ ఏంటి, మీకు బాగా ఇష్టమైన ప్లేస్?
1: నాకు ఇష్టమైన ప్లేస్ అంటే పెద్దగా నేను ఏమి ఎక్కడికి వెళ్ళనండి, ఇంట్లోనే ఉంటాను, కాలేజ్కి వెళ్తాను, వస్తానండి.
0: అయ్యయ్యో, ఇంకెప్పుడండి బయట తిరుగుతారు?
1: ఇంకా ఫ్యామిలీ ఒప్పుకోలే, ఇంట్లో ఒప్పుకుంటేనే కదా తిరిగేది.
0: అలాంటి
1: ఎక్కడైనా.
0: ఓకే మరి చెప్పండి, ఈరోజు టాపిక్ విన్నారా?
1: విన్నాను కానండి, వాళ్ళు తెలీదండి నాకు.
0: వాళ్ళు తెలీదు అంటారా?
1: మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరో తెలీదండి నాకు కూడా, హీరోస్ అయితేనే తెలుసు.
0: సరే హీరోస్ ఎవరైనా ఓకే చెప్పండి, ఎవరు ఇష్టం, ఏ హీరో ఇష్టం?
1: అల్లు అర్జున్ ఇష్టం అండి.
0: అల్లు అర్జున్?
1: అవునండి. ఎవరు ఇష్టం అండి
0: మాక? అబ్బో నేనే క్వశ్చన్ చేస్తాను, మీరు నాకేసారా? ఓకే
1: చెప్పండి అండి, మమ్మల్ని అడిగారు కదండి.
0: అలా
1: మీరు కూడా చెప్పండి.
0: ఓకే ప్రభాస్.
1: ప్రభాస్? ఓకే అల్లు అర్జున్ ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్, మీరు
0: మీరు నేను కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా. ఓకేనా?
1: అవునండి.
0: మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: కన్నప్ప మూవీలో సగమై సరి సగమై అనే సాంగ్ ఉంటది కదండి.

0: ఓకే,
1: ఆ సాంగ్ మీకు డెడికేట్ చేస్తూ హాయ్ చెప్తూ.
0: నాకే డెడికేట్ చేస్తున్నారా?
1: అవునండి, ఫ్రెండ్స్ కదా మన ఇద్దరం.
0: ఓకే,
1: కానీ ఫ్రెండ్షిప్ సాంగ్ అడగాలి కదా.
0: ఏంటండి?
1: ఫ్రెండ్షిప్ సాంగ్ అడగాలి కదా అంటున్నాను.
0: అంటారా?
1: లేకపోతే అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, ఆ సాంగ్ ప్లే చేయండి మన ఇద్దరి కోసం.
0: ప్లే చేయడం ఎందుకండి? మీరే చాలా బాగా పాడుతున్నారు.
1: అయ్యో అలా అంటారేంటండి, వింటే మీరు కూడా ఆనందిస్తారు, నేను కూడా సహోదరులందరూ కూడా ఆనందిస్తారు.
0: థ్యాంక్ యూ అండి. ఒకసారి మూవీ నేమ్ చెప్తారా?
1: మూవీ నేము అంతగా తెలియదండి, పాడ పేరు మర్చిపోయాను.
0: కమిటీ కుర్రోళ్ళ?
1: ఆహా, కమిటీ కుర్రోళ్ళు కాదు, దాని పేరు గుర్తుకు లేదండి.
0: గుర్తులేదా?
1: మీ ఆడియోలో ఒకసారి విన్నాను, డేటాబేస్ లో ఒకసారి వేశారు, ప్లే చేశారు.
0: ఓకే ఓకేనండి, చూసి వేస్తాం.
1: ఓకే అండి.
0: ఓకేనండి, మీ తరపున నాకే సాంగ్ డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: సిమ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్ ఎల్జీ సామ్సంగ్ లాయిడ్ బ్లూ స్టార్ వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఎల్లూరు జిల్లా బుద్ధిరెడ్డి పాలెం నుంచి మస్తాన్ భాష మేడం.
0: మస్తాన్ భాష గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, బాగున్నారు మేడం మీరు?
0: ఓకే, మేము చాలా బాగున్నామండి.
1: అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, అప్పుడే హ్యాపీగా ఉంటాం.
0: ఫస్ట్ డైలాగ్ ఇదే ఫస్ట్ కాలర్ లో.
1: అంతే కదా మేడం, అందరూ బాగుండాలి,
0: అందులో మనం ఉండాలి,
1: అందులో ఉండాలి.
0: మరి చెప్పండి, ఈ రోజు టాపిక్ విన్నారా?
1: లేదు చెప్పండి మేడం ఒకసారి.
0: వినలేదా? ఓకే, ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారి బర్త్డే అండి. మరి మీకు ఇష్టమైన సాంగ్స్ ఏంటి ఆయన కంపోజ్ చేసిన వాటికి?
1: బాగుంటాయి మేడం, ఫలానని చెప్పలేను.
0: అన్ని ఇష్టమే అంటారా?
1: అన్ని ఇష్టమే, బాగుంటాయి మేడం.
0: ఏదైనా ఒకటి ఒకటి రెండు చెప్తారు మా కోసం.
1: కష్టం మేడం, ఇప్పుడు పని ఒత్తిడిలో ఉన్నాం.
0: ఓహో, ఓకే, అలా అంటారా?
1: వర్క్ మీద ఉండి ఫోన్ చేశాను.
0: వర్క్ మీద ఉండి కూడా మీకు రేడియో గుర్తొచ్చింది చూడండి, గ్రేట్.
1: జస్ట్ అలాగా ఫోన్ చేశాను మేడం.
0: దొరికిందా? ట్రైల్ చేశారా?
1: అదే మేడం, ట్రైల్ వేసాం, తగిలింది.
0: ఓకే,
1: అదే మేడం. ఏంటంటే,
0: ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మేమైతే ఒకటి ప్రిపేర్ అయ్యాము, మీరు ఒకటి చెప్పారు.
0: ఏంటి ఏంటి చెప్పండి.
1: అది ఏంటంటే మేడం, బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆ చెకసి అసలాల అత్త కొడుకి, ఆ పాట అది ప్రిపేర్ అయిను.
0: ఓకే, పాడతారా
1: మేడం?
0: పాడతారా మీరు?
1: నేను పాడాను మేడం, తబలాలు మేకింగ్ చేస్తాను, తయారు చేస్తాను.
0: ఓకే, అలా కాదండి, అది ప్రిపేర్ అయ్యామన్నారు కదా, అది ఏమైనా పాడతారా మా కోసం అని.
1: మేడం లేదు మేడం, అదే మా ఫ్రెండ్స్ కి డెడికేట్ చేద్దామని.
0: ఓకే, చేద్దాం చేద్దామండి.
1: అది మీరు ఒకటి చెప్పారు, మేము ఒకటి అనుకున్నాం.
0: అదేం లేదండి, మీకు ఏ పాట ఇష్టమైతే ఆ పాటే వేస్తాం. మరి చెప్పండి ఒకసారి.
1: ఫ్రెండ్స్ ఏందంటే అందరు ఉన్నారు, ఇవాళ మాత్రం ముఖ్యంగా ఈ పాట నల్లవిల్లి వెంకటరెడ్డి గారి కోసం ఈ పాట డెడికేట్ చేయాలని కోరుతున్నాను, విష్ణు ఎఫ్ఎం తరపున, మా తరపున.
0: ఓకేనండి, మీ తరపున, రేడియో విష్ణు తరపున, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి ఈ పాట అయితే డెడికేట్ చేసేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, మరి ఈరోజు ఓకే లిసనర్స్ సాంగ్ అయితే వినేసాం కదా, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో,
1: ఎన్నాళ్ళకు నందిని కాల్ కలిసింది నాకు. నందిని
0: చెప్పండి, నల్లమేలు గారు ఎలా ఉన్నారండి?
1: చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా, దొరకదేమో లైన్ అనుకున్నా లక్కీగా దొరికిందమ్మా. నిజంగా
0: నిజమండి, అసలు చాలా నెల అయిపోయింది.
1: అయిపోయింది తర్వాత మొన్న 4-5 రోజుల కిందకి వచ్చినప్పుడు ప్రయత్నం చేశాను, మా నందిని మిస్ అయింది ఆ వేళ. మొన్న మధ్యలో వచ్చావు కదా, నా రోజు అమ్మింది అప్పుడు అనుకున్నా, నాకు ముందు రోజు అనుకున్నాను నందిని నేను ఏమని. నీ గురించే నందిని రావట్లేదు అనుకున్నాను, తర్వాత రోజు వచ్చేసావు నువ్వు.
0: అయ్యయ్యో, నాకు అలా తెలిసిపోయిందండి నా గురించి అనుకున్నా.
1: నిజంగా నీ నవ్వేంటి, నీ మాట ఏంటి, నువ్వు మా శ్రోతల్ని చక్కగా రిసీవ్ చేసుకునే విధానం ఏంటి, చాలా ఆనందంగా ఉంటది అమ్మా, చాలా ఆనందం అనమాట. ఇది ఒక ప్రత్యేక ఆనందం.
0: థ్యాంక్ యూ అండి, మీరు కూడా అలా నన్ను మరి ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను.
1: అవునమ్మా, అవును, తప్పనిసరిగా ఇలాగ యాక్టివ్ గా ఉండే వాళ్ళు అరుదు. అందులో మా నందిని అంటే మాకు చాలా చాలా ఆనందంగా ఉంటది అన్నమాట.

0: అందరూ అలాగే చేస్తున్నారు. మరి ప్రత్యేకించి నిన్ను అభినందిస్తున్నాను, చాలా కాలం అయింది కదా మనం మాట్లాడుకుని.
1: నేను కూడా అప్పుడప్పుడు మీ గురించి అనుకుంటూ ఉంటా, మీ అందరి గురించి.
0: అవునవును అలా అవునవును, నిజంగా ఆ అనుబంధం అలా ఉంటుందమ్మా. నిజంగా ఇది వినలేని అనుబంధం, మర్చిపోలేని బంధాలు అనమాట, అనుబంధాలు అనమాట ఇవన్నీ కూడా.
1: అంతే అండి, ఎప్పటికి అలా ఉండిపోతాయి.
0: తప్పనిసరిగా అమ్మా, ఆ కార్యక్రమం మొదటి నుంచి వెళ్ళినానమ్మా. నువ్వు మణిశరభ గారు జయంతి సందర్భంగా, అదే పుట్టినరోజు సందర్భంగా ఆయన పాటలు అడగండి అని గట్రా అంటున్నావు.
1: మరి మీరు రెడీ చేసుకున్నారా?
0: నేను కూడా మాణిక్యాలరావు గారి లాగా మన ఇందాక భాషా గారు చూసావు, నాకు ఈ పాట అంకితం చేశారు, ఎంత ఇష్టమైన పాట ఇది నిజానికి. వారికి కూడా అభినందనలు తెలుపుతున్నానమ్మా. నేను మరి ఈ పూట నీ ద్వారా అతడు చిత్రం కూడా మణిశర్మ గారి దర్శకత్వం సంగీతం అన్నావు కదా.
1: అవునండి.
0: అతడులో హీరోయిన్ తమన్నా అమ్మా?
1: తమన్నా అతడు కాదే, త్రిష కదా.
0: అలాగా ఆ మధ్యన ఇప్పుడు సినిమా చూసాను 10 ఏళ్ల క్రితం, మన అదే మన మహేష్ బాబుది, అందులో గులాబ్జామ్ పాటలు, గులాబీ స్వీట్ స్టాల్ ఇవన్నీ ఉంటాయి. అందులో మన ఈవిడ ఇందాక చెప్పాను కదా, ఆవిడనమాట హీరోయిన్. అదే అనుకున్నాను, అదే అదే. అయితే నిజంగా నాకు కేవి మహాదేవన్ అంటే చాలా ఇష్టం అమ్మా, సంగీత దర్శకుడు కేవి మహాదేవన్. చాలా చాలా ఇష్టం ఇంకా ఎన్ని పాటలు ఎన్నో. మరి ఈవేళ టైం అయిపోతుందేమో అని చేత నేను చెప్పేది ఏంటంటే, నందిని
1: చెప్పండి,
0: లైన్ జరిగినందుకు ఆనందం వ్యక్తపరుస్తూ, నిజంగా కేవల మహాదేవన్ పాటలు ఏది కోరుకోవాలో కూడా తెలియదు, అయినా నాకు ఒక పాట గుర్తు వచ్చేసింది, పాత పాటే. అడగ తెగించిన మనసే ముద్దు ముద్దు. దాగుడు మొక్కల చిత్రంలో సంగీతం కూడా చాలా బాగుంటుంది అమ్మా ఇది. మరి ఈ పాటను మా ప్రియమిత్రుడు నాకు పాట వినిపించినటువంటి మస్తాన్ భాషా గారికి మరియు త్రిమూర్తులు గుప్తా గారికి ఎన్నో విషయాలు చెప్పారు ఇందాక సంగీత దర్శకుల గురించి కదా. ఆయన మాణిక్యాలరావు గారు మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు అమ్మా. అందరూ శంకరయ్య గారు వచ్చినట్టున్నారు లైవ్ కి ఇవాళ.
1: అవునండి.
0: ఆయన ఎవరో కవిత చెప్పారు, నిజంగా చాలా కవిత చెప్తుంటారు, అందరి పేర్లు గుర్తుండవు. మరి మరి శాస్త్రిరావు గారు మా మిత్రులకి, పిల్లి బాబాయ్ గారికి, అందరికీ ఈ పాట వినిపించాలని కోరుకుంటూ, నందిని నీకు మరొకసారి శుభాశీస్సులు అందిస్తూ, లైన్ కనుకున్నందుకు చాలా ఆనందం వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటానమ్మా నందిని.
1: ఓకే అండి, తప్పకుండా. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిసనర్స్, మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏం చేసే సమయం అయితే వచ్చేసిందండి. మరి మరలా తిరిగి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో మరి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందని.
2: తెలియని మమతే ముద్దు అడగ కజి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరుల్ని

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. రామ్ పోతనేని హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న తొలి చిత్రం ఇప్పటికే మొదలైంది. కృష్ణ పోతనేని నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటుంది. కానీ ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్ ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. గతంలో ఈ పాత్ర కోసం శ్రీనిధి, కయాదు లోహర్ తదితరుల పేర్లు వినిపించగా ఇప్పుడు ఈ అవకాశం సంయుక్త మేననికి దక్కినట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ఆమెతో సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఓ విభిన్నమైన సైకలాజికల్ థ్రిల్లర్ గా ముస్తాబోతున్న ఈ సినిమాలో రామ్ వీరా అనే పాత్రలో అలరించనున్నారు. ప్రతి ఫ్రేమ్లోనూ ఓ విజువల్ వండర్గా అనిపించే సినిమా అగదా అన్నారు డైరెక్టర్ MS రాజు. ఇది ప్రేక్షకులకు గొప్ప థియేటర్కల్ అనుభూతిని అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన తెరకెక్కించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి ప్రధాన పాత్రదారులుగా నటించారు. కాశీ విశాలాక్షి బలసు దీన్ని నిర్మిస్తున్నారు. జోకా విజయ్ కుమార్, ఉల్కా గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని August 14 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు గురువారం ప్రకటించారు చిత్ర బృందం. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం Oh, beautiful song.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో

0: బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. తమిళనాడు ముఖ్యమంత్రి హీరో విజయ్ ఆఖరి చిత్రం జననాయకన్ ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి CBFC ఏ సర్టిఫికెట్ను జారీ చేసింది. దాదాపు 183 నిమిషాల నిడివితో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో ముస్తాబైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని వెంకట్ కె నారాయణ నిర్మించారు. పూజ హెగ్డే హీరోయిన్, మమిత బైజు ఒక కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది సంక్రాంతికే తెరపైకి రావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఆ సమస్యలన్నీ ఒక కొలిక్కి రావడంతో ఈ నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. జగపతి బాబు, లయ, హృతికా శ్రీనివాస్ ప్రధాన పాత్రధారులుగా ఆకెళ్ల వి కృష్ణ తెరకెక్కించిన చిత్రం వదల. కిషోర్ నాయుడు, చిరుమామిల్ల, తమ్మారెడ్డి, భరద్వాజ్ నిర్మాతలు. ఈ సినిమా ఈ నెల 17 విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో జగపతి బాబు మాట్లాడుతూ వదల అనేది చాలా క్యాచీ టైటిల్. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి వదల అని చెబుతారు, కానీ వదలకపోవడమే ఒక్కిక్. ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని మాకు నమ్మకం ఉంది. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది అని చెప్పారు. తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ, నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయింది. ఎన్నేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాల్సి వస్తుంది. ఓటీటీ, హిందీ డబ్బింగ్, ఇలా చాలా విషయాలు చూడాల్సి వస్తుంది. సినిమాను ఎలా తీసినా ప్రేక్షకులను అలరించడమే అంతిమ లక్ష్యం అని చెప్పారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఓ బ్యూటిఫుల్ సాంగ్.
2: యాడికొచ్చి ఎవడితో ఎట్టుకున్నావు గొడవలేని, తోక తిన్న గుంట కుంటే పగులుతాయి దవడలే.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిఎంఎల్టీ డిఏఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు ఉచిత హాస్టల్ వసతి కలదు తల్లికి వందనం పథకం వర్తించును కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్ శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్ విరించి తెన్నేటి డైరెక్టర్
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ ప్రస్తుత కాలంలో నిత్యావసర సరుకుల నుంచి పిల్లలు తాగే పాల వరకు ప్రతిదీ కల్తీనే. ఇప్పుడు ఈ అంశాన్ని ది ఇండియా స్టోరీ సినిమాతో తెరపైకి తీసుకురాబోతుంది హీరోయిన్ కాజల్. ప్రస్తుత కాలంలో నిత్యావసర సరుకుల నుంచి పిల్లలు తాగే పాల వరకు ప్రతిదీ కల్తీనే. ఇప్పుడు ఈ అంశాన్ని ది ఇండియా స్టోరీ సినిమాతో తెరపైకి తీసుకురాబోతుంది హీరోయిన్ కాజల్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి చెట్టండికే దర్శకత్వం వహించారు. శ్రేయస్ తల్పడే కీలక పాత్ర పోషించారు. తాజాగా ఒక కొత్త పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది చిత్ర బృందం. సత్యానికి అనుమతి అవసరం లేదు, ఇది వినిపించడానికి కేవలం ఒక అవకాశం చాలు. ఈ నెలలో ఆ నిజాలు మీ అందరి దృష్టికి ఆకర్షించబోతున్నాయి అనే వ్యాఖ్యను జోడించింది. ఈ నెల 24న ప్రేక్షకులకు ముందుకు రానుంది. దీన్ని సాగర్ బి షిండే నిర్మించారు. సవాల్తో కూడిన పాత్రల్ని ఎంచుకోవడమే కాదు, వాటి కోసం స్వయంగా సాహసాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నటి రష్మిక. ఇప్పుడు ఆమె నుంచి నారున్న యాక్షన్ థ్రిల్లర్ మైసా రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఆన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో శక్తివంతమైన గోండ్ గిరిజన యువతిగా రష్మిక నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. యాక్షన్ ప్రాధాన్యమైన ఈ పాత్ర కోసం ఆమె ఇప్పటికే మిక్స్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇందులో ప్రమాదకరమైన పోరాట ఘట్టాన్ని తన డూప్ లేకుండా స్వయంగా చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. నీటి అడుగున సాగే అత్యంత క్లిష్టమైన ఈ యాక్షన్ సీక్వెన్స్ ని ఆమె 2 రోజుల పాటు దాదాపు 20 గంటలు నీటిలో ఉండి పూర్తి చేశారట. ఈ అండర్ వాటర్ సీక్వెన్సే ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన చిత్ర బృందం త్వరలోనే ఈ చిత్ర టీజర్ ని విడుదల చేయనున్నారు. విన్నారు కదా లిజినెస్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, అది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ వి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. విత్ మీ యువర్ ఆర్జే శ్రీనిధి. వెల్కమ్ టు థీమ్ మార్. మరి ఈ రోజు చాలా మంచి తెలుగు, తమిళ్, హిందీ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
4: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
5: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
4: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
4: ఫోన్ 7738351695.
1: After a short break, welcome back to Teen Mar. శక్తికాంత్ కార్తిక్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఫిదా మూవీలో వచ్చిందే సాంగ్ కి సుద్దాల అశోక్ తేజ గారు లిరిక్స్ అందించగా మధుప్రియ గారు ఆలపించారు. మరి ఈ సాంగ్ మీకోసమైతే ప్లే అవుతుంది. లిస్నర్స్ ఎంజాయ్.

ఓకే లిసనర్స్, ఒక మంచి పార్టీ మూడ్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి ఇప్పుడు మిథున్ గారి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన ఆశిక్ 2 మూవీలో నుంచి తుమ్ హీ హో సాంగ్ కి మిథున్ గారు లిరిక్స్ అందించగా అర్జిత్ సింగ్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిసనర్స్, ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడు ఊహలు గుసగుసలాడే మూవీలో నుంచి ఏం సందేహం లేదు అనే సాంగ్ కి కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. మరి ఈ సాంగ్ కి అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ అందించగా కళ్యాణి కోడూరు గారు ఆలపించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిసనర్స్, ఒక మంచి మెలోడీ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు శంకర్ ఇషాన్ లాయ్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేసిన కల్హో నాహో మూవీలో నుంచి టైటిల్ సాంగ్ అయితే రాబోతుంది. మరి దీనికి జావేద్ అఖ్తర్ గారు లిరిక్స్ అందించగా సోను నైగమ్ గారు ఆలపించారు. ఓకే లిసనర్స్, మరి ఈ సాంగ్ అయితే వింటూ ఉండండి.

0: ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్, మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే అవుతుంది, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన వంశీ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్, డాక్టర్ దంతలూరి వెంకటేశ్వర రాజు MBBS MD DM మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ హెప్టాలజీ.
2: గ్యాస్, లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, బిలియరీ ట్రాక్ట్ మరియు అన్ని జీర్ణాశయ సమస్యలకు ప్రత్యేక ఆధునిక చికిత్స అందించబడును.
1: ఎండోస్కోపీ, పీరియాడిక్ ఎండోస్కోపీ, కొలినోస్కోపీ, ఇవియల్ బ్యాండింగ్, డైల్యూటేషన్, ఫైబ్రోస్కాన్, ERCP వంటి అధునాతన సౌకర్యాలతో ఉన్న ఎండోస్కోపిక్ సెంటర్
2: సంప్రదించండి. వంశీ గ్యాస్ట్రో లివర్ కేర్, ఆనంద బ్లడ్ బ్యాంక్ స్ట్రీట్, ఆపోజిట్ విజయ క్యాంటీన్, JP రోడ్, భీమవరం.
1: సెల్ 9502232334.
3: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయ వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
0: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KBUPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
4: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు.

0: లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867-42558.
2: ఓకే లిసనర్స్, ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు జేక్స్ బేజో గారు మ్యూజిక్ డైరెక్షన్ చేసిన టాక్సీ వాలా మూవీలో నుండి మాటే వినదుగా అనే సాంగ్ కి కృష్ణకాంత్ గారు లిరిక్స్ అందించగా సిద్ శ్రీరామ్ గారు ఆలపించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

ఓకే లిసనర్స్, ఒక మంచి మెలోడీ అయితే వినేశారు కదా. మరి ఇప్పుడు తమాషా మూవీలో నుంచి అగర్ తుమ్ సాత్ హో అనే సాంగ్ కి ఏఆర్ రెహమాన్ గారు అయితే మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. మరి ఈ సాంగ్ కి ఇర్షద్ కామిల్ గారు లిరిక్స్ అందించగా అల్కా యాగ్నిక్ గారు ఆల్పించారు. మరి ఈ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఓకే లిజనర్స్, మరి ఈ రోజు తిన్మార్ లో మంచి మంచి తెలుగు హిందీ తమిళ సాంగ్స్ అయితే వినేసాం కదండి. రేపు ప్రసారం అయ్యే తిన్మార్ లో కలుసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ శ్రీనిధి.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి.